0: Sairam, dear listener. Many of us think that all the sadhana which we undertake is for the sake of having a pleasurable life. But we never think of a good and peaceful death. Good birth or good death? Which one ought to be given greater importance? Bhagwan Baba lovingly guides us on this important subject. Let us now listen to the seventh discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
1: తెలివిని ఇచ్చినది ఎందుకు తెలుసా? తెలివిని ఇచ్చినది ఎందుకు తెలుసా? కలివిని సంపాదించుటక కాదు. కాదు, నాలుగు రోజుల నాటకం ఇది అని నగ్న సత్య విరుంగుటక.
2: డు యు నో వై యు హావ్ బీన్ గివెన్ ఇంటెలిజెన్స్? దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యువర్స్ ఈజ్ నాట్ టు బి యూస్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్యూములేటింగ్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్. This intelligence has been given to you so that you may realize that all that you see around you is a very temporary and transient 4 days drama.
1: Pavitratma swarupulaina vidyarthulara, vidyarthinulara, manishi oka vittanam vanti vaadu. Vittanamu molakai chettai tadupari ruchyamai phalapushpalanu andinchinattuga మానవుడు కూడాను తాను పెరిగి పెద్దై తన యొక్క పరిణామము అభివృద్ధి గావించుకుని శాంతి అనేటువంటి ఫలములు అందించేటువంటి పరిపూర్ణత్వుడు కావాలి.
2: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. యాజ్ ది సీడ్ గ్రోస్ ఇన్ టు ఎ ష్రబ్ విచ్ గ్రోస్ ఇన్ టు ఎ ప్లాంట్ విచ్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ అండ్ దెన్ గివ్స్ యూ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, so also man who is like a seed should grow, should blossom and should show flowers of peace and give the flowers of peace to the rest of the world.
1: Manavunaku rendu sthitulu galavu, okati jeevanopadi, rendavadi jeevana paramavadi.
2: Man has got two aspects in his life. One is his livelihood, the other one is the ultimate objective of his own life.
1: మొదటిది ఇహలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞ, రెండవది పరలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞ.
2: ది ఫార్మర్ దట్ ఈస్ టు బి ఏబుల్ టు గెట్ వన్స్ లైవ్లీహుడ్ రిలేట్స్ వెరీ మచ్ టు ది ప్రెసెంట్ డే వరల్డ్, వేర్ యాజ్ ది లేటర్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ వన్స్ లైఫ్ రిలేట్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
1: కానీ ఈనాడు అధిక భాగము ఇహలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞకు మాత్రమే ప్రాకులాడుతూ, ఇహలోక ప్రపంచమును గురించినటువంటి యొక్క సౌఖ్య సంతోషములకే ప్రాకులాడుతూ, తన యొక్క గమ్యం ఏమిటో, తన యొక్క పరమావధి ఏమిటో మానవుడు గుర్తించుకోలేనటువంటి యొక్క పరిస్థితి ఎందున్నాడు.
2: బట్ టుడే మ్యాన్ డెవలప్స్ హిస్ కెపాసిటీ ఇన్ ది ఫార్మర్ ఆస్పెక్ట్ టు బి ఏబుల్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఇన్ ది ప్రెసెంట్ డే కరెంట్ వరల్డ్. బట్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ హౌ టు అక్వైర్ ది కెపాసిటీ టు సీ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ హిస్ ఓన్ లైఫ్ అండ్ హీ ఫర్గెట్స్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హిస్ లైఫ్.
1: పరలోకము ఇహలోకము అనగా కేవలము ప్రత్యేకించినటువంటి ఒక లోకములు కానేరవు, మనకు అర్థం కానటువంటి లోకములు కానేరవు.
2: ది స్పిరిచువల్ వరల్డ్ అండ్ ది కరెంట్ డే టు డే వరల్డ్ కెనాట్ బి టూ సెపరేట్ డిస్టింక్ట్ వరల్డ్స్ విచ్ వి డు నాట్ అండర్స్టాండ్. దే ఆర్ థింగ్స్ విచ్ ఆర్ వన్ అండ్ ది సేమ్.
1: ఇహలోకం అనగా దేహమునకు సంబంధించినటువంటి ఈ యొక్క అనుకూలపరచుకునేటువంటి యొక్క నిత్య జీవితమునకు అనుకూలపరచుకునేటువంటి యొక్క పరిశ్రమ.
2: When we talk of this world and the capacity to suit yourself to this world, we mean that capacity by which you require all the comforts and conveniences relating to the human body.
1: దృష్టికల్పితమైనటువంటి ఈ ప్రపంచమునకు సంబంధించినటువంటి ఈ దేహపోషణ నిమిత్తమై ఆచరించేటువంటి అనుసరించేటువంటి ఆదర్శించేటువంటి ఈ పరిస్థితులకే ఈ యొక్క ఇహలోకమని కూడాను పేరు.
2: What we see around us with our vision and the created world that we have all around us, what we do with respect to that world to be able to promote and keep our body healthy, this is called the capacity relating to the present world.
1: దీనికి చిన్న పదములతో చెప్పాలనుకున్నప్పుడు ఇది కేవలము బాహ్య దృష్టి.
2: If we want to describe this very briefly, in brief words, this can be said as relating to the external vision.
1: పరలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞ అనగా అంతర్దృష్టి, ఆత్మ సంబంధమైన విచారము.
2: The capacity which relates to the other world, the spiritual world, can briefly be described as the inner vision.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు తెల్లవారిన మొదలు రాత్రి నిద్రించినంత వరకు కూడాను ఇహలోక సంబంధమైనటువంటి వాంఛల నిమిత్తమై, ఇహలోక ప్రపంచమును సంబంధించినటువంటి ప్రజ్ఞల నిమిత్తమై మనం ప్రాకులాడుకోవటం జరుగుతూ ఉండాలి.
2: Unfortunately today, from the time we get up from our sleep in the morning till the time we go back to sleep again in the night, all that we do, all our efforts are directed in accumulating the capacity relating to this external vision.
1: ఏది మనము చేసినా ఏది చూచినా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క నిత్య జీవనోపాధికి సంబంధించినటువంటి ప్రకృతులు మాత్రమే మనము కొంతవరకు అనుసరిస్తూ ఉన్నాం.
2: Whatever we do, whatever acts in which we may indulge, all that we do during the day relates very much to our daily life. Whatever is transient and what we see around us which is impermanent, that is what concerning us.
1: కానీ దీని యొక్క గమ్యం ఏమిటి అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఏ మాత్రము విచారం చేయటం లేదు.
2: We are not inquiring into the question, what is the destination, what is the ultimate objective of all this trial.
1: కనుక ఇహమునకు పరము లేకుండా బాహ్యములకు అంతర్దృష్టి లేకుండా ఉండడానికి వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు థింక్ ఆఫ్ ది కరెంట్ డే టు డే వరల్డ్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ది స్పిరిచువల్ వరల్డ్ జస్ట్ యాజ్ వీ కెనాట్ థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ విజన్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎన్ ఇన్నర్ విజన్.
1: ప్రతి మత గ్రంథములు కూడాను అంతర్దృష్టిని మాత్రమే అభివృద్ధి పాలించుకునేటువంటి విషయాన్ని ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: ది రిలీజియస్ టెక్స్ట్ of all categories have been teaching people how to promote and how to develop one's inner vision.
1: పరలోక ప్రపంచమును గురించినటువంటి ప్రజ్ఞలు మాత్రమే ఈ మత గ్రంథములు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: These religious texts have always been teaching methods and paths relating to the spiritual world.
1: కానీ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి ఈ మత గ్రంథం అనేటువంటిది భగవద్గీత అంతర్బహిస్తత్వాన్ని గురించి బోధిస్తూ ఇవి రెండూ వేరు కాదని కూడాను, కేవలం ఇహలోక ప్రపంచం యొక్క ప్రజ్ఞ కాని పరలోక ప్రపంచం యొక్క ప్రజ్ఞ కాని వేరు కాదని రెండింటినీ సమతత్వంలో ప్రబోధించేటువంటి యొక్క మత గ్రంథము భారతీయ సంస్కృతి గ్రంథము.
2: బట్ భగవద్గీత విచ్ రిలేట్స్ టు అవర్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ దాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఇట్ హ్యాస్ బీన్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ రిలేట్స్ ది ఇన్వర్డ్ విజన్ అండ్ వాట్ రిలేట్స్ ది ఎక్స్టర్నల్ విజన్. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి స్టడీడ్ అండ్ హ్యావ్ టు బి డెవలప్డ్ టుగెదర్. దిస్ ఇస్ వాట్ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ అస్.
1: అనగా ఇహలోక ప్రపంచమునందున్నప్పటికీ పరలోక ప్రపంచమును చింతించినప్పటికీ లక్ష్యమును ఒక్కటి మాత్రమే ఉంచుకోవాలని కూడాను ఈ మత గ్రంథం ప్రబోధించింది.
2: దిస్ టెక్స్ట్ ఆఫ్ అవర్స్, దిస్ స్క్రిప్చర్ ఆఫ్ అవర్స్ హాస్ బీన్ టీచింగ్ అస్ దట్ వెదర్ యూ థింక్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఆర్ యూ థింక్ ఆఫ్ ది స్పిరిచువల్ వరల్డ్ నో మ్యాటర్ వాట్ ఆస్పెక్ట్ యూ స్ట్రెస్ ఆన్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
1: దీనికి ఒక చిన్న కథను కూడాను ఆదర్శంగా అందించినారు.
2: There is also a small story which has been given as an ideal example for this.
1: నీటితో నిండినటువంటి కడవను తలపైన ఉంచుకొని ఒక స్త్రీ నది నుంచి ఇంటికి ప్రయాణమవుతూ తమతో అనుసరించేటువంటి ఒక స్త్రీలతో చెలోక్తులు ఆడుతూ తమాషాలు జరుపుతూ విసిరివేస్తూ అనేక రకములైనటువంటి మాటలు సలుపుతూ కూడాను తన లక్ష్యము తలపైన ఉన్నటువంటి యొక్క నీటి పాత్ర పైన పెట్టుకున్నట్టుగా మనము ఇహమునందు ఎన్ని రకములైనటువంటి యొక్క జీవనోపాధికి సంబంధించినటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ చింతలు చేసినప్పటికీ క్రియలు సలిపినప్పటికీ పరలోక సంబంధమైనటువంటి ప్రజ్ఞ నిమిత్తమే మన యొక్క లక్ష్యమును ఆదర్శంగా తీసుకోవాలని కూడాను ఇందుకు ఉపదేశాన్ని కొంత ఉదాహరణాన్ని అందించింది.
2: Let us take the case of a woman who is carrying a pot filled with water to the brim on her head and going from the river to her house carrying this pot of water. She will be joking, she will be talking, and she will be caricaturing along with other women who are coming with her. She is quite carefree and yet she takes great care of the pot of water on her head. Like that, as in that analogy, while we are immersed in matters relating to the material world, yet we can be joking, we can be in it, but still we cannot forget, we will have to take great care of the spiritual world as well.
1: మనం ఏ పరు చేసిన ఏ విధమైనటువంటి చింతలు చేసినప్పటికీ లక్ష్యం పరమాత్మను పైన పెట్టుకోవటం చేత ఆ లక్ష్య స్వరూపుడైనటువంటి దివ్య స్వరూపుడు అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంటుంది.
2: Whatever we may do, whatever work we may do, whatever task we may be in, if we have our objective and our attention on divinity, then divinity will take care of all that you do.
1: దీనికి ఇంకొక ఉదాహరణము.
2: There is one more example for this.
1: కింద అంతస్తులో తన చంటి బిడ్డను పరుండబెట్టి నిద్ర ఊపి అనేక రకములుగా కొంత ఓదార్చి నిద్రించిన తర్వాత తల్లి పై అంతస్తునకు వెళ్లి తమ కార్యక్రమము తాను జరుపుకుంటూ ఉంటుంటాది.
2: A mother will put a baby to sleep in the ground floor, and after the baby sleeps, the mother will go to the first floor and will be attending to her household work.
1: కానీ తాను ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ కింద నిద్రించుతున్నటువంటి బిడ్డ ఎప్పుడు మేల్కొనను అనేటువంటి యొక్క లక్ష్యంలో ఆ తల్లి తమ కార్యక్రమాలను జరుపుకుంటూ ఉంటుండాలి.
2: All the work which she may be attending to and all that she will be doing, but with her attention on the baby, thinking when the baby will get up from sleep, will be engaging her attention primarily.
1: కాని ఎలాంటి ముఖ్యమైనటువంటి కార్యము తాను చేస్తున్నప్పటికీ పరుండునటువంటి బిడ్డ ఒక్కతూరి కేవ్వుని ఏడ్చినదనగా సర్వ పనులు కూడా అక్కడ వదిలిపెట్టి ఆ తల్లి క్రిందికి దిగి వచ్చి ఆ బిడ్డని ఎత్తుకుని లాలిస్తుంది, పాలిస్తుంది.
2: She may be engaged in the most important and urgent work, yet if she hears the cry of the baby as if she has got up from her sleep, she will give up all work, urgent and important work, will come running down to the ground floor, will take the baby and will feed the baby.
1: కానీ ఆ పైనున్నటువంటి తల్లి, నా ఏడ్చేటువంటి చంటి బిడ్డ ఏ రాగముతో ఏడుస్తుంది, ఏ తాళానికి వస్తుంది అని ఈ విధంగా తాను ఏమాత్రము యోచించుకోదు.
2: But as soon as she listens to the cry of the baby, the mother is not going to waste time and think in what tune and in what thala is my baby crying. This is not what she is going to say.
1: ఏడుపు విన్నంత తక్షణమే తల్లి ఏ రీతిగా పరిగెత్తి వచ్చి తన బిడ్డను ఎత్తుకుంటుందో అదే రీతిగానే మధ్యలోకములో ఉన్నటువంటి మానవుడు హృదయపూర్వకంగా ఏ భగవంతుడా అని ఒక్కతూరి ఆ యొక్క లక్ష్యాన్ని ఉంచి పరమాత్ముని ప్రార్థించినట్లయితే ఎన్ని పనులు ఎందు ఉన్నప్పటికీ పరమాత్ముడు తక్షణమే వచ్చి తనను ఆదరించి తన యొక్క కోరికను నెరవేర్చి తనను సంతోషపరిచిపోతుంటాడు.
2: Just as the mother, as soon as she listens to the crying of the baby, she would come running, abandoning all other work, so also man who lives in the human world, if from the depths of his heart he cries out to the Lord and says, O God, come and save me, then the Lord, even if he is engaged in anything else, immediately out of his devotion, he will come running in order to help the devotee.
1: కనుక మానవుడు ఏ విధమైనటువంటి సాధనలు చేస్తున్నాడు, ఏ విధమైన మార్గాన్ని అవలంబిస్తున్నాడు, ఏ విధమైనటువంటి భజనలు సలుపుతున్నాడు, ఏ విధమైనటువంటి సత్సంగంలో చేరుతున్నాడు అనేటువంటి లక్ష్యము తనకేమాత్రము ఉండదు. ఏ విధమైనటువంటి హృదయముతో నన్ను ప్రార్థిస్తున్నాడని హృదయాన్ని మాత్రమే పరిశీలిస్తుంటాడు పరమాత్ముడు.
2: God doesn't ask himself, what is the sadhana which this man is engaged in? What kind of path is he pursuing? Is he doing bhajan? Such questions are not asked. What God will want to know is, from what depths of his heart, with what sincerity of heart, has he called, cried out to me?
1: పరమాత్ముడు సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కఠినమైనటువంటి హృదయాలను కూడా మార్చగలిగేటువంటి శక్తివంతుడు అయినప్పటికీ తాను అట్టి కార్యమునకు పూనుకోనడు.
2: God is all powerful. Although he is all powerful and he can change and melt stony hearts, yet he will not undertake to do such a thing.
1: కానీ పురుష ప్రయత్నం చేత మానవుడైనటువంటి వాడు తమ యొక్క బుద్ధులను, తమ యొక్క మనస్సంకల్పములను కూడాను తాను సక్రమమైనటువంటి మార్గానికి సరిదిద్దుకోవటానికి తగిన శక్తి సామర్థ్యం ఉన్నట్టు చేత పురుషార్థాన్ని మాత్రమే మొట్టమొదట ప్రవేశపెట్టమని అడుగుతుంటాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ గాట్ ది స్ట్రెంగ్త్, మ్యాన్స్ అటెంప్ట్ టు మెండ్ హిస్ వేస్, మ్యాన్స్ అటెంప్ట్ టు కరెక్ట్ హిస్ పాత్ ఈస్ దేర్ బై పురుషార్థ. సో గాడ్ విల్ సే, ఫస్ట్ యూజ్ యువర్ స్ట్రెంగ్త్, యూజ్ ది కెపాసిటీ దట్ హెస్ బిన్ గివెన్ టు మ్యాన్ బై విచ్ యూ సెట్ రైట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
1: కనుకనే మానవుడు కేవలం మాధవుని యొక్క శక్తి సామర్థ్యములను ఏమాత్రం కూడాను విచారం చేయక, తర్కించక తన యొక్క శక్తి సామర్థ్యమును తాను ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంచుకుని తన ప్రయత్నములకు తాను పూనుకోవటం ఇది ప్రధాన కర్తవ్యం.
2: It is therefore in this context the primary duty that man should not go on discussing and arguing God's capacities and powers, but man in the very first instance should think of his own capacity and use them to the largest extent to rectify matters.
1: కాని మానవుడు మానవ స్వరూపాన్ని ధరించి వచ్చినప్పటికీ తాను మానవులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నిరూపిస్తూ ఏ విధమైనటువంటి మనస్సుల యొక్క తత్వాన్ని మార్చగలవచ్చును అనేటువంటి దీనిని కూడాను భక్తుల యొక్క ఆదర్శాన్ని కూడాను ఆధారం చేసుకుని ఉంటుంటాడు.
2: God, though when he comes in human form, he is always behaving like a human being, trying to understand the aspects and the psychology of human beings and investigate the methods and manner in which he can change the minds and hearts of human beings.
1: Adi Mahabharata yuddham. Bhishmudu 9 dinamulu teevramainatundi yuddham jaripadu.
2: That was the battle of Mahabharata. In the battle of Mahabharata, Bhishma was engaged for the first 9 days in terrific war.
1: Kani ee teevramainatundi yuddham saripeyatundi samayam lopala okanoka dinamu Duryodhana Dushyasanadulu velli Bhishmunni prarthincharu. Swami prarambhamu modalu kani prarambhinchinatti modalu manaku apajayame karugutunnadi కనుక ఏనాడు మనకు జయమనేటువంటి యొక్క సువార్తను నేను వినగలను అని అనేక రకమైనటువంటి విచారాన్ని వెలుబుచ్చాడు భీష్ముని దగ్గర.
2: డ్యూరింగ్ దోస్ 9 డేస్ ఆఫ్ వార్ ఆన్ వన్ పర్టికులర్ డే దుర్యోధన అండ్ దుశ్శాసన వెంట్ టు భీష్మ అండ్ టోల్డ్ హిమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే వీఆర్ ఫేసింగ్ డిఫీట్. వీఆర్ నాట్ సీయింగ్ విక్టరీ. వెన్ ఆర్ వీ గోయింగ్ టు గెట్ విక్టరీ? వై ఈస్ ఇట్ దట్ వీఆర్ ఫేసింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే డిఫీట్?
1: కానీ ఆనాడు రాజులైనందున రాజుల యొక్క స్వాధీనమైనందున ఈ భీష్ముడు సర్వజ్ఞుడైనప్పటికీ సర్వధర్మ స్వరూపుడైనప్పటికీ కూడాను రాజుల యొక్క ఆజ్ఞను పరిపాలించేటువంటి యొక్క బద్ధుడు కావటం చేత ఆ రాజునకు వాగ్దానం చేశాడు, రేపటి దినము పాండవులను నేను జయించి వారిని అనేక రకములైనటువంటి యొక్క హింసలకు కూడాను గురి చేతునని ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు.
2: Bhishma was then in the service of the kings. Bhishma owed a debt to the kings. So, according to the principles of those days, Bhishma said, "Yes, I understand your difficulty. Tomorrow, I am going to bring you victory in the war. I shall defeat the Pandavas in many ways and bring you victory tomorrow in the war for you."
1: అందుకు దుశ్శాసనుడు స్వామి కేవలం వారిని అనేక రకమైనటువంటి హింసలు చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు, వారి ప్రాణములు తీయటము ప్రధానమైన లక్ష్యం ఉంచుకోవాలి అని ప్రార్థించాడు.
2: Dushyasana then prayed to Bhishma and said, "It is not enough if you put the Pandavas into trouble and cause great difficulties for them, but what you should do, your objective should be to kill them and to take their lives."
1: Kani aa yokka prodbalamunu puraskarinchukoni protsahamunu puraskarinchukoni ee Bhishmudu vaagdanam chesadu, "Repati dinamu suryodayamaina tachame Pandavulanu hatamarchagalanu ani promise chesadu."
2: In that context, when Dushyasana was praying for such a thing, Bhishma gave a promise that before the sunrise tomorrow morning, I will kill the Pandavas.
1: Ee vartha Pandavulaku telisindi.
2: Pandavas came to know of this promise of Bhishma.
1: Pitamahudainatundi ee Bhishmudu ee vidhamainatundi pratigna tappaka neravercheyagaladu aneetundi satyanni gurtinchinatundi vaaru ee Pandavulu.
2: Pandavas recognized and understood that Bhishma, the grand old man, if he makes a promise, he is certainly going to fulfill that promise.
1: Kani Pandavulu cheyinadu leka kani ee yokka pitamahudu mammalni penchi pedda chesino aa pitamahunike ee pranamulu arpinchutunnamani vaaru samsiddhayi untunnaru.
2: Pandavas had no alternative. They had to prepare themselves for the catastrophe. They thought, "Anyway, Bhishma, the old man, has brought us up. Now we shall be preparing ourselves to surrender our lives and lose our lives in the hands of Bhishma."
1: ఈ వార్త ద్రౌపదికి కూడాను తెలిసింది.
2: This news came to be known to Draupadi as well.
1: కానీ ద్రౌపదికి నిద్ర పట్టలేదు, భుజించడానికి ఇష్టం కలగలేదు, కానీ పతులను దారబోసుకుంటున్నాను అనేటువంటి యొక్క మహాభయంకరమైనటువంటి బాధకు గురి అయింది.
2: Draupadi could not sleep. Draupadi could not eat her food. But she was terror-stricken. She was afraid that she was going to lose her husbands.
1: Kani ratri ayinadi. Chimmachi kattu gammukoni vachinavi.
2: The night had set in and the darkness became very thick.
1: Indulo Krishnudu kudanu taginatvanti pannagam panni ye vidhamuga itharli yokka manasunu marchavala aneetvanti vidhyam lopala ఈ పురుషార్థాన్ని కూడా నువ్వు ప్రవేశపెట్టి కొంతవరకు దీనికి తగినటువంటి ఒక కథను తయారు చేసుకున్నాడు.
2: ఇన్ దిస్ హోల్ డ్రామా కృష్ణ ఆల్సో వాస్ ప్లేయింగ్ ఎ పార్ట్. హీ వాస్ ప్లానింగ్ హౌ టు బ్రింగ్ అబౌట్ ది పురుషార్థ, ది కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ టు ప్లే, అండ్ హీ వాస్ పుట్టింగ్ అవుట్ ఎ ప్రాపర్ ప్లాన్.
1: కానీ భీష్ముడు ఏదో ఆ యొక్క సమయం నందు వాగ్దానం చేసినాడు, కానీ ఈ ధర్మమూర్తుల యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి మహాపురుషుడు కనుక అతనికి కూడాను మనసు ఏమాత్రం కూడాను సరిలేదు.
2: భీష్మ మేడ్ ది ప్రామిస్ ఆన్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ దట్ మోమెంట్ బట్ భీష్మ నోస్ వెరీ వెల్ ది పాండవాస్ అండ్ దేర్ క్వాలిటీస్ అండ్ భీష్మ హ్యావింగ్ మేడ్ ది ప్రామిస్ అగెన్స్ట్ దీస్ గ్రేట్ పాండవాస్ విత్ గ్రేట్ క్వాలిటీస్ హీ టూ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్.
1: అతనికి అన్నం సహించలేదు, ఒక్క ప్రదేశంలో కూర్చోడానికి మనసొప్పలేదు, అనేక రకములుగా పిచ్చి పెట్టిన వాని వలె తిరుగుతున్నాడు తన వసతి గృహంలో.
2: He could not eat his food. There was no taste in the food. He could not sit quietly in one place. He was a very disturbed and agitated person moving up and down in his own room.
1: కాని ఇరుప్రక్కల ఉన్నటువంటి చిత్తము నిర్గినటువంటి మహాపురుషుడు కనుక కృష్ణుడు తనకు తగినటువంటి సమయం కూడాను ఆసన్నమయ్యే నిమిత్తమై తాను కాచుకొని ఉంటున్నాడు.
2: But Krishna was the great man who understood both sides and the difficulties on both the sides.
1: తాను భుజించి తన వసారాలో కూర్చున్నటువంటి సమయం లోపల ద్రౌపది శిష్యుని పాదముల పైన పడి అనేక రకములుగా తాను మొరపెట్టుకుంది.
2: As Krishna was waiting for an opportune moment, he had his meal and he was resting in his veranda. Then Draupadi, anticipating the future, came to Krishna, touched his feet and fell at his feet.
1: చెలి, నీవు బాధపడనక్కర్లేదు, నీవు చేయవలసినటువంటి ప్రార్థన నీవు చేయి, నీ కర్తవ్య ధర్మాన్ని నీవు నిర్వర్తించుకుండు ఉండు, ద్రౌపది నేను చేయవలసినటువంటి కార్యం నేను చేస్తానన్నాడు.
2: హీ టోల్డ్ ద్రౌపది, సిస్టర్ యూ డోంట్ బి అజిటేటెడ్ యూ డోంట్ గెట్ వరీడ్ యూ మస్ట్ డూ వాట్ ఈస్ ఇంటెండెడ్ టు బి డన్ బై యూ వాట్ క్యాన్ బి డన్ బై యూ ఐ షల్ డూ వాట్ ఐ క్యాన్ డోంట్ వరీ.
1: సరే ఎన్ని చెప్పినప్పటికీ స్త్రీ బుద్ధి కనుక తాను భరించలేనటువంటి బాధతో కుమ్ములుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది.
2: Although this assurance was given to her, yet because she was a woman, she was very much agitated and she came back home in great agitation.
1: Krishnudu sariga andaru nidrinchetvanti samayam lopala 11 gantalaku ratri madhyakalam lopala Draupadi intiki vachadu.
2: When all were sleeping, when the whole place was quiet, a little before midnight, Krishna came to Draupadi's house.
1: Draupadi, nannu anusarinchu, నీవు ఏ ప్రశ్న కూడా వేయడానికి పూనుకోరుకు అని ఆమెకు ఆజ్ఞాపించాడు.
2: ద్రౌపది, సింప్లీ ఫాలో మీ, డూ నాట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్, జస్ట్ ఫాలో మీ బిహైండ్ మీ.
1: కృష్ణుడు ముందు ఆమె వెనుకు, తాను ఒక బురకా వేసుకుని ఏ యొక్క వ్యక్తికి కూడా తెలియకూడదనేటువంటి ఉద్దేశంతో తాను నిండుగా కప్పుకొని రెండు చీకటి కనుక యుద్ధరంగము కనుక అందులో కొంత చెప్పులు వేసుకుని తాను ప్రయాణమై ఆ కృష్ణుని అనుసరిస్తూ వెళ్ళింది.
2: It was dark, it was the battlefield, and Draupadi did not want to be recognized. So Draupadi covered herself with a cloth so that no one can recognize her. She was wearing very soft shoes and she was following Krishna behind him.
1: యుద్ధభూమి యందు పెద్ద భవనములు కావు, కేవలము ఒక విధమైనటువంటి యొక్క వసతి గృహములుగా అప్పటికప్పటికి తయారు చేసుకున్నటువంటి టెంట్స్ అంటారు చూడండి, అలాంటి బురకాలుగా వేసుకున్నారు.
2: In the battlefield, one does not have a mansion. One cannot live in a mansion. But there are small improvised tents. And they were living in those small improvised tents.
1: కానీ భీష్ముని యొక్క వసార, భీష్ముని యొక్క వసతి గృహము చాలా పెద్దదైనటువంటిగా ఉంటుంది అది గుడారంగా.
2: But the place where Bhishma was living was the bigger amongst those tents. And it was quite a big place.
1: ఆ 11 గంటలప్పుడు ఇంక తెల్లవారుతుంది, రేపటి దినం నేను పాండవులను హతమార్చవలసి వస్తుంది, ఏ రీతిగా చెయ్యాలి, కేవలం అన్యాయంగా లేనటువంటి ఈ ధర్మమూర్తులను నేను ఈ యొక్క కౌరవుల యొక్క బోధనను పురస్కరించుకుని నేను అన్యాయమునకు దిగవలసి వస్తుంది అని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ నిద్ర లేకకుండా చాలా బాధపడుతున్నాడు భీష్ముడు.
2: At the dead of night, Bhishma was thinking, I have made a promise. Before the sun rises, I have to kill Pandavas. Pandavas are great embodiments of dharma. How am I going to accomplish this wrong task? And thus he was agitated and moving up and down in his own tent.
1: ఈ సమయాన్ని పురస్కరించుకొని కొంత దూరం నుండే కూడాను కృష్ణుడు ఈ ద్రౌపదికి సైగ చేసి, అమ్మా ఇప్పుడు ఏమాత్రం కూడా నీవు ఆలస్యం చేయనక్కర్లేదు, నీ చెప్పులు అక్కడ వదిలిపెట్టు. కారణమేమనగా ఆనాటి మహారాజుని యొక్క చెప్పులు ఒక పర్లాంగు దూరంలో వస్తుంటే కిర్ర కిర్ర కిర్ర అని ఒక శబ్దం చేసేటువంటి యొక్క స్థితిలో ఉండేటువంటివి.
2: Krishna noticed this situation, noticed that Bhishma was very agitated. Krishna signaled to Draupadi, now this is a time when you should not make any noise. Leave your shoes. The shoes in those days were such that while they were walking, they would make a lot of noise. He signaled to her and said, leave your shoes and walk quietly without making any noise.
1: ఆమెకు కృష్ణుని ఆదేశాన్ని ఆమె అనుసరించి చెప్పులు ఒక ప్రదేశమును విడిచిపెట్టి నెమ్మదిగా తాను నిండుగు కప్పుకొని కృష్ణుని యొక్క వాక్యములను తన మనసునందుంచుకొని ఒక్కతూరి పరిగెత్తుకుని పోయి పతిపిచ్చా పతిపిచ్చా పతిపిచ్చా అని పాదముల పైన పడింది భీష్ముని.
2: She was only following Krishna's orders. She left the shoes in one place. She covered herself so that she may not be recognized by a cloth. And she straight went running without making any noise to the feet of Bhishma, fell at his feet and begged him to save her husband's, give her her husband's with life.
1: ఆయనకు సహజమైనటువంటి స్వభావం కనుక స్త్రీ వచ్చి పాదముల పైన పడిన తక్షణమే అతను దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు.
2: Bhishma, because of his natural inherent nobility, he found that a woman was coming, touching her feet and asking for the lives of her husbands. Immediately and automatically he said, Dirgha Sumangali Bhava, you remain for a long time as a married woman.
1: ఈ యొక్క వాక్యమే ఆమెకు చాలు. ఆనాడు పాండవులను హతమార్చగలనని చెప్పినటువంటి వాక్యము, ఈనాడు ఇప్పుడు దీర్ఘ సుమంగళి భవ అని చెప్పినటువంటి వాక్యము, రెండు కూడాను ఒక భీష్ముని వాక్యములి. కనుక దానిని సాధించగలడా లేక దీనిని నెరవేర్చగలడా చూస్తామనేటువంటి ధైర్యంతో ఈమె కొంత సంతోషాన్ని అనుభవించింది.
2: To Draupadi, the assurance that she will be a married woman with living husbands, the assurance coming from Bhishma was quite enough for her. The promise which Bhishma made that before the sun rises, he will kill the Pandavas on the one hand. Again, the promise that he made that Draupadi's husbands will live long. These two are both promises of Bhishma. She was happy that it is now for Bhishma to fulfill one or the other of the promises.
1: కాని రెండు చేతులు పట్టి ఎత్తి చూసినప్పుడు ద్రౌపది నీవా, నేను ఎంత పొరపడిపోయినాను, ఈ రెండు వాగ్దానములు కూడా నేను దేనిని సాధించాలి అని సందిగ్ధావస్థలో మునిగిపోయాడు భీష్ముడు.
2: At that moment, when Bhishma lifted her and looked at her face, he recognized that she was Draupadi. Then he was in such an utter confusion, a conflicting situation. He made two promises which conflict each other. Which promise am I going to fulfill was the conflict which troubled Bhishma.
1: ఈ సమయాన్ని పురస్కరించుకొని పితామహుడైనటువంటి ఆ భీష్ముని అనేక రకములుగా ప్రార్థించి తమ పదవులు అందించాలని చెప్పనని, తనకు దీర్ఘ సుమంగళిగా ఉండాలని తాను ప్రార్థించుకున్నటువంటి సమయం నందు ఈ భీష్ముడు ఆమెను ప్రశ్నించాడు. నీకు ఈ ఉపాయం నేర్పినటువంటి వారు ఎవరు? ఈ అర్ధరాత్రి లోపల నా యొక్క భవనమునకు వచ్చి ఈ విధమైనటువంటి సాహసానికి పూనుకునేటువంటి సాహసం నీలో లేదు కదా. దీనికి ఎవరో ఒకరు ఆదర్శంగా ఉంటుంటారు, ఆధారంగా ఉంటున్నారు. వారు ఎవరో నీవు ఈ అర్ధరాత్రి ఎందు ఒంటరిగా ఏ రీతిగా వస్తుంది, నీ వెంట ఎవరు వచ్చింది అని ఈ రకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చాడు భీష్ముడు.
2: In that context, Draupadi was only begging him to fulfill his promise, to give the life of her husbands. And that was all what she was praying for. As she was praying for that, then Bhishma asked her, who gave you this plan? Who brought you here? At the dead of night, you could not have come alone. You could not have conceived of this grand plan. There must be somebody behind all this. Who is he? Name him.
1: Intalopalane. నటన సూత్రధారైన ఈ కృష్ణుడు ఏదో ఒక చంకలో ఒక బట్టలో చుట్టుకొని తాను అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
2: At that time, the master of this whole plan, Krishna, came inside. He came with some kind of a cloth-covered articles under his hand. In his armpit, he walked into Bhishma's tent.
1: భీష్ముడు సంతోషించి, కృష్ణ, ఇది నీ భక్తవాత్సల్యతలో ఉన్నటువంటి యొక్క సహజ ప్రేమనే తప్ప అన్యము కాదు, కానీ నా యొక్క అన్యాయ అక్రమల చేత ఈ యొక్క దురాచారములను కూడా నేను అనుసరించేటువంటి సమయంలో నాకు కనువిప్పుగా చేస్తున్నావు ఈ యొక్క వాగ్దానములందరికీ కూడాను, కనుక నీవే దీనికి తగినటువంటి సారథివి, నీవే దీనికి తగినటువంటి నాయకుడవు అని అనేక రకములుగా చెప్తూ, స్వామి ఏమిటి అవి అని ఆ యొక్క సంఖలో ఉన్నటువంటి యొక్క వస్త్రములో చుట్టుకున్నటువంటి యొక్క పదార్థాన్ని అడిగాడు.
2: Bhishma was happy. He expressed his pleasure that Krishna has appeared. And Bhishma said, even in a difficult situation, while I am engaged in serving a king who is very unjust, while I have undertaken to do wrong things, yet you have come to save me. And you are the only person who can find a solution out of this conflict. While that may be as it is, yet what is that package of cloth which is under your arm? What does it contain? Let me know what it is.
1: అతను ధరించినటువంటి యొక్క అంగవస్త్రము నుంచి చుట్టుకుని వచ్చినటువంటివి విప్పి చూచేటప్పటికి ద్రౌపది వేసుకున్న చెప్పులు.
2: When the cloth package was opened, It was the pair of shoes which Draupadi was wearing, which were wrapped up neatly on the cloth which Krishna was wearing.
1: Kanuka, bhakta vatsalyamunandu, bhakta rakshaniyandu, భక్తులకు తగినటువంటి ఉపాయములు చెప్పటమే కాకుండా భక్తుల యొక్క చెప్పులు కూడా నువ్వు మోసేటువంటి పరిస్థితి ఎందు భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
2: ఇన్ డెమోన్స్ట్రేటింగ్ హిస్ గ్రేస్ టు హిస్ డివోటీస్ అండ్ ఇన్ షోయింగ్ ఇన్ఫినిట్ గ్రేస్ టు హిస్ డివోటీస్ గాడ్ విల్ బి ప్రిపేర్డ్ యాజ్ వీ కెన్ సీ ఫ్రమ్ దిస్ ఈవెంట్ దట్ టు నాట్ ఓన్లీ టు హెల్ప్ హిస్ డివోటీస్ బట్ ఈవెన్ టు క్యారీ ది షూస్ ఆఫ్ హిస్ డివోటీస్ ఇఫ్ ఇట్ బికేమ్ నెసెసరీ.
1: ఈ దృశ్యాన్ని చూచి ద్రౌపది కంటిదారాలు కాలువలుగా ప్రవహించింది. స్వామి, ఏమిటి ఈ తుచ్చమైనటువంటి చెప్పును కూడా నువ్వు తమను కాపాడుతూ రావాలా? ఈ దేహాన్ని కాపాడినటువంటి చాలదా? ఈ దేహానికి పతిపిచ్చ పెట్టిన చాలదా? మమ్మల్ని ఇంతకాలం ఉద్ధరించి అనేక కష్టముల నుండి నష్టం నుండి మమ్మల్ని రక్షించి గడియ గడియ క్షణ క్షణములకును కంటిరెప్పవలే కాపాడినటువంటి చాలదా? నా తుచ్చమైనటువంటి చెప్పును కూడా నువ్వు కాపాడాలనా అని తాను అనేక రకములుగా అన్నను వర్ణించుకుంటూ తన కంటిదారాలతో అతని కృతజ్ఞత అందించింది.
2: Looking at this unparalleled grace on the part of Krishna, Draupadi began to shed tears. Draupadi asked Krishna, is it not sufficient that you show us grace? Is it not sufficient that you are looking after our bodies and our lives? Is it not sufficient that you have made out a plan by which my husbands will live and will not die before tomorrow morning? Should you also carry my shoes which have no value at all? Why do you do this? Is this necessary?
1: ఇలాంటి పనులన్నీ కూడా నువ్వు కృష్ణుడు కేవలం దేవుడే చేస్తున్నాడా? కాదు కాదు, తన దైవత్వాన్ని పక్కకు పెట్టాడు. కేవలం మానవత్వం లోపల మానవులకు మానవులు ఏ విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధాన్ని కలిగి ఏ విధమైనటువంటి రక్షణ యందు ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలనేటువంటిది ప్రతి ఒక్కటి ప్రత్యక్ష స్వరూపుడై అనుసరించి ఆచరించి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
2: Has Krishna been doing all these things as a divine person, as God on earth? No. All these things, if we look into them, are being done as one human being has to do to another human being when one wants to help another human being.
1: మానవుడికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించడానికి కేవలం మానవత్వమే తగినటువంటి అధికారం అని చెప్పని ఈ లోకానికి చాటే నిమిత్తమై తాను కేవలం మానవ మాత్రుడిగా ఈ విధమైనటువంటి చర్యలకంతా పూనుకున్నాడు.
2: To be able to recognize the kind of connection, the kind of intimate relationship that exists, should exist between man and man. Man alone can demonstrate that. And that is what he wanted to teach this world. So he is conducting himself like a human being.
1: Jeevitame oka vidhamainatundi premane jeevitamulaku aadharamani aaradhanani satyame pranamulaku oka swasani kudanu taanu nirupistu vachadu.
2: That prema is the very basis of one's own living, and that adherence to truth is the very basis for one's own life. This is what he has been demonstrating all through.
1: Kani ee vidhamainatundi yokka Krishna leelanu Bhishmudu tana yokka hrudayamuto aanandinchukoni sari ఇంకా ఎన్ని చేసినప్పటికీ ఈ కృష్ణుని యొక్క అనుగ్రహములకు పాత్రులైనటువంటి పాండవులకు ఏ విధమైనటువంటి భయము ఉండదు అనేటువంటిది తాను నిర్ణయం చేసుకున్నాడు.
2: This leela of Krishna was fully well understood by Bhishma, and Bhishma, in the context of this leela of Krishna, came to the conclusion that whatever he may do, whatever promises he may make to Pandavas, there is not going to be done any harm at all.
1: అట్లని తన యొక్క వాగ్దానము తాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అలాంటి వాడు కాదు భీష్ముడు, మహాసత్యవ్రతుడు.
2: But he did not make an attempt on this score to get out of the promise and not to fulfill the promise. But Bhishma was an adherent of truth, was a great adherent of truth.
1: Kani rendavo dinamu yuddharangam lopala tana shakti samarthyamulanu tana yukti yokka shaktulanu kudanu sarva vidhalakudanu darabosi tanu poorukunnadu yuddham cheyatani. భుజబలము బుద్ధి బలము ధనబలము మనబలము జనబలము ఏమాత్రం కూడా నువ్వు సరి అయినటువంటి బలములు కాదని ధర్మబలము దైవబలమే సత్యమైనటువంటి బలములని తాను గుర్తింపు చేయడానికి కృష్ణుడు ఇన్ని రకములైనటువంటి యొక్క నాటకం ఆడవలసి వచ్చింది.
2: That one's physical strength, one's mental strength, one's strength of power, position and wealth are not real strengths. It's only the divine strength and the divine grace that constitute real strength. To demonstrate this, Krishna had to go through this plan.
1: ఆ క్రింద పడినటువంటి దినము పదవ దినము.
2: The day on which Bhishma fell down on the ground was the 10th day of the battle.
1: అప్పటి నుండి ఇంకా 18 దినముల లోపల కృష్ణుడు జరపవలసినటువంటి యొక్క యుద్ధములు జరిపించాడు. కానీ భీష్ముడు అంపశయ్యపైనే పడి ఉన్నాడు.
2: From the 10th day of the battle till the 18th day of the battle, Krishna was conducting the various other little events of the battle. But Bhishma was lying on the bed of arrows.
1: పద్దెనిమిది దినములు కూడా జరిగింది. తదుపరి విజయ ధ్వజాన్ని అందుకొని పాండవులందరూ కూడా భీష్ముడి దగ్గరికి వచ్చారు.
2: The 18 days were over. Victory was on the side of Pandavas. Pandavas with the victorious flag came to Bhishma.
1: ఆనాడు యుద్ధ సమయం ఎలాంటిదనగా, ఎంతకు పూర్వము యుద్ధం జరిగిందనగా, క్రీస్తు శకం పూర్వము 3138 సంవత్సరములకు పూర్వము.
2: The kind of battle which went on at that time had its own course and conduct. And this war took place, the battle of Mahabharata took place 3138 years before the advent of Christ.
1: Inka atana ampasaya paina yuddham chesinadi 9 dinamulu, tanu parundinatvantidi 58 dinamulu.
2: The battle, the war in which Bhishma took part was 9 days, and the period for which he was lying on the bed of arrows was 58 days.
1: ఈ రెండు చేతే 67 దినములు అయింది భీష్ముడు అంపశయ్య పైన పరుండినాడు.
2: These two together constitute a total of 67 days.
1: ఈ విధంగా ఉంటున్న సమయం లోపల పాండవులు ద్రౌపదితో చేరి భీష్ముని దర్శించుకునే నిమిత్తమై అతని యొక్క వసతికి వెళ్లారు.
2: Pandavas in that context along with Draupadi wanted to go and have the darshan of Bhishma. They all went together to Bhishma.
1: Ampasaya pai unnatvanti yokka ee Bhishmudu Pandavulu daggara cherchukoni tanaku chilasunu muddadi aneka rakamainatvanti yokka aadeshamulanu variki andinchi Ampasaya pai untundi shanti parvanni bodhisthu vachadu Dharmajuniki.
2: Bhishma, who was lying on the bed of arrows, showed great affection and kindness to the Pandavas when they went to see him. He embraced them, and lying on the bed of arrows, he taught the Shanti Parva of Bharata to Dharmaja.
1: ఈ విధంగా అనేక రకములైనటువంటి నీతులను పాండవులకు బోధిస్తున్నటువంటి సమయంలో ద్రౌపదికి ఏదో ఒక విధమైనటువంటి ఉద్దేశం కలిగి పక్కున నవ్వింది.
2: In that context, while Bhishma was preaching the aspects of peace, the code of conduct relating to peace, the Shanti Parva to the Pandavas, some thought came to the mind of Draupadi, and Draupadi laughed rather loudly and in a manner which was attracting his attention.
1: Pavitramainatvanti Shantamurti ainatvanti ee Bhishmudu Mahajnani Mahavruddhudu మహాపితామహుడు ఇలాంటి పవిత్రమైనటువంటి పెద్దన్ని యొక్క సంభాషణ జరుపుతున్న సమయం లోపల అసభ్యంగా నవ్వినటువంటి ఈ యొక్క ద్రౌపది నవ్వు పాండవులకు కొంత అసంతృప్తి కలిగించింది.
2: At the time when Bhishma was preaching peace, and Bhishma himself was one of the elders, the embodiment of peace, in such a context, that Draupadi laughs was looking as an inappropriate laughter to the Pandavas, and they did not like it.
1: సర్వజ్ఞుడైనటువంటి వాడు కనుక భీష్ముడు ఈ పాండవుల యొక్క హృదయాన్ని గుర్తించి వారికి తగినటువంటి యొక్క జవాబును అందించే నిమిత్తమై ద్రౌపదిని దగ్గరికి పిలిచాడు.
2: భీష్మ వాజ్ ఆల్ నోయింగ్ అండ్ భీష్మ అండర్స్టూడ్ వాట్ వాజ్ పాసింగ్ త్రూ ది మైండ్స్ ఆఫ్ పాండవాస్ హూ ఎట్ దట్ టైమ్ డిడ్ నాట్ లైక్ ది లాఫ్టర్ ఆఫ్ ద్రౌపది. ఇన్ ఆర్డర్ దట్ భీష్మ మే గివ్ ది అప్రోప్రియేట్ ఆన్సర్ టు ది పాండవాస్, భీష్మ ఇన్వైటెడ్ ద్రౌపది టు కమ్ క్లోజర్ టు హిమ్.
1: ద్రౌపది శిరస్సు పైన హస్తం ఉంచి ఆనాడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదములే ఈనాడు కూడాను దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించి, అమ్మా నీవు కారణము లేని కార్యము చేయవు కదా, నిష్కారణంగా నీవు నవ్వవు కదా, నీ నవ్వునకు కారణము చెప్పి నీ పతుల యొక్క సందేహాన్ని తీర్చమని చెప్పాడిగాడు.
2: భీష్మ పుట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ ద్రౌపది అండ్ సెడ్, జస్ట్ యాజ్ ఐ బ్లెస్డ్ యూ ఆన్ దట్ డే దట్ యువర్ హస్బెండ్స్ విల్ లివ్ లాంగ్ అండ్ యూ విల్ కంటిన్యూ టు బి ఎ మ్యారీడ్ ఉమెన్ ఫర్ ఎ లాంగ్ టైమ్, సో ఆల్సో ఐ బ్లెస్ యూ టుడే దట్ యువర్ హస్బెండ్స్ విల్ లివ్ లాంగ్, వై హ్యావ్ యూ లాఫ్డ్, విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు యువర్ హస్బెండ్స్ ది రీజన్ అట్ ది బేసిస్ ఫర్ యువర్ లాఫ్టర్.
1: అప్పుడు ఈ ద్రౌపది చేతులు కట్టుకుని, పూజనీయ ఆనాడు మహాసభయందు నాకు అనేక రకమైనటువంటి పరాభవములు జరిపినప్పుడు గాని, లేక నా పతులకు 12 సంవత్సరములు అరణ్యవాసము 13 సంవత్సరం అజ్ఞాతవాసము జరిగినటువంటి ఈ కష్ట సమయం ఉన్నందు కాని, ఏనాడు కూడాను మాకు ఈ విధమైనటువంటి యొక్క సందేశాన్ని అందించలేదు. నిజంగా దుర్ములు దుర్గుణులు దురహంకారులైనటువంటి యొక్క దుర్మార్గుల యొక్క కౌరవులకు చెప్పవలసినటువంటి యొక్క ధర్మములు పాండవులకు చెప్తూ వచ్చారు. పాండవులు మహాధర్మస్వరూపులు. పాండవులు ఏనాడు కూడాను ధర్మం తప్పినటువంటి వారు కాదు. అలాంటి వారికి నీవు ధర్మం చెప్పని అవసరం లేదు కదా. ఎవరికి ధర్మము అవసరమో వారికి మాత్రం నీవు చెప్పక, ధర్మము అవసరము లేనటువంటి ధర్మస్వరూపులైనటువంటి వారికి నీవు ఈనాడు ధర్మం చెప్పుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో గుర్తుంచుకోలేక నేను నవ్వినానన్నాడు.
2: ద్రౌపది దెన్ అడ్రెస్డ్ భీష్మ ఇన్ గ్రేట్ హ్యూమిలిటీ అండ్ ఇన్ గ్రేట్ రెవరెన్స్ అండ్ షీ ఆస్క్ భీష్మ బై వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ది రీజన్ ఫర్ హర్ లాఫ్టర్ దట్ అట్ ది టైమ్ వెన్ షీ వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది ఫుల్ కోర్ట్ అండ్ ది అసెంబ్లీ ఆఫ్ దుర్యోధన భీష్మ నెవర్ కేమ్ అండ్ టాట్ ఎనీథింగ్ ఆఫ్ రైట్ కాండక్ట్ అట్ ది టైమ్ వెన్ ది పాండవాస్ హూ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ వర్ ఆస్క్ టు గో టు ది ఫారెస్ట్ ఫర్ 12 years అండ్ లివ్ ఇన్కాగ్నిటో ఫర్ 1 year భీష్మ నెవర్ టాట్ ఎనీ కోడ్ ఆఫ్ కాండక్ట్ and the pandavas who do not need to be taught any code of conduct who are the embodiments of dharma to them you are today teaching the shanti parva they do not need to know the shanti parva you never taught these lessons of dharma to duryodhana and his clan why are you doing this teaching this to the people today when you did not open your mouth when I was humiliated this is the question which she asked and that is why she was laughing
1: intiye kaadu aanaati mahasabayandu dharma judamaadi నన్ను ఒడ్డి నన్ను ఓడిపోవటం చేత ఇవి వీరిని అరణ్యానికి పంపటము నన్ను కేవలం పరాభవం జరపటము జరిగింది. ఇది సరైనటువంటి న్యాయమేనా?
2: నాట్ ఓన్లీ దిస్ దట్ డే ఇన్ ది అసెంబ్లీ వెన్ ధర్మజ లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ వెన్ ధర్మజ బిడ్ మీ అండ్ లాస్ట్ మీ దెన్ ఇట్ సో హ్యాపెండ్ దట్ యూ టుక్ ఎ డెసిషన్ దట్ ఆల్ ది పాండవాస్ వర్ సెంట్ టు ది ఫారెస్ట్ అండ్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్ ఈస్ దిస్ ధర్మ?
1: ఇంతియే కాదు, నీవు ధర్మస్వరూపుడు, ధర్మజ్ఞుడవు, ధర్మ ప్రబోధకుడవు. అలాంటి వాడివి ఆనాడు కేవలం ధర్మజుడు నన్ను ఒడ్డేటువంటి అధికారం ఏమాత్రమైనా ఉన్నదా?
2: నాట్ ఓన్లీ దిస్ యు ఆర్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ యు నో ఆల్ రైచువస్నెస్ అండ్ రైట్ కాండక్ట్ డు యు థింక్ దట్ ఆన్ దట్ డే ఆఫ్టర్ దే వర్ లాస్ట్ ఇన్ ది గ్యాంబ్లింగ్ హ్యాడ్ దే ది రైట్ టు బిడ్ మీ అండ్ కంటిన్యూ ది గ్యాంబ్లింగ్ ఫర్దర్ డు యు థింక్ సో?
1: నేను పాంచాలిని, నేను 5 మందికి భార్యను, ఒక భర్త మాత్రమే నన్ను ఒడ్డినప్పుడు మిగిలినటువంటి 4 భర్తలకు మాత్రం అధికారం లేదా? కనుక 4 మెజారిటీగా ఉంటున్నప్పుడు నన్ను ఈ విధమైనటువంటి పరాభవం చేయటం లోపల ఏమైనా ధర్మం ఉన్నదా? ఆనాడు ఈ ధర్మాన్ని నీవు ఎందుకు కౌరవులకు బోధించలేదు?
2: I have 5 husbands and I belong to 5 people equally. When in that context, when only 1 husband wanted to bid me as a bid in the gamble, was that right? The 4 other husbands have also the right. Is not the majority wish to be fulfilled? At that time, what has happened to your preaching of all right conduct?
1: ఇంకా రెండవ కారణం ఏమిటి? తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డినాడు. తాను ఓడిన తర్వాత తనకు నన్ను ఒడ్డేటువంటి అధికారం లేదు.
2: Not only this, Dharmaja put me as a stake after he lost himself. Once he loses himself, he has no further right to put me as a stake.
1: నేను ఆనాడు మిమ్మల్ని ప్రశ్నించాను, నన్నోడి తానోడేనా, తానోడి నన్నోడేనా అని ప్రశ్నించినప్పుడు మీరు ఏమాత్రం కూడా జవాబు చెప్పనటువంటి పరిస్థితిలో నీవు కూర్చొని ఉంటున్నారు. ఈనాడు మాత్రము అవసరం లేనటువంటి న్యాయములంతా ధర్మములంతా ప్రబోధిస్తున్నారు ధర్మజులకు. ఇది నవ్వులు కాక మరి ఏమవుతుంది అని తాను ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి ఉద్రేకంతో ఆ భీష్ముని పాదముల పైన పడి ప్రార్థించింది.
2: ఆన్ దట్ వెరీ డే ఐ ఆస్క్ ది క్వశ్చన్ Did Dharmaja put himself as a stake, lose himself and then put me as a stake? Or did Dharmaja put me as a stake, lost me and then put himself as a stake? You have never replied to that. And what has happened to all your preaching and preaching the right conduct on that day? And how does it come today that you preach the right conduct to the Pandavas? This really induces the laughter in me. And thus she touched his feet and said, this is the cause, reason why I laughed.
1: Kani. అతను భయంకరమైనటువంటి యొక్క మరణ స్థితి యందు జనన మరణములకు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి యందు ద్రౌపది ఈ రీతిగా భీష్మునితో వాదించుటము ధర్మజుడు కూడా కొంత కష్టం వేసింది.
2: వైల్ భీష్మ వాస్ లింగరింగ్ ఫర్ లైఫ్ అండ్ హీ వాస్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ దట్ ద్రౌపది షుడ్ ఆస్క్ సచ్ డిఫికల్ట్ అండ్ అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ ఆఫ్ భీష్మ డిడ్ కాజ్ సమ్ ట్రబుల్ ఇన్ ది మైండ్ ఆఫ్ ధర్మజ ఆల్సో.
1: భీష్ముడు పక్కున నవ్వి, ద్రౌపది నీవు అడగవలసినటువంటి ప్రశ్నలు అడిగినావు, ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము, రాబోయేటువంటి కలియుగానికి ఇది సరైనటువంటి జవాబు, కనుక నీ జవాబును నేను చెప్తున్నాను వినమని చెప్పని పాండవులందరినీ శాంతపరిచి ఆ జవాబు చెప్పుకోవటానికి పూనుకుంటున్నాడు.
2: Bhishma laughed loudly at that situation and praised Draupadi for asking such a question. He said, yes, you have asked the right question, and the reply which I am going to give that right question is going to stand as an example for all human beings in the Kali Yuga that is coming forward. So the question is appropriate, the answer is appropriate, and he pacified the Pandavas and said, the question has to be answered and I shall answer the question.
1: Appudu daggara kurchobettukoni ఆమెను శిరస్సును నిమురుతూ, అమ్మా బిడ్డ, నిజముగా ఇంతకాలం కూడాను నా ధర్మములైనటువంటిది నాలో లేకపోలేదు, కాని దుర్ములు దుర్గుణులు దురహంకారులైనటువంటి యొక్క దుర్మార్గుల యొక్క ఆహారము నేను భుజించడం చేత నా ధర్మములన్నీ కూడాను అట్టడుగున పడిపోయినవి. ఈ దుర్మార్గము యొక్క ఆహారమే నాకు ఈ దేహమును అనేక రకములుగా పెంచి పెద్ద చేసింది. అలాంటి సమయం లోపల ఈ యొక్క దుర్మార్గమైనటువంటి యొక్క భావములు పైభాగమునందు చేరి ఈ యొక్క ధర్మ భాగమునంతా కూడాను ధర్మ సూక్తులందరి కూడాను అడుగు భాగమునందు చేరిపోయింది. నీ భర్త వేసినటువంటి అమ్ము చేత ఆ దుర్మార్గ ఆహారం చేత ఏర్పడినటువంటి రక్తమంతా కూడాను భూమిపాల అయిపోయినది. అట్టడుగునున్నటువంటి యొక్క ధర్మములు ఈనాడు బయటపడినవి. ఇదే కారణము ఈనాడు ధర్మం చెప్పుటలో ఉన్నటువంటి యొక్క కారణము అని తన ఉన్న సంగతిని చక్కగా వెల్లడి చేశాడు.
2: Bhishma asked Draupadi to come closer to him and asked her to sit there. He was treating her as his daughter, addressed her as his daughter, and he told her that yes, what you have asked is right. So many years I have been serving evil kings, I have been serving sinners, and I have been living on the food that they have given me. Therefore, all the right in me, all the dharma in me has been submerged, and there is the blood which is the result of my food from sinners and evil doers. And as a result of the arrows which have struck me from your husband's hands, all that blood, the evil blood, has flown out. And now the dharma which was till today submerged by the evil blood is coming up. And therefore I am able to give you the right conduct in the right dharma.
1: Kalaka deenini patti anyaya akrama anachara asatyamulu cheta progu chesukunnatundi yokka dhanamu kudanu dharma shanti sadgunamulu kudanu attadugunu padavestundi anetundi yokka satyanni kudanu ee shanti paramulo okka suktiga bodhinchadu.
2: From this Santi Parva, we have to conclude and understand that if anyone eats and promotes his blood by bad money, by evil accumulated money, then the good in him, the dharma in him, will also be submerged and will be heavily laid on by this bad blood. This is what we have to understand.
1: Deenini puraskarinchukoni ee Krishnudu kudanu paatra doshamu, పదార్థ దోషము, పాక దోషము, ఈ మూడు దోషములు కూడాను ఉండకూడదు ఆహారం నందు అని కూడాను గీతలో ప్రబోధించాడు.
2: It is in this context that Krishna has taught in the Gita that the pot in which you cook, that the material which you use for cooking your food and the material itself, that all three should be pure and clean.
1: కనుక ఈ ఆహారం నందు కూడాను మనలో కొన్ని విధమైనటువంటి యొక్క అక్రమమైనటువంటి భావాలు చెలరేగడానికి కూడాను ఒక కారణం ఉన్నదనేటువంటి సత్యం కూడాను భీష్ముడు లోకానికి చాటాడు.
2: Bhishma, in this dialogue, has proclaimed to the world that in the food also, if that food has not been properly acquired by you, that there can be a sin, a dosha in the food that you take.
1: కనుక ఆహారమును పట్టిన ఏ సంకల్పములు, సంకల్పములు పట్టి ఏ మన యొక్క క్రియలు, మన యొక్క క్రియలను పట్టి ఏ మన మంచి చెడ్డలు కూడా బయలుదేరుతుంటాయి.
2: From the food we take come our thoughts, that the pot in which you cook, that the material which you use for cooking your food and the material itself, that all three should be pure and clean.

0: బట్టి ఏ మన యొక్క క్రియలు, మన యొక్క క్రియలను బట్టి ఏ మన మంచి చెడ్డలు కూడా బయలుదేరుతుంటాయి.
1: ఫ్రమ్ ది ఫుడ్ వీ టేక్ కమ్ అవర్ థాట్స్, ఫ్రమ్ ది థాట్స్ దట్ ఆర్ జనరేటెడ్ ఇన్ అస్ కమ్ అవర్ యాక్షన్, ఫ్రమ్ అవర్ యాక్షన్స్ విల్ కమ్ అవర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఈ విధముగా పాండవులకు తగినటువంటి యొక్క ధర్మములు ప్రబోధించి శుభకృత నామ సంవత్సరము మాఘశుద్ధ అష్టమి తాను తన జ్యోతిని పరమాత్మలో లీనం చేసుకున్నాడు.
1: ఆఫ్టర్ గివింగ్ ది అప్రోప్రియేట్ ధర్మాస్ అండ్ అప్రోప్రియేట్ లెసన్స్ టు పాండవాస్ అండ్ అన్ ఆస్పిషియస్ అకేషన్ ఆన్ ది మాఘశుద్ధ అష్టమి,
0: శుభకృతి నామ సంవత్సరం,
1: ది ఇయర్ విచ్ గోస్ బై ది నేమ్ ఆఫ్ శుభకృతు, ఆన్ దట్ ఇయర్ ఆన్ ది
0: మాఘశుద్ధ అష్టమి
1: భీష్మ గేవ్ అప్ హిస్ లైఫ్.
0: దానికి ముందు దినము కేవలము ఒక విధమైనటువంటి పర్వదినముగా ఉండేటువంటి యొక్క సంక్రమణ, సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం చేసేటువంటి యొక్క దినము మకర సంక్రాంతి అంటారు.
1: ది డే ప్రయర్ టు దట్ ఈస్ అన్ ఆస్పిషియస్ డే బికాస్ ది సన్ ఆన్ హిస్ ఆన్వర్డ్ జర్నీ టువర్డ్స్ ది నార్త్ ఎంటర్స్ ది రాశి ఆఫ్ మకర.
0: అది రథ సప్తమి అని కూడా.
1: దట్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ ది రథ సప్తమి.
0: ముందు దినం రథసప్తమి కావటం చేత పాండవులందరినీ చేర్చుకుని తన యొక్క పితృపిండములు కూడాను ఆ అంపశయ్య పై నుండినే వదలి భీష్ముడు అన్నింటికీ సంసిద్ధుడై ఉంటున్నటువంటి సమయంలో అష్టమి ప్రారంభం కాగానే తన యొక్క కష్టములంతా నివారణ అయిపోయింది.
1: ది ప్రీవియస్ డే టు ది డే ఆన్ విచ్ హీ డైడ్ వాజ్ ది రథ సప్తమి డే. సిన్స్ దట్ వాజ్ అన్ ఆస్పిషియస్ డే, ఆల్ ది పాండవాస్ వర్ బ్రాట్ టుగెదర్ టు ది బెడ్ సైడ్ ఆఫ్ భీష్మ అండ్ భీష్మ డిడ్ ఆల్ ది రిచువల్స్ టు ది ఫోర్ ఫాదర్స్ అండ్ ది గ్రాండ్ ఫాదర్స్ అండ్ హీ వాజ్ రెడీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు గివ్ అప్ ది బాడీ ది నెక్స్ట్ డే ఆన్ ది డే ఆఫ్ అష్టమి హీ గేవ్ అప్ దిస్ బాడీ.
0: కానీ ఈనాడు మన యొక్క పంచాంగంను పురస్కరించుకుని మన సిద్ధాంతాలను పురస్కరించుకుని మనము భీష్మ ఏకాదశి అని, భీష్ముడు పోయినటువంటి దినం ఏకాదశి అని మనం అనుకుంటున్నాము. అది చాలా పొరపాటు. ఏకాదశి కాదు, అష్టమి రోహిణీ నక్షత్రమే. కృష్ణుడు పుట్టినటువంటిది కూడా అష్టమి రోహిణీ నక్షత్రమే. కనుక కృష్ణుడు పుట్టిన దినమే భీష్ముడు మరణించాడు.
1: బట్ టుడే అకార్డింగ్ టు అవర్ పంచాంగాస్ అండ్ అకార్డింగ్ టు వాట్ ఈస్ గివెన్ టు అస్ బై అవర్ రైటర్స్ ఆఫ్ పంచాంగాస్ వీ థింక్ దట్ భీష్మ డైడ్ ఆన్ అన్ ఏకాదశి అండ్ వీ కాల్ ఇట్ ది భీష్మ ఏకాదశి. దిస్ ఈస్ నాట్ రైట్. యాక్చువల్లీ ది డే ఆన్ విచ్ భీష్మ డైడ్ వాజ్ ది అష్టమి అండ్ ది స్టార్ వాజ్ ది స్టార్ ఆఫ్ రోహిణి అండ్ దట్ ఈస్ ది వెరీ డే అండ్ ది వెరీ స్టార్ ఆన్ విచ్ కృష్ణ వాజ్ బోర్న్. ఆన్ ది డే ఆఫ్ అష్టమి వెన్ ది స్టార్ వాజ్ రోహిణి కృష్ణ వాజ్ బోర్న్ అండ్ ఆన్ ది డే ఆఫ్ అష్టమి వెన్ ది స్టార్ వాజ్ రోహిణి భీష్మ డైడ్.
0: అందులో ఇది మాఘశుద్ధ అష్టమి పవిత్రమైనటువంటి యొక్క పర్వదినము ప్రారంభమైంది, పుణ్యకాలము ప్రారంభమైంది.
1: ఆల్సో దట్ ఈస్ ది మంత్ ఆఫ్ మాఘ అండ్ ది ఫార్త్ నైట్ వాజ్ ది శుద్ధ మాఘ శుద్ధ అష్టమి. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ ఆస్పిషియస్ పీరియడ్ ఇన్ ది ఇయర్.
0: ఈ సుదినము మరణమునకు పవిత్రమైనటువంటి దినముగా భావిస్తూ వచ్చారు.
1: దే రిగార్డెడ్ దట్ ఆస్పిషియస్ డే యాజ్ ఎ వెరీ ఆస్పిషియస్ డే ఫర్ వన్స్ డెత్.
0: ఈ ఉత్తరాయణ కాల నిమిత్తమై తాను 58 దినములంతా కూడాను పవిత్రమైనటువంటి కృష్ణ చింతన నుండి కాలమును గడుపుతూ వచ్చాడు.
1: In order that the sun may start his northward journey, Bhishma was waiting for 58 days, thinking of the Lord for all those days and an auspicious day to come when he can throw away this body.
0: Bhishmani lakshyamunandu jananamu kante maraname pradhanamainatundi yokka lakshyanni kudunu thanu jagattuku prabodhinchu vachadu.
1: Bhishma in this aspect has taught to the world that one's death is more auspicious and more important than one's birth.
0: మంచి గడియలందు పుట్టాడు అనేటువంటి యొక్క పేరు కంటే మంచి గడియలందు చచ్చాడు అనేటువంటి యొక్క సుదినమే చాలా ప్రధానమైనటువంటిది. పునర్జన్మమునకు పునాది అదియే.
1: మోర్ దాన్ వన్ బీయింగ్ బోర్న్ ఆన్ అన్ ఆస్పిషియస్ డే అండ్ అన్ ఆస్పిషియస్ అకేషన్ ఇట్ ఈస్ టు బి కవెటెడ్ దట్ వన్ డైస్ ఆన్ అన్ ఆస్పిషియస్ డే అండ్ అన్ ఆస్పిషియస్ అకేషన్. ఇఫ్ వన్ డైస్ లైక్ దట్ దెన్ యువర్ రీబర్త్ విల్ బి సంథింగ్ విచ్ విల్ బి వెల్కమ్ అండ్ విచ్ విల్ బి కవెటెడ్.
0: ఈనాడు మంచి జననాన్ని మాత్రమే మనం కోరుతున్నాం కానీ మంచి మరణాన్ని మనం కోరటం లేదు.
1: టుడే వీ ఆల్ వాంట్ ఎ గుడ్ బర్త్, వీఆర్ నాట్ వాంటింగ్ ఎ గుడ్ డెత్.
0: మంచి జననమునందున్నటువంటి యొక్క అంతరాత్మము మంచి మరణాన్ని కోరటమే.
1: ది రియల్ ఇన్నర్ మీనింగ్ ఇన్ అవర్ డిజైరింగ్ టు హ్యావ్ ఎ గుడ్ బర్త్ ఈజ్ టు హ్యావ్ ఎ గుడ్ డెత్.
0: కనుక మనము మంచి చావును చావడానికి మనము సంసిద్ధులు కావాలనే నిమిత్తమై ఈ రకమైనటువంటి సాధనలంతా మనం చేస్తున్నాం.
1: సో దట్ వీ క్యాన్ ఆస్పైర్ అండ్

0: acquire a good death, we go through all these sadhanas.
1: మంచి బ్రతుకును బ్రతికే నిమిత్తమై మనం సాధన చేయటం లేదు. మంచి గమ్యాన్ని, మంచి యొక్క ప్రాప్తిని పొందేటువంటి నిమిత్తమై మనం ఇన్ని సాధనలు చేస్తున్నామనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We must recognize the truth that all the sadhana that we do is not to give us a pleasurable life. All that we do is to take us to a destination by which we will die well and have a good death.
1: కనుక మహర్షులు, యోగులు, జ్ఞానులు, సత్పురుషులు ఇలాంటి వారందరూ కూడాను కేవలం మంచి మరణ నిమిత్తమే చేసేటువంటి సాధనలే తప్ప తాము జీవించి ఏదో ఇంకా 100 ఏళ్లు బ్రతికి లోకాన్ని ఉద్ధారం చేయాలి అనేటువంటి సంకల్పం కాదు. నాకు మంచి మరణం అందించమని, పవిత్రమైనటువంటి యొక్క ధన్యమైన జీవితాన్ని నీ యొక్క ఐక్యములో చేర్చుకోమని.
0: All the rishis, all the great saints and the yogis, whatever they want, whatever they desire, is ultimately directed to pray to God to give them an easy and good death. And let me merge into you in an easy and good manner. This is what they will want.
1: Kanuka, manam manchi marana nimittamai chesetunte ee sadhanalu pavitramainatunte hrudayamlo paramatma arpitamainatunte bhavamto manam aacharinchalani ఈ యొక్క శాంతి పర్వం నందున్నటువంటి యొక్క అంతరార్థాన్ని మనం ఈనాడు గుర్తించుకొని వర్తించాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: All the attempts we make, the kind of sadhana we make, should lead us to having not a good life, but a good death, and so that one can merge in divinity ultimately. And what we do with sacred heart is all contained in the Shanti Parva as a lesson and as an inner meaning. That you should understand that lesson and inner meaning is my hope, and I will bring the discourse to a close today.

0: Very few understand it in true spirit.
1: Koti Svarunakaina Kudu Buddhayakani Bangara Munutini Bratukaledu.
0: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavatamulo Idi Samatamayanatvanti yokka tattvamu.
0: This is the principle of equality in humanity.
1: Daivamu andari yandu untunnadu.
0: God is in everyone.
1: Daivam satyamanandunu asatyamanandunu.
0: Both
1: dharmamanandunu adharmamanandunu. Punyamanandunu paapamanandunu. Bhagavantudu samattanga untunnadu.
0: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishulu aneka prayatnamulu chesi parishodhanalu chestu vacharu.
0: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Karapatiki Vedaha Vedam Purusham Mahantam Adityavarnam Tamasa Parastat Anindi Vedamu.
0: The Veda declared ultimately that God transcends the darkness beyond the illusion.
1: Kani Adhanakigumanandu Dinini Aneka Vidamulaga Parishodhana Chesi Parishilana Salipi Dinini Marakaritiga Bodhistu Vacharu.
0: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu moodu vidhamulaitundi karmalato jarugutu unnadi.
0: The entire universe proceeds along three directions.
1: Okati srishti yokka lakshanam.
0: One is the nature of creation.
1: Rendavadi deeniki poshana yokka lakshanam.
0: The second is maintenance or sustenance.
1: Moodavadi దయం గావించుకునేటువంటి లక్షణం.
0: The third one is annihilation.
1: సృష్టి రక్షణ లయము ఈ మూడు కర్మల చేతనే జగత్తంతయకును కాలము గడుపుతూ ఉన్నది.
0: The entire universe has got these three fundamental qualities of creation, sustenance and annihilation.
1: కాని ఈ సత్యమును ఎవరు కూడాను కాదనలేరు.
0: No one can deny this fundamental truth.
1: ఏ సైంటిస్ట్ కూడాను ఇది కాదని చెప్పలేరు.
0: No scientist can say no to this.
1: జగమంతయ కూడాను మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
0: This is experienced and visualized all over the world.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
0: That which is created is maintained.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
0: Having been sustained, it is bound to annihilate.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
0: This is the direct experience.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
0: When once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులయందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
0: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కాని అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
0: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
0: You find the lines there.
1: కాని అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
0: It's not a true line in the sense.
1: Kani deeni dwara nijamaina pitta line nu manu gurtinchadaniki veela chestundi.
0: Through those lines that you have seen, you can also think of the real line.
1: Ade vidhamugane
0: similarly
1: prapanchakamunnatunnatundi prati padartham kudanu prati anubhuti kudanu divyatvanni gurtimpa chestundi.
0: Likewise, in this world every experience, every material object makes you think of God.
1: Charakaloni teepu,
0: the sugar in the sugar cane,
1: nerapaloni karamu,
0: and that which is hot
1: chintaloni pulusu, చింతలోని పులుసు,
0: అండ్ దట్ ఇస్ సవర్ ఇన్ టమరిన్,
1: వేపలేని చేదు,
0: అండ్ బిటర్నెస్ ఇన్ మీ,
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి.
0: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరుచుకున్నాయి.
0: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్,
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
0: యు ఆల్సో ద మూవ్మెంట్ టు ద వేవ్స్,
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
0: సన్ షైన్స్ బ్రిలియంట్లీ,
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
0: ఇట్స్ మూన్ హూ గివ్స్ యూ ద మూన్ లైట్.
1: ఇవన్నీ భగవత్ తత్వములకు ఒక నిదర్శనములే.
0: దట్స్ ఆల్ ద డైరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ ద డివైన్.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికి భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: దే మే నాట్ వెరీ మచ్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, బట్ ఎగ్జిబిట్ ద డివినిటీ.
1: ప్రభుత్వం యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు,
0: ఇన్ ది వరల్డ్ ఇన్వెస్టిగేషన్,
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
0: వన్ మైట్ బి ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
0: ద సెకండ్ మే బి ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
0: థర్డ్ వన్ మే బి ఏ హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా,
0: జస్ట్ ఎస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో,
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా,
0: as all of them are under the control of the prime minister,
1: srishtiki brahmaniyu,
0: the creation is represented by brahma,
1: rakshanaku vishnu aniyu,
0: sustenance vishnu,
1: shikshanaku shivudu aniyu,
0: and annihilation is represented by shiva.
1: వారు ఈ యొక్క కర్మలను ఆచరిస్తూ వస్తున్నారు.
0: దే టేక్ కేర్ ఆఫ్ దీస్ త్రీ బ్రాంచెస్ పోర్ట్ఫోలియోస్.
1: కానీ ఈ మూడింటి యొక్క అధిపతి దైవమే.
0: బట్ ద మాస్టర్, ద హెడ్ ఆఫ్ ఆల్ ది త్రీ ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: అతన్ని మహమ్మడన్స్ అల్లా అంటారు.
0: Mohammedans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
0: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
0: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
0: What is the spelling of God?
1: G-O-D, God.
0: G-O-D, God.
1: G అనగా జనరేషన్, సృష్టించడము.
0: G, జనరేటర్, క్రియేషన్.
1: ఓ ఆర్గనైజేషన్,
0: ఓ ఆర్గనైజేషన్,
1: పోషించడము.
0: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
1: డి డిస్ట్రక్షన్,
0: డి డిస్ట్రక్షన్,
1: నాశనము చేయటము.
0: ఎన్హిలేషన్.
1: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీంట్లో కూడాను సృష్టి స్థితి లయములు కూడాను చేరి ఉంటున్నవి.
0: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు,
0: the one who ought to be recognized,
1: ilanti laukikamaina aadhara teeskoni,
0: basing on the direct proof,
1: divyatvanni prakatistu vastunnaru,
0: will manifest the divinity.
1: Okaru cheppinanu cheppakapoyinanu,
0: one might say or not,
1: kaani satyam satyame,
0: truth remains all the same.
1: Daivam unnadu,
0: God is present.
1: Ekkada unnadu?
0: Where is he?
1: Sarvulu endukudu sarvaswarupudai untunnadu.
0: God is present in everybody.
1: Kanuka okarinokaru విభేదంగా తీసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
0: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపము.
0: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is a very proof of divinity.
1: ప్రేమ ఎందు కూడాను నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
0: అండ్ యూ హ్యావ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ భగవాన్.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ బ్లిస్ దెన్ దిస్.
1: కనుక ప్రేమస్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
0: కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ద గోల్.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అన్ని కూడా దిగ్విజయం అవుతుంది.
0: With self-confidence, whatever you do, you are bound to be successful.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
0: Self-confidence is most essential to
1: everyone. ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
0: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదటి ఇతరులను మనం గౌరవించాలి.
0: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
0: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
0: As you love God, God loves you too.
1: కనుక జీవితం అంతా ఇప్పుడు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: The whole life revolves around these three: reaction, reflection,
1: and మనం అందరిని కూడా ప్రేమించాలి.
0: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రలు అవుతాము.
0: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
0: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడా అందరూ గౌరవిస్తారు.
0: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నామో,
0: that what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
0: You have to do it for yourself.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: All our actions represent the three principles: reaction, reflection and resound.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
0: First you respect others.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
0: You also love appropriately.
1: అప్పుడే నిన్ను అతరులు కూడాను ప్రేమిస్తారు.
0: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
0: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుందది.
0: Bhagavan is very very happy.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందమునకు ఎంత మితిమీది ఉండదు.
0: When all of us love Bhagavan, you'll be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
0: Bhagavan has not invited anyone.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
0: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశమలే.
0: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
0: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
0: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
0: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
0: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam, meerandaru chemanga undali.
0: Let everybody be happy, safe and secure.
1: Anandanga untundali.
0: Let everyone be happy.
1: Aadhyatmika tattvani abhiruti parchukovali.
0: Understand spirituality and grow in strength. And then you practice all that you have learned.
1: Ee naati prapancham yokka paristhithulu chaala ayomayanga untundayi.
0: The present day position of the world is highly confusing.
1: Ekkada chusina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvi.
0: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
0: Let us carry on our life with the full conviction, the very same God is present in everyone.
1: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
0: God simply creates to for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
0: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
0: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
0: వాట్ ఫార్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
0: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్,
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
0: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
0: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
0: God has given such mighty power to humanity, to this world.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము,
0: your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము,
0: bad action will take you to consequences.
1: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింపజేసి,
0: and he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
0: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
0: But we accuse, blame our action.
1: చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: సరే, ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
0: In fact, give up all the mistakes.
1: పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
0: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
0: Let bad feelings
1: be. నిన్ను ఎవరు శిక్షించరు.
0: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
0: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
1: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడని చెప్పాను.
0: భగవాన్ సెడ్ యూఆర్ ఆల్ ది ఎంబాడీమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
0: యు ఆర్ ఇంపెరిషబుల్.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
0: ద స్పిరిట్ ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: అటు శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: Out of the principle of eternity of the spirit atma you should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమమే.
0: Therefore this is all the code of divinity, the creation, sustenance and annihilation.
1: ఈ నియమములో ఉన్నటువంటి యొక్క ఆచరణ కూడాను తనదే.
0: And in fact the whole thing goes around as per his will.
1: సర్వభూత నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: God shines brilliantly in everyone.
1: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనం దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
0: How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసమును పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మలు ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
0: With all the self confidence you may go to any country.
1: కనుకనే ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
0: The first thing is you should have faith in yourself.
1: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
0: You just decide who you are.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాము నేనెవరు అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
0: You go on questioning, inquiring, but you do not know who you are.
1: నేను పలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రమున అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
0: You may introduce yourself, I am so and so, but it's not correct.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
0: In the worldly sense, it's merely a dialogue.
1: అది లేకుండా నేను పలాన్ దేశీయుడను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
0: You may identify yourself with the country you belong to, but it's not correct.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రమే అది సత్యం కాదు.
0: You may introduce yourself that this is my name.
1: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
0: You are not the profession you do.
1: ఏది సరైన ఆన్సర్?
0: వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మా.
1: దేహము అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఇస్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
0: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
0: యూ కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: దేహ మనస్సును త్యజించి
0: giving up the body and the mind,
1: ee rendintiki ni power icheetundi oka atma tattvanni ni gurtinchali
0: prayatninchali. Understand atma which is the main source that gives power to all
1: this. Prati oka vyakti kudunu atma swaroopude kaani anya swaroopudu kaadu.
0: Everyone is embodiment of the divinity.
1: Atani swaroopame sarvatra vyapinchi untundadi.
0: In fact it's only the God who is present in everyone.
1: Sarvatra vyapinchinatundi cosmic atma idi.
0: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to know this cosmic power.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
0: You think that it is
1: చాలా సులభమైనటువంటిది.
0: But it's so easy to
1: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
0: There's no other thing much easier than this.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
0: We find this difficult because of our body attachment.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకనే.
0: It is so simple path.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
0: హూసో ఎవర్ యూ డినాయ్, యుల్ బి డినైంగ్ గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
0: హూసో ఎవర్ యూ రెస్పెక్ట్, యుల్ బి రెస్పెక్టింగ్ గాడ్.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఇది దైవానికి చేసినట్టుగా వస్తుంది.
0: యు మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్.
1: ఎందుకంటే సర్వలు ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే.
0: బికాస్ ద వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
0: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine.
1: ఇది అంశంతో కూడినటువంటి వన్నీ కూడాను.
0: We are all the sparks of the divine with all the attributes.
1: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
0: We are all the sparks of the same divine principle.
1: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
0: when you step into a room full of
1: mirrors, మీ రూపాన్ని నువ్వు చూచుకో.
0: You see your own image.
1: కానీ ఒక్క రూపం కాదనేది.
0: You are not one there.
1: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
0: Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
0: A bird that is foolish has gone into this hall of mirrors.
1: దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
0: The bird starts seeing all the reflections.
1: నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
0: The bird was so angry because it started feeling that it could
1: be hurt by the birds around. కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
0: And this bird went on attacking every mirror and broke it to pieces.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
0: And reflections have increased in number depending on the number of pieces.
1: కట్టగడప్పటికీ ఆ అద్దం పగిలిపోయింది.
0: అండ్ ఫైనలీ ది మిర్రర్ వాస్ బ్రోకెన్.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
0: దెన్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ ఎనీమోర్.
1: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
0: అండ్ దెన్ ఇట్ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దాట్.
1: ఇది అజ్ఞానమైన యొక్క భావము.
0: దిస్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అదే గది ఎందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ గెట్స్ ఇన్ టు దట్ హాల్ ఆఫ్ మిర్రర్,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
0: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
0: హీ విల్ ట్రై టు కరెక్ట్ హింసెల్ఫ్.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
0: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
1: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
0: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
1: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
0: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
0: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యూ.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: రూపనామముని ఎందు శక్తులు ఎందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
0: ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ అబిలిటీస్ అండ్ కెపాసిటీస్ దట్
1: ఆర్ డిఫరెంట్. ఇవన్నీ కూడా ప్రతిబింబం యొక్క లక్షణాలే.
0: దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ద రిఫ్లెక్షన్స్.
1: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
0: ద ట్రూత్ ఈస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ దట్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: దైవత్వం అనేటువంటిది నీ ఎందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
0: God is in you. He is not separate from you.
1: ఏదో టెంపుల్ ఎందు లేదు.
0: He is not outside.
1: ఏదో మసీదులు ఎందు లేదు. ఏదో దర్గాల ఎందు లేదు.
0: He is not present in any distinct place.
1: నీ ఎందే.
0: God is in you.
1: నీ ఎందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
0: When once you go outside, you will be seeing your own reflection.
1: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
0: You will be just seeing your own self there.
1: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ,
0: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండర్
1: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే,
0: ఈజ్ అండర్ టేకెన్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఇన్నర్ రియాలిటీ.
1: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
0: ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ దీస్
1: రెండింటినీ మధ్యలో కూడా జీవితం అనేటువంటి ఉంటుంది.
0: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దేర్ లైస్ ద హోల్.
1: అది తరుగుతుంది, పెరుగుతుంది.
0: And as you think of it, you will live long.
1: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
0: The true human spirit neither takes birth nor dies.
1: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ,
0: it is only the body that grows and decreases.
1: కానీ తాను తరగటం లేదు, పెరగటం లేదు.
0: But the inner self has neither increased nor decreased.
1: చిన్న బాల్యమునందు
0: in childhood
1: అతని చైల్డ్ అన్నారు.
0: We call him a child.
1: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
0: ఇన్ యూత్ వీ కాల్ హిమ్ మ్యాన్.
1: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
0: ఇన్ ఓల్డ్ ఏజ్ వీ కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
1: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హ్యాస్ నాట్ చేంజ్డ్.
1: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
0: God's form, God's reality is one and the same.
1: ఏకం సత్ విప్రా భూదావదంతి.
0: Truth is only one, referred to as many by
1: scholars. సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
0: We have to know this truth today.
1: ఎవరి చూసినా మనం గౌరవించాలి.
0: We have to respect everyone.
1: అందరినీ మనం ప్రేమించాలి.
0: We should love all.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
0: When once you experience this state of true bliss,
1: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుమయంతి. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడి యూ నెవర్ సఫర్.
1: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
0: బట్ వీ కన్సిడర్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు నో దిస్.
1: కష్టం కాదు.
0: ఇస్ నాట్
1: దానికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ మచ్ సింప్లర్ దన్ దిస్.
1: సృష్టిలో ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ దృష్టి ద విజన్.
1: నీ సృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
0: యూ డోంట్ కరెక్ట్ యువర్ విజన్ బట్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ఇన్ క్రియేషన్.
1: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
0: There is no mistake in creation as
1: such. సర్వము ఏకత్వంగానే ఉంటుండాలి.
0: యూ ఫైండ్ వన్నెస్ ఆల్ ఓవర్.
1: కానీ నీ దృష్టిలో ఉంటుండాలి భిన్నత్వం.
0: ద మిస్టేక్ లైస్ ఇన్ యువర్ సైట్ ఆర్ విజన్.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
0: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండర్ టేక్ ఎనీ టాస్క్ యు ఆర్ షూర్ టు బి సక్సెస్ఫుల్.
1: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
0: యూ షుడ్ రికగ్నైజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్.
1: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
0: లింకన్ వాజ్ బోర్న్ ఇన్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
1: తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు.
0: ఫాదర్ వాజ్ ఎ కార్పెంటర్.
1: తల్లి నాన్సీ ఆమె పాత చీరలంతా కుట్టి దాని నుంచి వచ్చిన డబ్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది.
0: మదర్ సర్వ్డ్ యాజ్ ఎ టైలర్ స్టిచింగ్ ఓల్డ్ క్లాత్.
1: ఈ పిల్లవాడు కొంచెం రిచ్ పీపుల్ అనగా షావుకారి బిడ్డలతో బయలుదేరి స్కూల్ కు వెళ్లేటువంటి వాడు.
0: ద బాయ్ అసోసియేటెడ్ హిమ్సెల్ఫ్ విత్ రిచ్ పీపుల్ అండ్ అటెండెడ్ స్కూల్.
1: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడా వీణ్ణి హేళన చేసేటువంటి వాడు.
0: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
1: వీని డ్రెస్ ను వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
0: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
1: క్లింటన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
0: Lincoln being young boy could not bear this and went to his parents.
1: నన్ను నా తోటి పిల్లలందరూ కూడా అవమానం చేస్తున్నారు.
0: And put to shame by my friends.
1: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
0: I want good dress, he said.
1: నాకు మంచి నగలు పెట్టు.
0: I want everything that's good now.
1: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
0: Then mother called him close. నాయన
1: మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
0: Understand our position first.
1: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
0: నో ది పొజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: మనం చాలా బీదవారము.
0: వెరీ పూర్.
1: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
0: వీ డో నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్. హౌ కెన్ వీ హ్యావ్ రిచ్ డ్రెస్?
1: కనుక స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నో అవర్ పొజిషన్ అండ్ దెన్ మెయింటైన్.
1: నీవు ఏ నాటికైనా అభివృద్ధి అవుతావు.
0: యు ఆర్ బౌండ్ టు
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
0: Carry on your life based on your confidence.
1: ఎన్ని గేలు ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
0: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్.
1: మన అన్నింటినీ మనకు ఆధారము.
0: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ
1: ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించిన ఆయన.
0: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
0: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
1: అప్పటి నుంచి ఆలింగ్టన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
0: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
1: కష్టపడి చదివినాడు.
0: హీ వర్క్డ్ హార్డ్.
1: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
0: హీ డిడ్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
1: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
0: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
1: నా ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
0: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్ గార్డ్
1: మీ. వస్తు అనాథులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా ఎందు నిండుగా దండిగా ఉన్నది.
0: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ లోపల తల్లి మరణించింది.
0: ద మీ టైమ్ ద మదర్ డైడ్.
1: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
1: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
0: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీడ్ సెకండ్ టైం.
1: విదేశీయులకు సహజమే.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెం.
1: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
0: షీ టు హస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
1: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
0: ద స్టెప్ మదర్ ఆల్సో సెడ్ డెవలప్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ టాట్ బై యువర్ మదర్.
1: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
0: ద సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు హిమ్ బై హర్.
1: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
0: లేటర్ హి హస్ టేకెన్ డిగ్రీ.
1: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
0: దెన్ హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు క్యారీ ఆన్ ఫర్దర్.
1: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
0: అండ్ హీ కుడ్ నాట్ క్యారీ ఆన్ హిస్ లైఫ్.
1: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
0: హీ వాంటెడ్ టు టేక్ అప్ సమ్ జాబ్.
1: చీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
0: దెన్ హీ థాట్ ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్.
1: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
0: The one who relies on
1: the self, Atma. నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
0: హీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్.
1: ఆ వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు. క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్.
1: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
0: In this world it's quite natural that many can't see good.
1: దాన్ని సహించలేరు.
0: పీపుల్ కెనాట్ బేర్ అదర్స్ ప్రోగ్రెస్.
1: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తుంటుంది.
0: దిస్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
0: బికాస్ ఆఫ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ హీస్ నాట్ బాదర్డ్ అబౌట్
1: దట్. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
0: హీ ఫెయిల్డ్ ఈవెన్ ఇన్ దట్ బిజినెస్.
1: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
0: హీ సోల్డ్ అవుట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ మెటీరియల్ విత్ హిమ్ అండ్ క్లియర్డ్ ది డెట్.
1: రుణము కంటేను దుఃఖమేది?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ మిజరీ దెన్?
1: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
0: ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
0: యు డోంట్ ఫైండ్ గ్రేటర్ గాడ్ దెన్ వన్
1: సత్యశీలం ఏది?
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఎనిమిటీ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
0: And compassion is
1: wealth. And what
0: a friendship is greatest
1: wealth.
0: What else?
1: ధరణి అపకీర్తి కంటేను మరణమేది?
0: Bad name is death.
1: సర్వదా కీర్తి కంటేను సంపదేది?
0: Reputation is wealth.
1: రుణము కంటేను నన్నకు రోగమేది?
0: The loan is the worst of the disease.
1: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
0: And then smarana chanting God's name will help you.
1: కూడి ఉంటున్నాడు.
0: And he was thinking
1: ఈ రుణము చేర్చుకోకూడదు. ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
0: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
1: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
0: ఫ్రెండ్స్ హూ హావ్ నోన్ దిస్ ఫ్యాక్ట్,
1: ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి,
0: దే సెడ్ ఎలక్షన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్,
1: నీవు దీంట్లో నిల్చుకో, మేమంత సహాయం చేస్తామన్నారు.
0: దే సెడ్ యూ కంటెస్ట్, విల్ హెల్ప్ యూ.
1: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిల్చుకున్నాడు.
0: హీ కంటెస్టెడ్ ద పార్లమెంట్ ఎలక్షన్స్.
1: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
0: హీ వన్.
1: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
0: ఆల్ పార్టీస్ ప్రైజ్డ్ లింటన్.
1: అందరూ చేరి అతన్ని ప్రెసిడెంట్ గా చేశారు.
0: ఆల్ మేడ్ లింకన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడే తన తల్లి మాటలు, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా గుర్తించుకున్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ దెన్
1: ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఆ యొక్క తల్లి యొక్క మాటలు విశ్వాసం తెలిసింది.
0: బికాజ్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హాడ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద
1: తల్లి. చెప్పింది కూడా నువ్వు సత్యమైనటువంటి మాటనే.
0: వాట్ ఎవర్ మదర్ సెడ్ ఇస్ ట్రూత్.
1: తాను చేసేది కూడా సత్యమైన పనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
1: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల
0: After becoming president,
1: నల్లవారికి తెల్లవారికి కొంత భేదం కలుగుతూ వచ్చింది.
0: There are some differences between blacks and whites.
1: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
0: The white people started hurting, harming the black people.
1: నీక్రోలు అంతా కూడా లింటన్ దగ్గర చేరారు.
0: Both assembled, met Lincoln.
1: సార్, మా బాధలను కొంత నివారణ గావించు, మమ్మల్ని కూడా నువ్వు సమానంగా చూచమని చెప్పాడు.
0: They all wanted him to resolve this problem.
1: లోకములు అందరూ సమానమే.
0: In fact, all are equal.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are the children of God.
1: కాబట్టి ఈ భేదములు మనకెందుకు ఉండాలి?
0: Then why should there be disparity?
1: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
0: They never wanted this racial discrimination to exist any longer.
1: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్
1: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ చాలా పొగుడుతూ వచ్చారు.
0: ఆల్ నీగ్రోస్ స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
1: లోకంలో మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్.
1: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంఘర్షణ జరుగుతుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్
1: అండ్ బ్యాడ్. ఎవరైనా మంచి పేరుతో అభివృద్ధి వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
0: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్,
1: వారిపైన లేనిపోని కొన్ని అపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
0: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
1: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
1: నిందలు స్థుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజ ధర్మం.
0: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
0: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
1: మన భారతదేశంలో
0: ఇన్ భారత్
1: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
0: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
1: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: బట్ యెట్ దే వర్ విక్టోరియస్.
1: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఇంపు రాదు.
0: దే ఆల్ థాట్ లైక్ దిస్, వీ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, వీ సర్వ్డ్ ఎవ్రీబడీ.
1: దేహం ఏనాటికైనా పోయేటువంటిదే.
0: God is bound to fall any time.
1: దీన్ని రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
0: Don't go along the wrong direction to safeguard your body.
1: దేహం పోనే పోతుంది.
0: It's bound to fall.
1: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
0: But the truth remains once for all.
1: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
0: Struggle for this truth.
1: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing greater than truth.
1: సత్యము నందుండి సర్వంబి సృష్టించే.
0: Having been from the point of truth, the whole creation came.
1: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
0: The creation merges in truth ultimately.
1: సత్య మహిమలేని తెలమేది కనుగొన్న.
0: There is no other place where there is no truth.
1: శుద్ధ సత్వం ఇదే చూడరయ్యా.
0: It is the pure unsullied truth that pervades.
1: ఎక్కడ పోయినప్పటికీ వారి వారి మనోభిష్టములు నెరవేరినప్పుడు వారు విరుద్ధమైన మార్గాన్ని ప్రవేశిస్తారు.
0: Everywhere, when once all their desires are satisfied, they act in a perverted way.
1: వారి దోషమే కాని నా దోషం కాదు.
0: The mistake lies with them, nothing to do with
1: God.
0: Four people turn against God.
1: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుడిని దూషిస్తారు. ఇది మొదటి రకము.
0: ద ఫస్ట్ కేటగిరీ ఆర్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
0: ద సెకండ్ కేటగిరీ ఆర్ దోస్ ఆఫ్ జెలసీ హూ కుడ్ నాట్ బేర్ ది అదర్స్ ప్రాబ్లమ్.
1: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవడం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
0: థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ whose desires are not fulfilled, therefore they turn against.
1: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
0: There are people who are envious watching the progress.
1: ఈ కారణాల తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
0: These are only the four categories.
1: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
0: This path is so mean, so dirty, so low.
1: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
0: But yet, what is the want?
1: Swami, నాకు ఈ పని చేయాలి.
0: Swami, you do this for me.
1: నాకు ఈ డబ్బు కావాలి.
0: I want money.
1: నేను ఈ విధమైనటువంటి సొసైటీ పెట్టుకుంటున్నాను.
0: I'm just starting.
1: నేను ఒక స్కూల్ స్థాపిస్తున్నాను.
0: I'm starting a business.
1: దానికి దైవమైనటువంటి డబ్బు కావాలి.
0: I need money now.
1: నాయన, నేను సత్యమే చెప్తాను. నాయన, నీ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం డబ్బు ఆ దేశానికి చెల్లదు.
0: భగవాన్ tells, you have got your own nation, you should abide by the rules.
1: కాబట్టి ఈ డబ్బును నీవు ఎట్ట తీసుకుని పోతావు?
0: హౌ కెన్ యూ క్యారీ దిస్ మనీ?
1: అసాధ్యము.
0: నో, ఇంపాసిబుల్.
1: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
0: అండ్ యూ హ్యావ్ టు బిట్రే.
1: నేను అంగీకరించను, ఇలాంటివంతా వద్దు అని అంటాను.
0: భగవాన్ విల్ సే నో టు సచ్.
1: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
0: అండ్ దెన్ దే డెవలప్ హేట్రెడ్.
1: దేశాన్ని పూచి అనేక రకమైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
0: అండ్ దే గో ఆన్ డినైయింగ్ ది డివినిటీ.
1: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
0: బట్ భగవాన్ హోల్డ్స్ ఆన్ టు హిస్.
1: ఎవరు దూషించినా ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ది ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: ఎందుకంటే మీ నమ్మకం మీది.
0: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
1: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
0: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
1: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడీ.
1: నమ్మకం మంది.
0: యువర్ ఫెయిత్ ఈజ్
1: యువర్ ఓన్. దైవం ఉన్నాడు అంటారు.
0: ది థీస్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
1: కానీ కొంతమంది దైవం లేడు అంటారు.
0: సమ్ మే డినై హిమ్.
1: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
0: In fact, you have got faith in God. God exists for you. If you deny him,
1: yes,
0: he doesn't find him.
1: Swami ki sarvam, yes, yes, yes.
0: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
1: Yevari manasu varike sachi.
0: You go by your own mind.
1: కనుక దేవుని మనం ఏమాత్రమో లెక్క చేయకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడీ.
1: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
0: You hold on to your own faith, cling on to the principle of the spirit and ఆత్మ.
1: దీనిని అభివృద్ధి పొందడం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
0: Some people are jealous because they watch the progress.
1: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
0: And jealousy is the worst of the demons possible.
1: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
0: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
1: Adi evariki kanipinchadu.
0: Nobody would see that.
1: Kaani adi talli veerunu kotti vesthapudike rendo dinam chettu kooli pothundi.
0: And the moment the roots are rotten, the tree falls.
1: Appudu ee chettu yokka dosham emiti?
0: And what is the mistake of the tree then?
1: Kaani ee asuya anetunti vaadu tara endu unnatunti oka tattvamnu kontha varaku gopyanga unchukoni adi lopala lopala ప్రచారం చేస్తూ ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
1: దుర్మార్గుల యొక్క తత్వము.
0: ఇట్ ఈస్ వికెడ్నెస్.
1: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
0: ఫ్రమ్ భగవాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్ ఎట్ ఆల్.
1: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
0: అండ్ యూ మే డూ సంథింగ్, యూఆర్ బౌండ్ టు చేంజ్ టుమారో.
1: ఒక్కటే.
0: బట్ భగవాన్స్ పాత్ర
1: అందరూ నా వారే.
0: ఆల్
1: నేను అందరి వాడనే.
0: All belong to Bhagavan. Bhagavan belongs to
1: all. నా ప్రాపర్టీ అంతా ప్రేమ ఒక్కటే.
0: His love is the binding principle.
1: ఆ ప్రేమ చేతనే నేను అందరిని ఆదరిస్తుంటాను.
0: Bhagavan treats everyone with love.
1: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను బ్రోస్తూనే ఉంటుంటాను.
0: You may not love him, but yet Bhagavan blesses you.
1: నేను ఈ తప్పులు ఏది కూడా నేను వెతకను.
0: Bhagavan will not search your mistakes.
1: వారి దోషములు అంతకంటే వెతకను.
0: None of your faults either.
1: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
0: Bhagavan goes by the principle of love.
1: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వము అందరూ కూడా భుజించాలి.
0: And this principle of unity must be recognized.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
0: Out of this unity you will develop purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
0: And this purity will take you to divinity.
1: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
0: To develop divinity we need purity.
1: ఈ ప్యూరిటీ కావాలంటే
0: if you want purity
1: అందరినీ కలిసిమెలిసి ఉండాలి.
0: We should mingle together.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
0: దెన్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
0: వి సే దిస్ ఇస్ 75th బర్త్డే.
1: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
0: భగవాన్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఏజ్.
1: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
0: భగవాన్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: భగవాన్ ఈస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్.
1: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
0: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ నేను
1: ఎవరేమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
0: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
1: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: యూ హ్యావ్ టేకెన్ డిటర్మినేషన్ ఎనీవే.
1: పట్టు చెల్లెడిదాకా తీరకుండు.
0: హోల్డ్ ఆన్ అంటిల్ దిస్ ఫుల్ఫిల్.
1: అడిగినది ఏదియో అడగనే అడిగితివి.
0: యూ హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే.
1: అడిగిన దిడుదాకా విడవకుండు.
0: అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ డ్రాప్.
1: కోరినది ఏదియో కోరనే కోరితిరి.
0: యు హావ్ రిక్వెస్టెడ్ అండ్ బెగ్.
1: కోరిక చెల్లెడిదాకా పోవకుండు.
0: అండ్ డు నాట్ లీవ్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
1: పోరు పడలేక నేనైనా ప్రభువలయు.
0: He has to bless you to discuss.
1: వడంతలియక మీరేన అడుగవలయు.
0: Or you must ask repeatedly.
1: అంతే కాని
0: only that.
1: ఇంకా మీ అంత మీరు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: To return is not the quality of a devotee.
1: నీవు కోరినటువంటి చెల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
0: Until your desire is fulfilled, hold on with determination.
1: ఇదియే మనకు దీక్ష.
0: This is the determination.
1: ఇదియే మానవుని యొక్క తపస్సు.
0: This is the penance.
1: తపస్సనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
0: Penance does not mean going to the forest, turning your body in the direction. మోటను
1: మనం దక్కించుకోవాలి.
0: And consult your desire.
1: సత్యాన్ని కాపాడుకోవాలి.
0: And protect the truth.
1: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
0: Show gratitude.
1: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
0: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇదే భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
0: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
0: మెనీ ఆబ్స్టకల్స్,
1: దీన్ని లెక్క చేయకుండా,
0: డోంట్ బి క్యారీడ్ అవే బై దెం.
1: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
0: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
0: డెవలప్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
0: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీ ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో.
0: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆత్మని ఎందే ఉన్నది కానీ మరొకరు ఎందు కాదు.
0: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
1: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
0: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీ.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్
1: యూనిఫార్మ్. ముక్కలు ముక్కలు కాదు.
0: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
1: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
0: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: కనుక
0: సో
1: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొలతలు వేయకండి.
0: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
1: ఏ మాత్రము మారదు.
0: The faith and age are not related.
1: కనుకని అందరి ఎందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
0: The quality is one and the same irrespective of age.
1: క్వాంటిటీ వేరు వేరుగా కావచ్చు.
0: Quantity might differ.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: love. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
0: Unity is absolutely essential today. To mold this Bharat as an ideal country.
1: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
0: ఆల్ అవర్ లీడర్స్
1: త్యాగం చేసి
0: దే సాక్రిఫైస్
1: పట్టుదలను సాధించుకుంటూ
0: అండ్ దే హావ్ డిటర్మిన్డ్
1: స్వతంత్రాన్ని సాధించారు.
0: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
0: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ.
1: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
1: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్.
1: ఎక్కడ చూసినా కానీ దేశాలే.
0: వి ఫైండ్ హేట్రెడ్.
1: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు.
0: అండ్ దేర్ సో మెనీ.
1: ఒక కుటుంబం లోపల 4 దోవలు.
0: అండ్ ద సేమ్ ఫ్యామిలీ హస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్.
1: ఏ విధంగా సుఖాన్ని మనం పొందగలము?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్?
1: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
0: దిస్ నాట్ ద థింగ్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు లర్న్.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి షుడ్ నో ది వన్నెస్.
1: ఈనాడు నమ్మకమే లేని వారికి అంధులైపోతున్నారు.
0: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాజ్ వి లాస్ట్ ద సైట్ ఆఫ్ థింగ్స్. ఎవరిని
1: నమ్మవద్దు, నిన్ను నీవు నమ్ముతావు కదా.
0: యు మే నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ, అట్ లీస్ట్ యూ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అదే దైవం యొక్క ప్రేమ.
0: అండ్ దట్ ఈస్ డివైన్.
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
0: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
1: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
0: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ, యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
0: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్.
1: దైవం ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు.
0: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
1: నేను నేను అనేటువంటిదే దైవత్వము.
0: And this very positive I is divine.
1: కనుకనే ఇట్ ఏకత్వాన్ని మేము విశ్వసించి
0: having faith in this oneness
1: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
0: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: ఐకమత్యం చేత
0: విత్ యూనిటీ
1: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైన శక్తినైనా మనం సాధించవచ్చు.
0: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
1: ఏ మార్గమునైందనే కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
0: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
0: సాంక్టిటీ సేక్రెడ్నెస్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్
1: ఎనీవేర్. అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి.
0: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్.
1: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
0: దేర్ఫోర్ భారత్ ఈజ్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం?
0: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్?
1: తప్పు తప్పు తప్పు.
0: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
1: తల్లిని గౌరవించాలి.
0: యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్.
1: మాతృదేశము
0: దిస్ ఇస్ యువర్ మదర్ ల్యాండ్.
1: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
0: అండ్ యూ షుడ్ కీప్
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు.
0: And Rama said, "Mother land is much greater than the very heaven or paradise."
1: Kanu na thalli na yokka mother land rendu okkate annaru.
0: He considers his physical mother and mother land identical.
1: Aa satyanni meeru ee naadu gurtinchi vartinchali.
0: That we have to know and conduct
1: Rama,
0: ourselves.
1: Rama Rama Rama ani poojistuntaru smaristuntaru.
0: You think of Rama, you glorify him.
1: కాని రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
0: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ? ఆచరించడం లేదు. నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
1: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
0: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యు ఆర్ ఎ జీరో ఇన్
1: నిజంగా ఆ నమ్మకంతో చేసేటువంటి వారు. ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు?
0: వై డోంట్ యూ ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ?
1: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
0: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
1: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుండాలి.
0: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
1: సేమ్. నాలుగు రకమైనటువంటి మహావాక్యం అందించింది.
0: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
1: తత్వం అసి, అది నేను ఒకటే అన్నది.
0: తత్వం అసి దట్ ద వర్డ్.
1: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
0: అండ్ హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
1: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ కూడా నేనే అన్నాడు.
0: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇంకా ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: అది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్?
1: దైవం అనేటువంటిది ఏకం సత్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: మూడవది అది తానుగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
0: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ అనిగా ఇంగ్లీష్ లో అయా ఆత్మ అండ్ బ్రహ్మ అని.
0: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐ ఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయా ఆత్మ.
0: ఐఎమ్
1: బ్రహ్మ.
0: ఐఎమ్ బ్రహ్మ.
1: ఇదే అయమాత్మ బ్రహ్మ.
0: దట్ ఈస్ అయమాత్మ బ్రహ్మ.
1: ఇలాంటి సందేహాలు, ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
0: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
1: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరూ పెట్టడం లేదు.
0: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారట్ ఆల్ దిస్ డిక్టా.
1: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
0: వీ జస్ట్ అట్టర్ బట్ వీ డోంట్ ఫాలో.
1: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములన్నీ కూడా కేవలం అసత్యములే.
0: ఆల్ దట్ యూ డు నాట్ ప్రాక్టీస్, ఆల్ అటెంప్ట్స్
1: ఆర్ ఆడంబరములే.
0: And only pomp and show.
1: అందరి యందు దైవం ఉన్నాడు అని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
0: When once you say God dwells in everyone, you should love all.
1: కానీ మనము చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
0: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
1: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
0: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
1: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమి సంభాషణ చేయవద్దు.
0: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
1: వైట్గా ఉంటుండు.
0: బీ సైలెంట్.
1: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
0: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
1: ఎవరిని ద్వేషించవద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని అసహించవద్దు.
0: Don't be disgusted with anyone.
1: వారిని ఒక విధమైనటువంటి తూలనాడవద్దు.
0: Don't accuse anybody.
1: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
0: This is the message of Bhagavan to everybody today.
1: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
0: Bhagavan loves all.
1: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
0: Bhagavan doesn't hate anybody.
1: ఎవరు నాకు ద్వేషులు లేరు.
0: In fact, none would hate him.
1: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒక్కటే.
0: So all of us are children of Bhagavan. All of us are friends of Bhagavan.
1: కనుకని ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
0: We should practice this principle.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ ని మీరు పెంచుకోవాలి.
0: This friendship with Lord God we should develop more and more.
1: కనుకని మనకు గ్రంథం ఏమిది?
0: What is our goal?
1: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
0: And the whole world is the text.
1: అంతరాత్మనే మనకు గురువు.
0: And the spirit is teacher.
1: కానీ గురు మన మిత్రుడెవరు? భగవంతుడే మన మిత్రుడు.
0: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
1: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
0: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
1: ప్రపంచమే నా గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
1: నా అంతరాత్మనే గురువు.
0: మై ద సెల్ఫ్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రిసెప్టర్.
1: ఇజమే ఈ యొక్క భోగము.
0: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
1: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
0: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్. స్పెండ్ ఇట్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమే భగవత్ స్వరూపము.
0: టైమ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్.
1: కాల ప్రపన్నానం కాలక్రిమిని కరిష్యతి అని వేదం.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. హీస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
0: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా ఎందు ఉన్నటువంటి ప్రేమ, రెండు కూడా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ యువర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్.
1: భూతముల యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
1: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
0: భగవాన్ లవ్ is beyond all material. It's not possessive.
1: The pure idi oka vidhamaitunte yokka idi shuddhamainatunte idi.
0: Bhagavan is pure, unsullied, unpolluted, pure love.
1: Andari endu unnatunte prema,
0: the love in everyone,
1: konta negative ga maarutundadi.
0: Sometimes turns negative.
1: Vanchanato cherutundadi.
0: Because it is related to desire.
1: Naalo negative vetina chikkadu.
0: Bhagavan has no desire at all.
1: Naadanta kudunu positive ni.
0: Bhagavan is absolutely positive.
1: Kaani positive lekunda negative prayojanam ledu.
0: Without positive negative is useless.
1: Negative lekunda positive prayojanam ledu.
0: Without negative positive is useless.
1: Kanukane I and you are one.
0: So Bhagavan says I and you are one.
1: Negative ni positive tho kalapandi.
0: And just join God.
1: Ee positive ni mee negative tho cherchukondi.
0: And then take God into you.
1: Manam anubhavinchaleyanatundi okka ee sukaru emi undavu lokamlo.
0: Then there will be no pleasure, no happiness that you cannot
1: ప్రేమ స్వరూపులారా, ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
0: when we have this internal relationship
1: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
0: The life is bound to be blissful.
1: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
0: What side sort of bliss? Supreme bliss.
1: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
0: And it is supreme bliss, happiness state.
1: అప్పుడే మనం బ్రహ్మ స్వరూపులైపోతాం.
0: And then you become divine at that
1: level. ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: You don't need to follow
1: any practice. నీకు ఇష్టమంటే సాధన చేసుకో, తప్పు కాదు.
0: If you really want, follow one spiritual
1: path. ఈ సాధనని నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
0: the spiritual practices give you satisfaction.
1: ఆత్మ తృప్తి కాదు.
0: It's not for the satisfaction of the self.
1: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
0: Consider everyone equal.
1: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
0: And share love with everybody.
1: ఇదే నిజమైనటువంటి ఒక సాధన.
0: This is the true spiritual practice.
1: కనుక ఏ దేవుడైన ఏ నామమైన అన్ని ఒకటే.
0: ఎనీ నేమ్ ఎనీ ఫామ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ప్రభువుకు అనేక నామ.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: అనేక నేమం ఉండినప్పటికీ మనం ఏ విధంగా భావించాలి?
0: గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: నీ ఒక దినము సహస్రనామార్చన చేయాలనుకుంటున్నావు.
0: వన్ డే యూ మే వర్షిప్ గాడ్ ఇన్ థౌజండ్ నేమ్స్.
1: కానీ థౌజండ్ మంచి గంధములు అనగా పూలు తెచ్చిపెట్టుకున్నాం.
0: And you brought 1,000 flowers for worship.
1: Okkokatori Keshavaya Namaha.
0: You say one name and offer flower. Another name, offer another flower.
1: Masoodaya Namaha. Trivikramaya Namaha. Ee vidhanga okkoka peru cheppi okkoka pushpam vestunnavu.
0: By saying each name you start offering a flower each time.
1: Kaani okkoka peruku okkoka roopam unda akkada.
0: Do you find each form for every name?
1: Okkoka roopamuniki inni perulato meer poojistunnaru.
0: One form is called by many names.
1: Kanukane Bhagavantudu ekkada unnadu?
0: Then where is God?
1: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
0: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
1: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నారు.
0: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
1: నేత్రం సమర్పయామి అంటాం.
0: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
1: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము?
0: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు ఆఫర్ సచ్ మీనింగ్.
1: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
0: వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్?
1: తృప్తి లేదు.
0: నౌ
1: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
1: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
0: వెన్ వన్స్ యూ సే ఐ ఆఫర్ మై ఐ యూ డూ దట్.
1: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
0: యూ కలెక్ట్ ఎ ఫ్లవర్, టచ్ ఇట్ అండ్ దెన్ ఆఫర్ టు గాడ్.
1: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
0: యూ సే ఐ బట్ యూ ఆఫర్ ఫ్లవర్.
1: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ చీటింగ్ గాడ్.
1: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగములు ఎందుకు దైవానికి కావాలి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది హోల్ బాడీ అండ్ ద లింబ్స్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమే నీది.
0: ది బాడీ,
1: ఈ అంగములే నీవి.
0: limbs
1: nene
0: apart.
1: Nene vaadu.
0: And God belongs
1: nene
0: to him.
1: Vaadu.
0: And you belong to him.
1: Sambandhani pettukunnappudu ye yokka poojalu manaku akkarledu.
0: When there is intimate relationship, you don't need to pay or worship.
1: Antati unnata sthayiki raaneetti vaallu chinna chinna poojalu chesukochu tappu ledu.
0: Those I have not reached that stage.
1: Dhyananu chesukochu tappu ledu.
0: In this direction of routine meditation worship. Nothing wrong about it.
1: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
0: They all have got to be practiced initially.
1: దురభ్యాసమంత క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
0: Gradually you should cut short, reduce such practices.
1: ఈ నెగటివ్ భావాలంతా కూడా నిర్మూలం చేయించాలి.
0: Kill, remove all the negative feelings.
1: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop, grow more and more positive thoughts.
1: మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో.
0: Along the way some might
1: దాన్ని విన్నప్పుడు దాన్ని నెగటివ్ గా మార్చుకోవాలి.
0: And then you have to transform it.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్
1: మీ. తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: మెనీ హావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
1: వాడేమో నన్ను దుష్టుడా అని పిలుస్తున్నాడు.
0: అండ్ హిస్ కాలింగ్ మీ బ్యాక్.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దిస్ ఈజ్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దట్స్ ఆల్సో ది నేమ్ ఆఫ్
1: మై మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
0: ఎవరీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్ దట్స్ నేమ్ ఆఫ్ ద బాడీ.
1: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లు.
0: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ద బాడీ.
1: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
0: మై పేరెంట్స్
1: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
0: ఫ్రెండ్స్ గివ్
1: అనదర్ నేమ్. ఇంకొక పేరు పెడుతున్నారు.
0: అండ్ అదర్స్ గివ్ మీ నిక్ నేమ్
1: టు. ఈ దేహానికి పేర్లు ఎన్నెన్నో పెట్టుకోవచ్చు.
0: దిస్ బాడీ హస్ మెనీ నేమ్స్.
1: కాబట్టి నీవే మాత్రమే దేహాన్ని రక్షణ చేయవద్దు.
0: డోంట్ గో బై ద బాడీ.
1: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా? అది దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్
1: మీ. తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: మెనీ హావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
1: వాడేమో

0: కాబట్టి నీవేమాత్రము దేహాన్ని లక్ష్యం చేయవద్దు.
1: డోంట్ గో బై ద బాడీ.
0: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
1: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్, వుడ్ యూ బి బ్యాడ్ నౌ?
0: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
1: ఇఫ్ హి కాల్స్ యూ బ్యాడ్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ. ఇఫ్
0: ఎవరేమనం దూషించినప్పటికీ ఆలో ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
0: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: మనోభీష్టములు విఫలమైనప్పుడే
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
0: భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
1: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
0: ఇది అన్ని దేశంలో ఎందుకు ఉంటుండాలి?
1: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాలు మనం ఏమాత్రం తీసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ సచ్ మీన్, డిస్రెస్పెక్ట్ఫుల్, అన్సేక్రెడ్ థాట్స్.
0: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
1: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
0: అందువల్లనే
1: సో
0: త్యాగరాజ సమయం లోపల
1: In times of Chagaraju,
0: చెప్పాడు.
1: He said,
0: ఎంత మాత్రమే ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు.
1: God appears in the way you estimate.
0: ఎవరు ఏ విధంగా తలుస్తారో వాడికి ఆ విధంగా రూపొందుతుంది.
1: As you think of him, he manifests.
0: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
1: It's all good thoughts. If you pray to him, you will find that manifestation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఎవరిపైన ద్వేషాలు పెట్టుకోకుండా,
1: don't hate anybody.
0: ఎవరిని మనం నిందించకుండా,
1: don't accuse anybody.
0: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
1: To the extent possible, love all.
0: అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
1: And if not possible, don't hate.
0: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
1: But don't hate anybody.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
0: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు కలిపి చెబుతుంది, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
1: As days pass by, months roll on, years pass by.
0: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: As all devotees assembled here, birthday has got to be performed.
0: నాకు ఇష్టం లేదు.
1: In fact, Bhagavan doesn't want it.
0: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
1: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
0: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం నందించుకోండి.
1: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
1: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: భారతదేశం అనే బంగారం అనకుండా,
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: పరదేశం అనే గుమ్మున వట్టి అయినా,
1: అండ్ దెన్ వై డూ యూ వాంట్ టు గో అవుట్ సైడ్.
0: బంగారం మన దగ్గర ఉంటుంటే రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
1: దెన్ వన్స్ యూ హ్యావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డూ యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
0: సర్వరూపంతో ఉంటుండాలి.
1: అండ్ హీ హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
0: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ,
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
0: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: యూ మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
0: ఆ ప్రేమనే చాలు.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఇనఫ్.
0: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
1: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
0: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
1: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమనే మనం ఆరగించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమం అగును.
1: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్, లవ్ టు లవ్.
0: కాన ప్రేమను మీరు గట్టిగా గడిచినా,
1: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
0: అద్వితీయమునందంగా నలగరు.
1: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
0: అద్వితేజాన్ని మీరు పొందుతారు.
1: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ ఎఫల్జెన్స్.
0: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
0: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్, అగ్రాండైజ్మెంట్, ఎగ్జిబిటరిజం.
0: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
1: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్, లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
0: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని,
1: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్.
0: ఇది కూడా మనం మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నేను ఆశించాను ఒక పని.
1: I wanted one.
0: అది నాకు కాలేదు.
1: I couldn't.
0: కాదప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
1: Then why should you hate? Because you
0: are desiring. ఆ ద్వేషించడం ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
1: And then you will lose all positive results there.
0: ఈ నష్టము, ఈ కష్టము కలిగించడము నా మంచి కోసమే.
1: The difficulty, the failure is for my own
0: good. ఇంతకుడు ఏదో ఒకటి మంచి ఉన్నది.
1: There is good, something good even in this loss.
0: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
1: Anything might happen is for my own good.
0: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
1: The good and bad go together.
0: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
1: Nothing can happen without these two.
0: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
1: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
0: మంచి లేకుండా చెడ్డ జరగదు.
1: అండ్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
0: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
1: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
0: కనుక నేను రెండింటినీ ఏకత్వంగా తీసుకోండి.
1: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇస్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
0: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభ జయాజి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ది ప్లెజర్
0: ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్

0: There's an interval between two pains.
1: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
0: And pleasure lies between two pains.
1: కనుక
0: so
1: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
0: Don't have too many desires.
1: ఈ డిజైర్స్ ని తగ్గించుకొని
0: reduce your desires.
1: డివైన్ డిజైర్స్ ని పెంచుకుంటే
0: grow desire for God.
1: మనకు హాని కలుగుతుంది.
0: If you have got this divine desire,
1: హాయి చిక్కుతుంది.
0: You'll be very happy.
1: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
0: The worldly responsibilities, obligations will be naturally more and more.
1: ఏదో నా బాధలు ప్రమాణ గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
0: You think that you are unburdening yourself. It's a mistake.
1: చాలా పొరపాటు.
0: No, it's a mistake.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: The more desires you have, you'll be less happy.
1: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: When once the desires decrease, the bliss increases.
1: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికలు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by day.
1: ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: కానీ కోరికలు తరిగించి చేసుకోండి తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you'll be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ స్వాంఛ చేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
1: తనలోనే ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
0: అండ్ సత్యభామ
1: శమంతకం అనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
1: కాబట్టి బంగారంతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్ షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే
0: అండ్ వెన్ షీ వాంటెడ్
1: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: భగవంతుడు బంగారపు చిక్కడు.
0: నో యూ కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్ యూ కెనాట్ బై
1: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినారు.
0: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంత తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికి చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
0: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
1: భగవంతుడు ధనములకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్.
1: నీ పవిత్రమైన గుణములకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్ యువర్ డివోషన్ యూ కెన్ హ్యావ్ హిమ్.
1: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: సత్య
0: సత్య
1: రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరైనటువంటి తూకము అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ నీ రూపానికి నీ నామే సరైన తూకము అనింది.
0: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదుడు ఉన్నాడు.
0: నారద
1: అమ్మా కృష్ణుని సకాలంతో ఇస్తున్నాను నాకు సకాలమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హి సెడ్ ఐ యామ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్ ఫుల్.
1: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
0: బికాజ్ హిస్ అండర్ మై కంట్రోల్.
1: నీవు కూడా నువ్వు సకాలమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సకాలమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
0: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్ దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
1: తన దగ్గర ఏం లేదు.
0: షీ హాస్ నథింగ్.
1: ఒక తులసి ఉంటుందా.
0: షీ హాస్ ఓన్లీ తులసి లీఫ్.
1: వేసింది.
0: హీ కెప్ట్ ఇట్ ఆన్ ద పెయిన్.
1: పత్రము
0: లీఫ్
1: పుష్పము
0: ఫ్లవర్
1: ఫలము
0: ఫ్రూట్
1: తోయము
0: వాటర్
1: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ టు ఎనీ వోటింగ్
1: తులసి దళమునకు తూగుదుగాక
0: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
1: అది తులసి దళం వేసినప్పటికి కృష్ణుడు పైకి పోయాడు. ఇది తగ్గిపోయింది.
0: దెన్ వన్ తులసి లీఫ్ ఇస్ కెప్ట్ దేర్ హి అవుట్ వెయిట్
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో ఇచ్చింది ఆమె.
0: బికాస్ షీ ఆఫర్డ్
1: పత్రము. ఏమిటి మన పత్రము?
0: వాట్ ఇస్ ది లీఫ్?
1: దేహమే పత్రము.
0: హ్యూమన్ బాడీ ఇస్ ది లీఫ్.
1: పుష్పము హృదయమే పుష్పము.
0: హ్యూమన్ హార్ట్
1: తోయము
0: వాటర్
1: ఆనంద భాష్పములే తోయము
0: టియర్స్ ఆఫ్ జాయ్.
1: పత్రమో పుష్పమో ఫలమో ఫలం ఏ ఫలము? మానసిక ఫలము.
0: ఫ్రూట్ వాట్ ఈస్ ది ఫ్రూట్? ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసి దళమునకు తూగుదుగా.
0: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
1: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
0: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్.
1: ఆదర్శాన్ని తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పూజిస్తుండాలి.
0: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా ఏ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలన్నా
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్
1: ప్రేమను పెంచుకోండి, మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
0: Love will grant all the boons.
1: ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఇది మీకు సరైనటువంటి ఆదర్శము.
0: This is the true ideal.
1: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
0: This is the main message today.
1: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
0: You are the embodiment of
1: ప్రేమ హృదయులు కావాలి.
0: And you should have ప్రేమ
1: మైలు కావాలి.
0: You should be the personification of love.
1: అనుభవించాలి.
0: And you should experience love infinite.
1: కనుక ఇది ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
0: This is the biggest gift that Bhagavan is giving to you this morning.
1: ఇది ఒక్క ధనమే.
0: This is the chief wealth.
1: ఇవన్నీ కూడా నా ఒక్కటే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ బిలాంగ్
1: టు మీ. భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
0: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
0: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
1: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: లవ్ ఇస్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ హోల్ ప్రాపర్టీ. అండ్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
1: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను.
0: అండ్ ఇస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
1: మీరు ఆనందంగా జీవించండి.
0: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఆదర్శవంతులుగా బ్రతకండి.
0: బి ఐడియల్.
1: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
0: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్.
1: నాకు ఆనందం కాదు.
0: దిస్ ఇస్ నాట్
1: మీ ప్రేమనే నాకు ఆనందము.
0: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: నా ప్రేమనే మీకు సౌభాగ్యము.
0: భగవాన్స్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
1: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
0: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine law.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని.
0: You should have that permanent
1: పవిత్రమైన జీవితాన్ని.
0: You should have sacred life.
1: దీర్ఘమైనటువంటి జీవితాన్ని.
0: Long life.
1: సుఖమైన జీవితాన్ని.
0: A happy life.
1: పొందుదురుగాక.
0: And all of you have all these. So saying,
1: మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక.
0: All your difficulties will go, will leave you.
1: కనుక మీ కష్టములకు యోచించకుండా.
0: Don't be bothered by your troubles.
1: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
0: And experience this permanent happiness hereafter.
1: ప్రేమ ముదిత మనసే కహు.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మాటల చేతనే మానవుడు రాజ్యమును సాధిస్తున్నాడు.
1: బై వర్చ్యూ ఆఫ్ యువర్ స్పీచ్ యూ కెన్ విన్ ఎ కింగ్డమ్.
0: సిరి సంపదలను ఆర్జిస్తున్నాడు.
1: యూ కెన్ ఆల్సో ఎక్వైర్ వెల్త్.
0: మాటల చేతనే మిత్రత్వమును బంధుత్వమును కూడాను అభివృద్ధి గావించుకుంటున్నాడు.
1: బై వర్చ్యూ ఆఫ్ యువర్ స్పీచ్ యూ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్.
0: మాటల చేతనే కేవలము బాంధవ్యాన్ని కూడాను అభివృద్ధి గావించుకుంటున్నాడు.
1: యు ఆల్సో డెవలప్ యువర్ రిలేషన్షిప్.
0: మాటల చేతనే మరణమును కూడాను తెప్పించుకుంటున్నాడు.
1: యు విల్ ఆల్సో హ్యావ్ ఫేస్ డెత్ బికాస్ ఆఫ్ యువర్ స్పీచ్.
0: ప్రపంచములో మంచి చెడ్డలకు, సుఖదుఖములకు, లాభ నష్టములకు, కీర్తి అపకీర్తులకు మాటలే ప్రమాణము, మాటలే ప్రధానము.
1: యువర్ వర్డ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్, హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రిప్యూట్ అండ్ డిస్రిప్యూట్.
0: మాటలు మంచివైనా ఫలితము మంచిది.
1: యువర్ వర్డ్స్ ఆర్ గుడ్, ద రిజల్ట్ విల్ బి ఈక్వలీ గుడ్.
0: మాటలు చెడుపైనా ఫలితం కూడాను చెడిపే అవుతుంది.
1: The bad words will give you bad result.
0: Kanuka prati manavudu kudanu matalanu adupulo nunchukoni matalu yokka manchi chedalanu chakkaga vicharana salipi tadwara ee matalanu upayoginchali.
1: Therefore everyone must exercise a control on his speech and should think of good and bad thereafter.
0: Ee prakrutamaina prapanchamunaku ee bhautikamaina ప్రపంచమునకు, లౌకిక ప్రపంచమునకు న్యాయము ధర్మము మూలాధారం.
1: ఫర్ దిస్ ఫిజికల్ సెక్యులర్ వరల్డ్ ఇట్ ఇస్ ద జస్టిస్ దాట్ ఇస్ ది ప్రైమల్ బేసిస్.
0: ధర్మయేవ ఇతో మూలం, ధర్మయేవ మహాన్ గుణం. ధర్మమునకు మించినటువంటి యొక్క ఆధారము, ధర్మమునకు మించినటువంటి గుణము ఈ జగత్తులో కానరాదు.
1: In this world, there is no other strength more than that of righteousness. There is no other virtue more than dharma.
0: Samasta jagat kudanu mooladharamainatundi dharmamu.
1: It is this dharma which is the primal basis for the whole world.
0: Ee dharmamunu nyayamunu sthapinchinatundi vaadu, bodhinchinatundi vaadu, uccharinchinatundi vaadu, upadeshinchinatundi vaadu Manu Chakravarti.
1: It was Emperor Manu who taught of this righteousness and justice, who spoke of it, taught it, and repeatedly referred to that.
0: Itaniki iruvuru putrulu.
1: He has two sons.
0: Uttanapadudu okkadu.
1: One is Uttanapada.
0: Priyavratudu rendovadu. Priyavratudu.
1: The second one is Priyavrata.
0: Indulo pradhanudu Uttanapadudu.
1: The first one is Uttanapada.
0: ఇతనికి ఇరువురు భార్యలు.
1: హి హస్ టూ వైవ్స్,
0: సునీతి సురుచి అని.
1: వన్ ఇస్ సునీతి, ది అదర్ వన్ ఇస్ సురుచి.
0: సునీతి కుమారుడు

0: ధ్రువుడు.
1: ది సన్ ఆఫ్ సునీతి ఇస్ ధ్రువ.
0: సురుచి కుమారుడు ఉత్తముడు.
1: ది సన్ ఆఫ్ సురుచి ఇస్ ఉత్తముడు.
0: వీరి కథలు ఈనాటి విద్యార్థులకు ఎంతైనా అవసరం.
1: ది స్టోరీస్ అండ్ హిస్టరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
0: లేత హృదయులైనటువంటి విద్యార్థులు పవిత్ర భావాలను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై లేత హృదయుల యొక్క చరిత్రను పవిత్రమైనటువంటి రీతిగా ఆర్జించినప్పుడే విద్యార్థుల యొక్క గుణములు పరివర్తన కాగలవు.
1: దే షుడ్ లిసన్ టు దీస్ స్టోరీస్ బికాస్ ద టెండర్ హార్ట్స్ అండ్ సేక్రెడ్ హార్ట్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ పాజిటివ్లీ.
0: లోకములో ఎన్నో మార్పులు జరుగుతున్నవి.
1: In the world, there are lots of changes.
0: అనేక పరిణామములు జరుగుతున్నవి.
1: There are so many transformations.
0: పరిణామ ప్రభావములు ఈనాడు విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: Man goes by the changes of the world.
0: జీవితమే ఒక పెద్ద పరిణామము.
1: Life itself is a big change.
0: పుట్టుకతో బాలుడై తరువాత పెరిగి పెద్దవాడై అనేక విధముల వృద్ధాప్యాన్ని పొందుతున్నాడు.
1: He is quite young, a child and a boy, and then he goes to old age later.
0: గుడ్డుగా పుట్టి పిట్టగా తయారవుతుండాలి.
1: ఎగ్ హ్యాచ్ గ్రోస్ ఇంట్ బర్డ్.
0: అదే విధంగానే విత్తనముగా ఉండి వృక్షంగా మారుతుండాలి.
1: ఏ సీడ్ గ్రోస్ ఇంట్ ట్రీ.
0: ఇది పరిణామముల యొక్క ప్రభావము.
1: దిస్ ఇఫెక్ట్ ఆఫ్ ద చేంజ్.
0: ప్రతి మానవునికి కూడాను ఇట్టి పరిణామము అత్యవసరము.
1: ఎవ్రీ మ్యాన్ నీడ్స్ సచ్ చేంజ్.
0: అందులో ఈనాడు ఆధునిక యుగమునందు విద్యార్థుల యొక్క పరిణామము అత్యవసరం.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్ ఇస్ నీడెడ్.
0: పరిణామము.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ చేంజ్?
0: ఉత్తమ పరిణామము.
1: ఇట్స్ నోబుల్
0: చేంజ్. ఆదర్శ పరిణామము.
1: ఐడియల్ చేంజ్.
0: కేవలము మానవత్వంలో పరిణామం కలిగినదని గొప్ప విద్యావంతుడని విర్రవీగటం పరిణామం కాదు. అహంకరించటం పరిణామం కాదు.
1: టు బి ఈగోయిస్టిక్ full of pride because of education is no change at all.
0: విద్యవల్న విద్యార్థులు యందు వినయము విధేయతము విధేయత అనేటువంటి పరిణామములు ప్రత్యక్ష గోచరం కావాలి.
1: Having been educated among students, there should be changes that will bring in them the obedience and humility.
0: విద్యార్థులకు వినయమే భూషణము.
1: This humility is the jewel to students.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాడు విద్యార్థుల యందు వినయ విధేయతలు కేవలము ఏమాత్రము కనిపించుటలేదు.
1: Unfortunately among students there are no humility and obedience.
0: భాగవత కాలమునందలి విద్యార్థులు కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని చింతించుతూ దివ్యత్వాన్ని విచారిస్తూ దైవత్వాన్ని దర్శిస్తూ మానవత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు.
1: In those times of Bhagavata, students developed the human quality, they thought of the divinity, they thought of God, and then maintained their human value.
0: 5 సంవత్సరములవ వయసు కలిగినటువంటి ధ్రువుడు 4.5 సంవత్సరములు కలిగినటువంటి ఉత్తముడు వీరిరువురు కూడాను తోటలో ఆడుకుంటున్నారు.
1: ధ్రువ aged 5, ఉత్తముడు aged 4.5, they are playing in the garden.
0: ఈ ఆడుకునేటువంటి ఒక పిల్లలను చూచి తండ్రి ఒక ఆసనం పైన కూర్చొని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: ద ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ దిస్ సీన్, ద టూ సన్స్ ప్లేయింగ్.
0: ఉన్నట్టు ఉండి ఉత్తముడు అలసిపోయినట్టుగా పరిగెత్తి వచ్చి తండ్రి తొడపైన కూర్చున్నాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ఉత్తముడు ర్యాన్ సడన్లీ యాజ్ ఇఫ్ హిస్ టైర్డ్ అండ్ సాట్ ఆన్ ద ల్యాప్.
0: ఉత్తముడు రెండవ భార్య అయినటువంటి సురుచి కుమారుడు.
1: ఉత్తముడు ఇస్ ద సన్ ఆఫ్ ద సెకండ్ వైఫ్ సురుచి.
0: ఉత్తానపాదునికి సురుచి పైన చాలా ఇష్టము.
1: ఉత్తానపాద హాస్ గ్రేట్ లైకింగ్ ఫర్ సురుచి.
0: కానీ సునీతి కుమారుడైనటువంటి ధ్రువుడు కూడాను ఈ ఉత్తముడిని అనుసరిస్తూ తాను కూడాను పరిగెత్తి వెళ్లి తండ్రి తొండపైన కూర్చోవడానికి ప్రయత్నించాడు.
1: ది అదర్ సన్ ధ్రువ ఆఫ్ సునీత ఆల్సో ర్యాన్ and wanted to sit on the lap of the father.
0: కనిపించినటువంటి సురుచి పరిగెత్తుకుని వచ్చి ఆ లేత హృదయుడైనటువంటి యొక్క బాలకుని చేయి పట్టి లాగి దూరంగా విసిరింది.
1: The other second wife, the Suruchi, dragged Dhruva out of that spot.
0: కేవలం దూరము చేయటమే కాక కఠినమైనటువంటి వాక్కుల చేత ఆ పిల్లవాడి హృదయాన్ని అమితంగా బాధ కలిగించి చేసింది.
1: నాట్ ఓన్లీ షీ డ్రాగ్డ్ ద చైల్డ్ అండ్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్ అండ్ హస్ హర్ట్ హిమ్.
0: ధ్రువ, నీ ఉత్తాన పాదకు నీ కుమారుడే కాని సురుచి కుమారుడు కాదు.
1: ధ్రువ, యు ఆర్ ద సన్ ఆఫ్ ఉత్తాన పాద, నాట్ ఆఫ్ సురుచి.
0: నా గర్భంలో జన్మించినటువంటి యొక్క పిల్లవాడే తండ్రి తొడపైన కూర్చునేటువంటి అధికారం ఉంటుండాలి.
1: ద వన్ బాన్ టు మీ హ్యాస్ రైట్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్.
0: నీకు ఇట్టి అధికారం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ రైట్.
0: ఒకవేళ నీవు ఇట్టి అధికారమును పొందాలని ఆశిస్తివా, నా గర్భంలో పుట్టినప్పుడే నీకు ఈ ప్రాప్తి లభిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ దట్ రైట్ యూ షుడ్ బి బాన్ టు మీ ఓన్లీ.
0: ఆ సునీతి గర్భంలో పుట్టడం వల్లనే నీ కర్మ కూడా ఈ విధమైనటువంటి రీతిగా అనుభవింపచేస్తుండాలి.
1: Because you happen to the son of Suniti, this is your fate.
0: తల్లిని కుమారుణ్ణి కూడాను అమితమైనటువంటి కఠిన వాక్కుల చేత హృదయాన్ని గాయపరిచింది.
1: Likewise, she has hurt the feelings of the mother and the son.
0: ఆ పిల్లవాడు మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు తల్లి దగ్గరికి.
1: That boy didn't speak anyway and returned home.
0: తల్లితో ఏమి చెప్పలేదు.
1: Mother also didn't say anything.
0: ఒకచోట కూర్చొని కంటిదారలు కాచుతూ చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: He was sitting at one place shedding tears. He was feeling sad.
0: తల్లి చాలా కష్టపడింది.
1: Mother also felt sad.
0: ఎంత అడిగుకున్నప్పటికీ విషయం ఏమాత్రమూ చెప్పలేదు.
1: The boy didn't reveal the secret though she
0: asked. జరిగిన విషయమంతా కూడాను చూచి విన్నటువంటి ఒక దాసీలు వచ్చి ఈ సుదీర్ఘ ఆమెకు తల్లికి చెప్పాడు.
1: Only the servant maids said what all that had happened there.
0: ఈ సునీతి కంటిదారల కాచుతూ, నాయన ఈ దుర్భాగ్యురాలైనటువంటి ఈ గర్భంలో పుట్టడం చేత నీకు కూడా ఈ విధమైనటువంటి ఒక శిక్ష అనుభవించవలసి వచ్చింది.
1: Suniti shedding tears said, this is your fate because you are born to me an unlucky one.
0: నేను ఒక దాసితో కూడాను సమానంగా లేను ఈ యొక్క భవనములో.
1: In this palace I am not equal to a servant.
0: కనుక నీవు కూడా ఒక దాసుడిగా మారిపోతున్నావు.
1: సో యు ఆల్సో హావ్ బికమ్ ఎ సర్వెంట్.
0: నాయన నీ పినతల్లి చెప్పినట్టుగా నీవు నిజముగా భగవంతుని ప్రార్థించి అతని అనుగ్రహానికి పాత్రుడై తిరిగి ఆమె గర్భంలోందైనా పుట్టి నీ మనోపిష్టాన్ని నెరవేర్చుకో అని ఎంతో ఓదార్చింది.
1: షీ సెడ్, జస్ట్ యాజ్ యువర్ స్టెప్ మదర్ సెడ్, బెటర్ యూ ప్రే టు గాడ్ అండ్ బీ బోర్న్ టు హర్ సో దట్ యుల్ హ్యావ్ దట్ రైట్.
0: కాని ఆ మాటలు చెప్పినంతనే ధ్రువుడు నోరు విప్పి, ఈ విధమైనటువంటి అవమానం జరగటం చేత నా జీవితం పైన ఏమాత్రం కూడా ఆశ లేదు.
1: ధ్రువ ఓపెన్లీ సెడ్, ఐ డోంట్ వాంట్ టు లివ్ బికాస్ ఆఫ్ ది షేమ్ విచ్ ఐ యామ్.
0: అని పినతల్లిని అనేక విధములుగా కూడా తూలనాడుతూ వచ్చాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ ది స్టెప్ మదర్.
0: తల్లి దగ్గరికి వెళ్లి నోరు మూసింది.
1: మదర్ మేడ్ హిమ్ షట్ హిస్ మౌత్.
0: కుమార, పరులను మనం నిందించకూడదు.
1: సన్, యు షుడ్ నాట్ క్రిటిసైజ్ అదర్స్.
0: ఎందుకనగా ఎవరిని మనం దూషిస్తామో ఆ దూషణ యొక్క ఫలము మనకు కూడాను దూషించిన వారికి కూడాను లభిస్తాయి.
1: ద రీజన్ ఈజ్ ఇఫ్ యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్ యు విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఆఫ్ ది రిజల్ట్.
0: ఆమె ఆడినటువంటి మాటలన్నీ కూడాను నీ భవిష్యత్తుకు మంచిగానే రూపొందుతాయి.
1: All that she said to you will certainly help you in
0: future. ఎవరేమి చెప్పినప్పటికీ అవి మన మంచి కోసంగా భావించాలి.
1: Whatever others may say, you have to take it for your own good.
0: పరులను విమర్శించవద్దు.
1: Don't criticize others.
0: ఆ తల్లిని నీవు ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: Don't blame that mother.
0: ఆమె నీకు పవిత్రమైనటువంటి మార్గాన్ని ఉపదేశించింది.
1: She taught you the sacred path.
0: అని ఎవరైనా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: Will any mother tell like that?
0: కానీ సునీతి, ఆమె పేరే సునీతి.
1: Her very name is Suniti.
0: నీతి గలవటువంటి యొక్క వ్యక్తి.
1: She is the one with morality.
0: అందువల్లనే చక్కని నీతి కుమారునికి బోధిస్తూ వచ్చింది.
1: Therefore she taught good morals to her son.
0: అయితే నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు అన్నాడు పిల్లవాడు ధ్రువుడు.
1: ధ్రువ said, then what shall I do now?
0: నాయన, నీవు ఎవరిని ఆశ్రయించి ప్రయోజనం లేదు.
1: There is no use in going to anyone.
0: ఒక్క భగవంతుడే నీకు దిక్కు.
1: God is only now your refuge.
0: భగవంతుడే నీ అభిష్టమును నెరవేర్చేటువంటి వాడు.
1: God only will fulfill your
0: desire. నారాయణుని ఆశ్రయించు.
1: Go to Narayana.
0: నీ యొక్క అభిష్టాన్ని నెరవేర్చుకుని రమ్ము.
1: Get your desire fulfilled and come.
0: వెళ్ళు అరణ్యానికి అనింది.
1: You go to the forest.
0: 5 సంవత్సరముల పిల్లవాడిని ఏ తల్లి అయినా కూడాను ఈ కారణములకు పంపేటువంటి హృదయం కలిగినటువంటి తల్లులు ఉంటారా ఈనాడు?
1: Do you find any mother today who will ask the child of 5 years to go to the forest and undertake penance?
0: తల్లి ధ్రువుని మస్తకం పైన హస్తం ఉంచింది.
1: The mother placed her hand on the head of the son.

0: వెళ్ళు నాయన, వెళ్ళు. ఈ భవనంలో ఉండి నీ అవస్థలకు గురి అయ్యేదానికంటే వనములో ఉండి దైవాన్ని చింతించు.
1: సన్, ఎయిదర్ యు ఆర్ ఇన్ ద సిటీ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ ద మిడ్ సీ ఆర్ యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ ఈజ్ ఓన్లీ ద రిఫ్యూజ్ ఆర్ ది ఫోర్ లాన్ ఇన్స్టెడ్ లివింగ్ హియర్ ఇన్ దిస్ ప్యాలెస్ బెటర్ యు గో టు ద ఫారెస్ట్ అండ్ అండర్టేక్ పెనెన్స్.
0: నీకు ఎక్కడ ఉండినను నేను చేసేటువంటి సహాయ స్థితిలో లేను.
1: Wherever you may be, I can't help you.
0: ఇక్కడ ఉండినా అక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను దిక్కులేనటువంటి వాణ్ణి దేవుడే చూసుకుంటాడు.
1: Here or there, God will take care of you.
0: కనుక అది అడవిని భావించవద్దు.
1: Don't take it a forest.
0: భగవంతుని యొక్క నిలయమని భావించు.
1: Take it as the abode of God.
0: వెళ్ళుమని చెప్పింది.
1: He wanted him to go.
0: ఆశీర్వదించింది.
1: She blessed him.
0: కుమారుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి తల్లి పాదములను అంటి నమస్కరించి వెను తిరిగాడు అరణ్యానికి.
1: ద సన్ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్. హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ ప్రొసీడెడ్ టు ద ఫారెస్ట్.
0: 5 సంవత్సరముల పిల్లవాడు అరణ్యం అంటే ఏమిటో, అరణ్యమునకు దారి అంటే ఏమిటో, ఎట్ట పోవాలను, ఎక్కడ నిలిచాలో, ఏ విధంగా ప్రార్థించాలో ఏమీ తెలియనటువంటి అమాయకుడు.
1: ద బాయ్ ఇస్ ఏజ్డ్ 5. Tender age, innocent, ignorant, doesn't know what forest is, where to go, how to go. He didn't think anything.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించాలి.
1: He obeyed the command of the
0: దైవాన్ని ప్రార్థించాలి.
1: Should pray to God.
0: దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలి.
1: He should direct దైవాన్ని
0: పొందాలి.
1: Earn God's grace.
0: ఈ లక్ష్యం తప్ప ఆ పిల్లవాడి హృదయంలో మరొక భావమే లేదు, మరొక తలపే లేదు.
1: But for this aim, he did not entertain any thought.
0: వెళ్ళాడు.
1: He went.
0: తల్లి ఆశీర్వాద బలం చేత, తల్లి యొక్క సుబోధనల చేత దారికి అడ్డు వచ్చాడు నారదుడు.
1: బికాస్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ హీ కేమ్ అక్రాస్ నారద ఆన్ ద వే.
0: నారదుడు తన యొక్క దివ్య దృష్టితో ధ్రువుని యొక్క సంకల్పాన్ని గుర్తించాడు.
1: నారద కుడ్ నో బికాస్ ఆఫ్ హిస్ ఫార్ సైట్ ద డిటర్మినేషన్ ఆఫ్ ధ్రువ.
0: ధ్రువ, ఎక్కడికి నీ వెళుతున్నావు, ఆడుకోవటానిక అన్నాడు.
1: హి సెడ్ ధ్రువ, వేర్ ఆర్ యు గోయింగ్, ఆర్ యు గోయింగ్ టు ప్లే?
0: అవును నారద, నేను దైవంతో ఆడుకోవటానికి వెళుతున్నాను అన్నాడు.
1: హి సెడ్ yes నారద, ఐ వాంట్ టు ప్లే విత్ గాడ్.
0: ఎక్కడ ఉన్నాడు దైవము?
1: వేర్ ఇస్ గాడ్?
0: మా తల్లి చెప్పింది.
1: మై మదర్ సెడ్
0: అరణ్యానికి వెళ్ళి నారాయణ్ని చింతించమని చెప్పింది.
1: మై మదర్ సెడ్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్ అండ్ థింక్ ఆఫ్ గాడ్.
0: నారాయణ అనేక సంవత్సరంలో తపస్సులు ఆచరించి సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా గుర్తించినటువంటి మహనీయులకే దైవ సాక్షాత్కారము అంత సులభం కాకపోయింది.
1: ఓ మ్యాడ్ బాయ్, ద వన్ హూ హావ్ అండర్ టేకెన్ పెనెన్స్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ విత్ టోటల్ రెనన్సియేషన్ అండ్ స్కాలర్షిప్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ కుడ్ నాట్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: నీవు చిన్నవాడవు,
1: యు ఆర్
0: ప్రాపంచ జ్ఞానమే లేదు,
1: యు హావ్ నో వరల్డ్లీ నాలెడ్జ్,
0: దైవం అంటే ఏమిటో తెలియదు.
1: You don't know anything about God.
0: ఇలాంటి అమాయకుడైనటువంటి నీవు దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవటం ఇది అసాధ్యము అన్నాడు.
1: Such an innocent one like you can't have the manifestation of God. It is impossible.
0: ఈ వయసు ప్రధానం కాదు నారద.
1: నారద, ఏజ్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ఈ వయసుతో పాటు నా తల్లి ఆజ్ఞ, నా సత్సంకల్పము, ఈ రెండు కూడా తోడై భగవత్ సాక్షాత్కారానికి తగినటువంటి ఒక అవకాశం కూడా కలుగుతుంది.
1: Along with the wire, the age, the determination and mother's command will help me to have the manifestation of God.
0: ఈ యొక్క పిల్లవాణి యొక్క సంకల్పం, దృఢమైన సంకల్పాన్ని గుర్తించి నారదుడు అనేక విధములుగా కూడాను అతన్ని వెనుకకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు.
1: నారద మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ వాచింగ్ హిస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: కానీ ఆ పిల్లవాడు తిరిగి నేను భవనము చేరడానికి ఏమాత్రము నేను అంగీకరించను.
1: బాయ్ సెడ్ ఐ విల్ నాట్ గో.
0: నా సంకల్పము దృఢ సంకల్పము.
1: ఐ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: చెడు సంకల్పము కాదు.
1: ఐ డోంట్ హావ్ బ్యాడ్ థాట్.
0: దైవ సంకల్పము నాది.
1: ఇట్స్ డివైన్ థాట్.
0: నిర్మల హృదయమునందు దైవం నివసిస్తుంటాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ప్యూర్ హార్ట్.
0: కనుక నా హృదయం నుంచి వచ్చేటువంటి సంకల్పము సత్సంకల్పము.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ ఆర్ గుడ్.
0: కనుక నేను ఈ సంకల్పాన్ని నేను ఇక మార్చుకోనన్నాడు.
1: ఐ డోంట్ చేంజ్ మై వే ఎనీవే.
0: అరణ్యములో క్రూర మృగములు ఉంటున్నాయి.
1: There are cruel animals in the forest.
0: అనేక భయంకరమైన సర్పములంతా తిరుగాడుతుంటాయి.
1: There you find the poisonous snakes.
0: భూతపేత పిచ్చాదములంతా కూడాను నిన్ను వెంటాడుతుంటాయి.
1: You find the demons and the evil spirits.
0: ఈ అనుభవము తెలియనటువంటి రాజభవనంలో సుఖం పొందుతున్నటువంటి ఈ ధ్రువునకు ఈ కష్టము నీవు భరించలేవు.
1: You are enjoying a comfortable life in the palace. You cannot bear those problems.
0: ఎన్ని విధములైనటువంటి భయములు చెప్పాలో. అతన్ని వెనుక తిప్పేయడానికి ఎన్ని విధములైనటువంటి యొక్క భావములతో తన్ను తిప్పాలని ప్రయత్నించాడో అవన్నీ కూడాను వ్యర్థమైపోయినాయి.
1: He told him all the problems and he saw to it that he would return, but in vain.
0: అనగా దృఢ సంకల్పుడు కావాలి ఈనాటి విద్యార్థి.
1: It only means the modern student should have strong determination.
0: Modern student kaani inko student kaani dhrudha sankalpulu kavali.
1: Any student for that matter should have strong determination.
0: Adi dhruvudu ee naati leta hrudayalentunte vidyarthulaku bodhinchetunte chakkani aadarsham.
1: It is a good ideal taught by Dhruva to students.
0: Naraduni maatalu kodanu ee maatram kodanu taanu viswasinchaledu.
1: He was not mindful of the words of Narada.
0: Talli aagna.
1: His mother's command.
0: తల్లి ఆజ్ఞ నెరవేర్చి నా తల్లికి తగినటువంటి మాట యొక్క విలువను నేను దక్కించుకోవాలి.
1: I should follow the command of my mother and attach value and fulfill what is given to me.
0: మాటకు ప్రాణము సత్యము.
1: The truth is the life for the word.
0: కోటకు ప్రాణము వాలు కోటి దరిద్రి. మాటకు ప్రాణము సత్యము.
1: The truth is the life for the word.
0: కోటకు ప్రాణము సుపట కోటి దరిద్రి. కోటకు అనగా ఫోర్ట్ కంత కూడా సిపాయలే దీనికి ప్రాణము.
1: ఫర్ ది ఫోర్త్ ద సోల్జర్స్ ఫార్మ్ ద లైఫ్.
0: నోటుకు ప్రాణము చివరాలు అనగా సిగ్నేచర్ చేయాలి. ప్రామిసరీ నోటుకు పెడతారు, దానికి సిగ్నేచర్ లేకపోతే దానికి విలువ లేదు.
1: ఫర్ ది ప్రామిసరీ నోట్ ద వెరీ లైఫ్ ఈస్ ద సిగ్నేచర్.
0: కనుకనే నా మాటకు సత్యమే ప్రాణము.
1: దేర్ ఫోర్ ద ట్రూత్ ఈస్ ద లైఫ్ ఫర్ ద వర్డ్స్ ఐ సే.
0: సత్యాన్ని నేను ఏమాత్రము మారను.
1: ఐ నెవర్ గివ్ అప్ ద ట్రూత్. ఐ డోంట్ డ్రాప్ ఇట్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. ధర్మము అనేటువంటి సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: ధర్మ రెస్ట్ ఆన్ ట్రూత్.
0: నేను కేవలము మను చక్రవర్తి యొక్క మనుమడను.
1: ఐఎమ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఎంపరర్ మను.
0: మను బోధించినటువంటి ధర్మాన్ని నేను ఆచరించి నిరూపించాలి.
1: ఐ విల్ ఫాలో ద ధర్మ టాట్ బై మను.
0: ఈ విధమైన యొక్క ఉత్తమమైన భావముల చేత తన చిత్తమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: విత్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ హీ డెవలప్డ్ హిస్ హార్ట్.
0: కానీ నారదుడే ఈ దృఢ సంకల్పాన్ని ఏమాత్రం కూడా నువ్వు మార్చలేకపోయి దయ కలిగి నాయన నీ యొక్క హృదయం యొక్క పవిత్రత నీ సత్సంకల్పం యొక్క దృఢత్వము నా మనసును ఎంతో మార్చినది.
1: నారద కుడ్ నాట్ చేంజ్ హిమ్ ఎనీ వే బికాజ్ అవుట్ ఆఫ్ కంపాషన్ హి సెడ్ సన్ యు గాట్ ద సీక్రెట్ హార్ట్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: నేను కూడా నువ్వు కొంత దూరం నీతో వస్తాను.
1: ఐ విల్ ఆల్సో ఫాలో యూ టు సమ్ డిస్టెన్స్.
0: యమునా తీరం వరకు వచ్చి అక్కడ యమునా తీరంలో స్నానం గావింపచేసి నాయన నారాయణుడు భగవంతుడు చిత్తశుద్ధి కలిగినటువంటి హృదయంతో నామచింతన చేసినప్పుడు సాక్షాత్కరిస్తాడని బోధించి
1: హి టాట్ దేర్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్ హ్యాడ్ బాత్ ఓవర్ దేర్ అండ్ సెడ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ గాడ్ నారాయణ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ దశాక్షరి బిఫోర్ యూ.
0: దశాక్షరి నామాన్ని అనగా ఈ ద్వాదశాక్షర నామాన్ని ఉపదేశించాడు.
1: హి టాట్ హిమ్ 12 లెటర్డ్ నేమ్.
0: ఏమిటి ఈ ద్వాదశాక్షరి నామం?
1: వాట్ ఈస్ ద 12 లెటర్డ్?

0: గోపీజన వల్లభాయ నమః
1: చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: దీనిని నీవు స్మరిస్తూరా.
0: యు చాంటెడ్.
1: దీనిని నీవు స్మరిస్తూ ఉండినప్పుడు
0: యాజ్ యు చాంటెడ్
1: తరువాత ఓ

0: వాసుదేవాయ అనేటువంటి అక్షరాన్ని తన చెవిలో చెప్పి నారదుడు వెళ్లిపోయాడు.
1: లేటర్ హీ విస్పర్డ్ ఇన్ టు ది ఇయర్ ఆఫ్ ధ్రువ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో సేయింగ్ హీ రిటర్న్డ్.
0: యమునా నదిలో స్నానం చేశాడు.
1: హ్యాడ్ హిస్ బాత్ ఇన్ యమునా రివర్.
0: మధువనములో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ మధువన.
0: ఒక చల్లని ఛాయగా ఉండినటువంటి ఒక ప్రదేశంలో కూర్చున్నాడు.
1: హీ సాట్ అండర్ ది కూల్ షేడ్.
0: దీక్షను ప్రారంభించాడు.
1: హీ స్టార్టెడ్
0: ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ పోతున్నాడు.
1: He started repeating, chanting Lord's name. Oh, Namo Bhagavate Vasudevaya.
0: Dehanni marchipoyadu.
1: He forgot the body consciousness.
0: Kani ee yokka leta hrudayaniki appudappudu aakali veyatamu, daaham cheratamu, ee vidhanga kuda konni addu tagulutu vachayi.
1: However, because of his tender age, he was hungry and thirsty at times.
0: Okka nela aa madhuvanamulo undinatvanti yokka కింద రాలినటువంటి ఫలములు భుజించి కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఫర్ వన్ ఫుల్ మంత్ హి అపీజ్డ్ హిస్ హంగర్ బై కలెక్ట్ పార్టేకింగ్ ఫ్రూట్స్ దట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: రెండవ నెల కేవలము ఒక కందమూలాదు లేత ఆకులు, చెట్టు వేర్లు ఇవి తిని బ్రతుకుతూ వచ్చాడు.
1: సెకండ్ మంత్ హి హాస్ పార్టేకిన్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
0: మూడవ నెల కేవలము నీరు త్రాగి మాత్రమే జీవిస్తూ వచ్చాడు.
1: Third month he spent all the time by drinking water.
0: Naluguvanela kevalam galini maatrame tyagutu vachadu.
1: Fourth month he just breathed the air.
0: Shariram astapanjaramaindi.
1: The body has become a skeleton.
0: Ee deham yokka sahajamu.
1: That's natural to the body.
0: Endukanaga
1: the reason
0: ini aaharam tho puttinatvantidi.
1: This is born out of food.
0: Annagata pranam
1: is one based on food.
0: Ee dehamune oka vidha annamat kosamu annaru, annamaya kosamu.
1: The body is the sheath of food.
0: తరువాత ప్రాణమయ కోశము.
1: The sheath of life.
0: తరువాత మనోమయ కోశము.
1: The sheath of mind.
0: తరువాత విజ్ఞానమయ కోశము.
1: Sheath of knowledge.
0: తదుపరి ఆనందమయ కోశము.
1: The sheath of bliss.
0: అన్నమయ కోశాన్ని అలక్ష్యం చేశాడు.
1: He neglected the sheath of body.
0: కేవలం ప్రాణమయ కోశముతో మాత్రం ఆ ప్రాణంతో పాటు తన యొక్క నామమును కూడాను చేర్చాడు.
1: He has mixed the life principle with the name of the Lord.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదే. ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండింటి ఎందుకు నమో భగవతే వాసుదేవాయ.
1: బోత్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ హీ రిపీటెడ్ లార్డ్స్ నేమ్ ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: తర్వాత మనోమయ కోశము.
1: ద నెక్స్ట్ షీత్ ఆఫ్ మైండ్.
0: ఈ మనోమయ కోశములు ఏమిటి? ఆ యొక్క భగవంతుని యొక్క రూపమును నారదుడు చిత్రించినటువంటి రూపమును చక్కగా చిత్రించుకుంటూ ఈ నామాన్ని స్మరిస్తూ వస్తున్నాడు.
1: ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్ బై నారద. He went on thinking of it in the sheath of the mind.
0: Anaga emti rooparahita dhyanamu dhyanarahita roopam, rooparahita japamu japadahita roopam.
1: It is the one of repeating Lord's name with the
0: japa
1: form.
0: Japadahita roopam
1: is the one thinking of the form along with the name.
0: Ee japanamamuna cheta tapasunu acharistu vachadu.
1: The chanting and also the form.
0: Roopamu japamu, roopamu japamu, roopamu japamu.
1: The form and the name together.
0: Roopani chitrinchukuntunnadu, నామాన్ని స్మరిస్తున్నాడు.
1: ఫార్మ్ ఇస్ ఇంప్రింటెడ్ అండ్ రిపీటింగ్ ద నేమ్.
0: ఇది ఏ తపంగా మారిపోయింది.
1: దిస్ హస్ బికమ్ పెనెన్స్.
0: ఈ తపస్సు చాలా అడవంతా కూడా దద్దరిల్లిపోతుంటుండాలి.
1: ద హోల్ ఫారెస్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ రిసౌండ్.
0: కట్టకడపటికి ఋషులు దేవతలు కూడాను మునులు కూడాను ఈ యొక్క వేడిని తాళలేకపోయారు.
1: Sages and saints and the angels could not bear all.
0: ఇంత చిన్న పిల్లవాడు ఇంత కఠినమైనటువంటి తపస్సు ఆచరిస్తున్నాడని ఆశ్చర్యపడ్డారు.
1: They were surprised because a boy of tender age has undertaken penance.
0: కాని తపస్సును భంగం కావించాలని అనేక రకమైనటువంటి యొక్క అటంకులంతా చేస్తూ వచ్చారు.
1: They went on putting so many obstacles in his way.
0: పాములను సృష్టించారు.
1: They created snakes.
0: అనేక విధమైనటువంటి భూతములను సృష్టించారు.
1: So many evil spirits.
0: క్రూర మృగములను అక్కడ పంపించారు.
1: They have sent cruel animals.
0: ఏమి అతన్ని ఏమాత్రం కూడా ఏమి కూడా చెడింప చేయలేదు.
1: Nothing could come in his way.
0: శరీరం అంతా సంచరిస్తున్నాయి విషసర్పాలు.
1: The poisonous snakes, they started moving round the body.
0: తల్లి ఇచ్చినటువంటి మాట. భగవంతుడు ఎక్కడ ఉన్నా కాని దిక్కులేని వాని దేవుడోము, దేవుడే చూసుకుంటాడని ధైర్యం.
1: ఇట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ దట్ గాడ్ విల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్.
0: గాఢ విశ్వాసంతో ధ్రువుడు తపస్సు ఆచరిస్తూ వస్తున్నారు.
1: With that strong faith, Dhruva has undertaken penance.
0: వీరు చేసినటువంటి ప్రయత్నములకు ఏమాత్రం కూడాను ధ్రువుడు లొంగలేదు కనుకనే దేవతలు నారాయణ దగ్గరికి వెళ్లారు.
1: Since Dhruva has not come down in any way, all the angels approached God.
0: కన్నులే తెరవలేదు.
1: He didn't open his eyes.
0: ఏ ఒక్క దృశ్యము అతని యందు లేదు.
1: He has no other thought.
0: నాకు ఈ ధనకనక వస్తువాహనాదులు అక్కర్లేదని మొదలై నిర్ణయించుకున్నాడు.
1: He has decided that he doesn't want any wealth or comfort.
0: ఈ దేహము పంచభౌతికమైనటువంటి దేహము.
1: The body is the five elements.
0: అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు మనసుకు.
1: He decided in the mind.
0: దేహము పంచభౌతికము.
1: It's full of five.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: It's bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But indweller is
0: permanent. గణుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has neither birth nor death nor sign.
0: నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller is God.
0: అతన్ని దర్శించే నిమిత్తమై నేను ఈ యొక్క జీవితమును అనగా దేహాన్ని ధరించాను.
1: To see that God, I have this body.
0: అన్నాడు. అన్నింటినీ మర్చి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ కడపటికి నామం కూడాను లోపల నుంచి రాలేకుండా పోయింది. శబ్దం కూడాను రాలేకపోయింది. దేహం యొక్క సహజం.
1: Forgetting all that, he went on repeating Om Namo Bhagavate Vasudevaya. Ultimately, he could not repeat. He is repeating within.
0: Mayamarchi unnadu.
1: His forgotten body consciousness.
0: విష్ణు వచ్చాడు. నారాయణుడు దగ్గరికి సమీపించాడు.
1: నారాయణ కేమ్ క్లోజ్ పాయింట్.
0: ఆ తేజోమయమైనటువంటి యొక్క భగవంతుని యొక్క శక్తి ఈ తేజస్సులో లీనమైంది.
1: The effulgence and the radiance of God.
0: Enta samipaniki vastunnado vastunnado anta tejassu utti padutundadi ee devuni yandu.
1: As God is approaching nearer and nearer, there's radiance in Dhruva.
0: Unnattu undi okka turi kannulu terchadu.
1: All of a sudden he's opened his eyes.
0: Chuchetappudiki sakshat narayana murthi unnadu.
1: Isa narayana murthi himself in front of him.
0: Narayana, inta kaalam naalo daachukoni undi ippudu naa eduluga vachava, nannu vadalnaava? నేను వదలనివ్వను.
1: హి సెడ్ నారాయణ, సో లాంగ్ యు ఆర్ విదిన్ మీ, నౌ యు హావ్ అపియర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, హావ్ యు లెఫ్ట్ మీ?
0: ధ్రువుడు ఆనాడే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, లోపల ఉన్నటువంటిదే బయట కనిపిస్తుంటాడు.
1: సిన్స్ దట్ టైమ్ ధ్రువ హస్ ప్రూవ్డ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. ఎవరికైనా
0: ఒక దుష్ట సంకల్పంతో ఎవరినైనా చూసే దుష్టు అనుకుంటే అతనిలో కాదు దుష్టత్వం ఉండేది, నీలో దుష్టత్వమే ఎదురు కనిపిస్తుంటాడు.
1: If you think that other man has bad looks, nothing whatsoever, it's only bad thoughts in you.
0: Nee yokka thoughts say good and bad, manchi chedda rendu kudanu neeku reflection, reaction, resound ga kanipistundadi.
1: Your own thoughts, good and bad, would come forward as reaction.
0: Ee satyanni gurtinchukovali dhruvudu.
1: Dhruva understood this truth.
0: Inta kaalam naalo daachukoni undi neeve ippudu naaku bayataga kanipistunnava annadu.
1: Narayana, you have hidden within me. Now I see you in
0: Narayana
1: front of me.
0: Narayana ki aashcharyam kaligindi.
1: Narayana was surprised.
0: Ee leta vayasulo inta satyamaina nityamaina pavitramaina tatti bhavamulu ee balu yendu cheratamlo enta aashcharyam.
1: What a surprise it is. He has got all this eternal truth and values in him at this tender age.
0: Puru janmamlo yogam chesinatundi dani valla aa sesham ippudu anubhavistunnadu.
1: He is just enjoying all the remnants
0: ani tanlo taru navukoni
1: enjoying, delighting himself within.
0: Dhruva
1: said, Dhruva,
0: neeku em kavali?
1: He said, what do you want?
0: Kani note nunchi maata raledu.
1: But he could not speak a word.
0: Visuddhatva vidvanamanya asa divya charitra saivam smuta sri dwaraka mai vasa ani aneka rakanga varnistu untunnadu.
1: He started describing, narrating God.
0: నీవు కేవలము మత్స్యావతారుండవైపి ఏది మరిందించి ఆ న్యాయములు తెచ్చి ఆ బ్రహ్మకి ఇయ్యంగలేదా? నిశాసులు తులుపులు తొల్లిపి యూషముంత్రావా? క్షీరాబ్ది దత్సంగా ఆవరహమంతా వారాహరు పంబుదాస అనేక రకంగా అవతారమంతా కూడాను చెప్తూ వచ్చాడు.
1: He started extolling various manifestations of God.
0: ఈ దశావతారములంతా కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: He described all the 10 incarnations.
0: వర్ణిస్తూ అతన్ని కేవలం నారాయణనే చూస్తూ ఉంటున్నాడు.
1: As he was describing, he was
0: వాచకుండా ఉంటున్నాడు.
1: He just opened his eyes.
0: తెలియకుండా తన చేతులు తన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు.
1: He caught hold of the feet tightly.
0: స్వరం రాలేదు.
1: He couldn't open his mouth.
0: విశుద్ధాత్మ విజ్ఞానమాన్యాల సద్దివ్య చారిత్ర దైవాం సంబుత శ్రీ ద్వారకా మాయవాస అనేటప్పటికే ద్వారకా మాయవాసునిగా ప్రయారయ్యాడు. అనగా ఏమి? ద్వారకవాసుడు కృష్ణుడే.
1: కృష్ణ ఇస్ ద్వారకావాస.
0: కనుకనే హే కృష్ణ అనేటప్పటికి కృష్ణ దీనిగా వచ్చింది.
1: వెన్ హి సెడ్ హే కృష్ణ, కృష్ణ అపియర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: తన శంఖమును తీచి,
1: టేకింగ్ ది కాంచ్ దేర్,
0: తన లేత బుగ్గలపైన అటు ఇటు త్రిప్పి,
1: హి జస్ట్ టచ్డ్ ఇట్ హిస్ చీక్స్.
0: తాను చేతులు కట్టుకుని నిల్చుకున్నాడు నారాయణుడు.
1: నారాయణ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఫోల్డింగ్.
0: ఎప్పుడు ఈ శంఖం యొక్క స్పర్శ తన యొక్క బుగ్గలపైన తాకిందో తక్షణమే అతనిలో ఒక జీవశక్తి ఆవిర్భవించింది.
1: ద మూమెంట్ బికాస్ ఆఫ్ ద టచ్ ఆఫ్ ద కౌంచ్ టువర్డ్స్ హిస్ చీక్స్ ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ ది పవర్.
0: ఏనటువంటి ఒక ధ్రువుడు లేచాడు.
1: ధ్రువ గాట్ అప్ ఇమ్మీడియట్లీ.
0: అత్యంత సమీపానికి వెళుతున్నాడు నారాయణుకి.
1: హి వాస్ గోయింగ్ వెరీ క్లోజ్ టు నారాయణ.
0: ఏమి కావాలి ఏమి కావాలని అడుగుతున్నాడు నారాయణుడు.
1: నారాయణ వాస్ ఆస్కింగ్ వాట్ యు వాంట్.
0: నారాయణ, ఇంకా నన్ను ఈ మాయలో ముంచుతున్నావా?
1: హి సెడ్ నారాయణ, వై డు యు స్టిల్ డ్రౌన్ మీ ఇన్ డెల్యూషన్.
0: నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎవరిని ప్రార్థిస్తున్నాను అని తెలుసుకుని కదా నీవు వచ్చావు.
1: యు హావ్ కమ్ హియర్ నోయింగ్ ఫుల్లీ వెల్ వేర్ ఐఎమ్, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐ నీడ్.
0: ఇన్ని తెలిసినటువంటి వాడు నాకు ఏం కావాలో నీకు తెలీదా?
1: హావింగ్ నోన్ ఆల్ దిస్ డోంట్ యు నో వాట్ ఐ వాంట్?
0: అది కూడా నీకే తెలుసు.
1: దట్ ఆల్సో యు నో.
0: అప్పుడు నారాయణుడు, ఏదో ఈ పిల్లవాడు చదువుకున్న చదువుల కంటే ఇంకా రెండు బుక్కులు ఎక్కువగానే చదివింటాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ లెర్న్డ్ మోర్ దాన్ ది డివోటీ.
0: చెప్పాడు.
1: హి సెడ్,
0: బాలక
1: బాయ్,
0: నీవు సంకల్పించినది ఒకటి.
1: యు థాట్ ఆఫ్ వన్.
0: నీవు ఆచరించినది ఒకటి.
1: వాట్ యు ప్రాక్టీస్ ఇస్ అనదర్.
0: ఏమి పలుకుదువో ఆ పలుకును కూడాను నేను వినాలి.
1: బట్ వాట్ యు సే ఐ వాంట్ టు హియర్.
0: నీవు దృఢ సంకల్పం సంకల్పించుకొని వచ్చావు అరణ్యానికి.
1: యు హావ్ కమ్ టు ద ఫారెస్ట్ విత్ స్ట్రాంగ్
0: డిటర్మినేషన్. ఈ సంకల్పాన్ని తగినట్టుగా నీవు ఆచరణలో పెట్టావు తపస్సు.
1: అకార్డింగ్లీ యు ప్రాక్టీస్ టు పెనెన్.
0: కానీ నీ వాక్కు ఏ విధంగా వస్తుందో చూడాలి.
1: బట్ ఐ వాంట్ టు లిసన్ టు యు హౌ యు స్పీక్.
0: అనగా భగవంతుడు ఏం చూస్తున్నాడనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి. మనస్సేకం.
1: స్టూడెంట్స్ షుడ్ వాచ్.
0: కర్మేకం వచస్సేకం మహాత్మనం. ఎప్పుడు నీ మనస్సు వాక్కు కాయము మూడింటి యొక్క ఏకత్వం కలిగిందో అది అప్పుడు భగవత్ అభీష్టం నీకు నెరవేరుతుంది.
1: యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్ వెన్ దేర్ ఇస్ హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: నీవు సంకల్పించుకున్నావు మనసులో.
1: యు థాట్ ఇన్ యువర్ మైండ్.
0: సంకల్పానికి తగినట్టుగా నీవు ప్రవర్తించావు.
1: యు ఆల్సో
0: ఆచరించావు.
1: యు యాక్టెడ్ అకార్డింగ్.
0: కానీ ఆచరణకు తగినట్టుగా నీవేం కోరుతావు కోరమన్నాడు.
1: బట్ యాజ్ పర్ యువర్ ప్రాక్టీస్
0: కూడా దీనికి సమ్మిళితంగా ఉండాలి.
1: ఇట్ ఆల్సో షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: అప్పుడు నారాయణ ధ్రువుడు చెప్పాడు, స్వామి నేను ఏదో తెలియక కోరుకున్నాను.
1: ధ్రువ సెడ్ స్వామి ఐ డిజైర్
0: నాట్
1: నో ఎనీథింగ్. నేను
0: చేసినటువంటి యొక్క అగౌరవమును నేను దక్కించుకునే నిమిత్తమై తిరిగి నేను నా తండ్రి తొడపైన కూర్చోవాలని ఒక సంకల్పించుకున్నాను.
1: హి సెడ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఇన్సల్ట్ హ్యూమిలియేషన్.
0: ఆ ప్రార్థన నాకు లభించాలని ప్రార్థించాను.
1: ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డిజైర్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్. దేర్ఫోర్ ఐ డిడ్ పెనెన్స్.
0: నాకు ఏది అక్కరలేదు.
1: Now I don't want anything.
0: Yedo kevalamu
1: merely
0: yedo neeti bindu kosam nenu vetukutu vachanu kani amrita kalasame naaku andinchavu.
1: I am in search of a water bubble but now I find
0: a gajamukai nenu vetukutu vachanu.
1: I'm searching for a glass bead.
0: Manikyame naaku andinchavu
1: but you have given me the diamond.
0: Inka deenini vadali nenu enduku korali ivanni.
1: Leaving this why should I desire anything?
0: Naaku evi levu annadu.
1: I don't need to desire.
0: అప్పుడు నారాయణుడు చక్కగా నవ్వి,
1: నారాయణ స్మైల్,
0: నాయన
1: సన్,
0: నీ సంకల్పము పని రెండు ఒకటైంది, మాట మరొకటైపోయింది, అది మెజారిటీ, నీవు దాన్నే నువ్వు అనుభవించమన్నాడు.
1: యువర్ థాట్ అండ్ యాక్షన్ ఆర్ వన్ బట్ వాట్ యు ఆస్క్ ఇస్ డిఫరెంట్ సో మెజారిటీ లైస్ ఆన్ ద అదర్ సైడ్.
0: ఓటు అక్కడ ఎక్కువగా ఉంటుండాలి. ఓటు
1: ఓట్ ఈస్ టువర్డ్స్ ద మెజారిటీ.
0: కనుక నీవు తిరిగి నీవు వెళ్లి నీవు రాజ్యంను పాలించి నీ తండ్రి తొడపైన కూర్చొని నీ తల్లికి ఆనందం ఇచ్చిరమ్మన్నాడు.
1: సో బెటర్ యూ గో బ్యాక్, రూల్ ద కింగ్డమ్, సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ బి హ్యాపీ.
0: చూచారా, దైవం యొక్క నిర్ణయాలు, దైవం యొక్క సంకల్పాలు, దైవం యొక్క అభీష్టములు ఇంత రహస్యంగా ఉంటుంటాయి.
1: గాడ్స్ విల్ అండ్ థాట్స్ అండ్ ద డిసిషన్స్
0: ప్రత్యక్షమయ్యాడు.
1: మిస్టీరియస్ హి అపియర్డ్.
0: అన్ని విధములు కూడా అతన్ని అనుగ్రహించాడు.
2: హి కన్ఫర్డ్ గ్రేస్.
0: కానీ
2: బట్
0: దేవుడు కూడా తపస్సు ఆచరించాడు.
2: ధ్రువ
0: ఘోరమైనటువంటి యొక్క దీనిని తపస్సుగా మార్చుకున్నాడు.
2: హీ మేడ్ ఇట్ స్ట్రాంగ్ పెనెంట్.
0: కానీ మనస్సు చేతులు అనగా క్రియ వాక్కు ఏకం కాలేదు.
2: బట్ దేర్ నో యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇంత చిన్న దాంట్లో కూడాను కట్టగడపడి తాను ఓడిపోయాడు ధ్రువుడు.
2: ధ్రువ లాస్ట్ ఇన్ దిస్ స్మాల్ ఫ్యాక్టర్.
0: కట్టగడపటికి సర్వము నీకే అర్పితమని చెప్పని నారాయణకు వదిలిపెట్టాడు.
2: హి లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు నారాయణ అల్టిమేట్లీ.
0: అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన నా మాటను నీవు శిరసా వహించు.
2: దెన్ నారాయణ సెడ్ యు ఫాలో మై వర్డ్.
0: తల్లి మాటను నీవు శిరసా వహించావు.
2: యు ఒబేడ్ యువర్ మదర్.
0: ఇప్పుడు భగవంతుడే నీకు తల్లి తండ్రి సర్వము.
2: గాడ్ ఈజ్ యువర్ మదర్ ఫాదర్ ఎవ్రీథింగ్.
0: ఈ ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా ఏమి సరైనటువంటిది ఆనందం లేదు.
2: There is no happiness in this world.
0: Balaka,
2: boy,
0: janma dukkham,
2: birth is
0: jara dukkham,
2: old age,
0: jaya dukkham, janma dukkham, jara dukkham, jaya dukkham,
2: birth and death,
0: antyakale maha dukkham,
2: at the end is miserable.
0: Tasma jagrata jagrata jagrata anna.
2: Therefore be careful always.
0: Aiti nee yokka vakyamunu neevu nerveechukune nimittamai ninnu tirigi pamputunnanu.
2: Only
0: maru maatadaka neevu vellavalsinde annadu.
2: Don't say anything now. Go back. What he said.
0: Bhagavat Ajna. Sirasavahistanu.
2: He obeyed God's command.
0: Yenineya sare ninnu. Anubhavistanu. Acharistanu annadu.
2: Anything I will experience and obey your command.
0: Ee vaagdanam ichina tarvata.
2: Having given the promise.
0: Appudu Narayanu tana daggariki cherchukunnadu.
2: Narayana hugged him.
0: Nayana. Ilanti chinna vayasunande. Inka 5.5 samvatsaram. 5వ సంవత్సరం వచ్చాడు. 5 నెలలు ఇక్కడ తపస్సు ఆచరించాడు.
2: At this tender age of 5, he has undergone penance for 5 months later.
0: ఇంత పవిత్రమైనటువంటి యొక్క బాలునకు, ఇంత విచిత్రమైనటువంటి బాలునకు ఈ దైవత్వం అనేటువంటిది ఈ విధంగా లభించటము ఈనాటి వరకు కూడా లోకంలో ఎవరికీ లభించలేదు.
2: Such a peculiar boy, sacred boy, had earned God's grace. Nobody could understand yesterday till now.
0: ఇలాంటి బాలబాలికలు లోకంలో చాలా అవసరం.
2: Such boys are very much needed today in the world.
0: సత్యవాక్ పరిపాలకులు, ధర్మ విశ్వాసకులు, తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించేటువంటి వారు, దైవమును చింతించేటువంటి వారు ఈనాడు లోకంకు చాలా అవసరం.
2: For this world, those who speak truth, those who follow the command of the parents, full faith in God are very much needed today.
0: కేవలం నవ సమాజము, సమ సమాజము, మమ సమాజము అని అనుకుంటున్నారే కానీ ఆ సమాజంలో ఏమాత్రము ప్రయోజనం లేదు.
2: We only think of new society and new social order. There's no use out of it.
0: ఈ విధమైనటువంటి సమాజమును మార్చుకుంటే పోతుందా? సంకల్పమును మార్చుకోవాలి.
2: You can't simply change society. Thoughts must change.
0: పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించాలి.
2: You should have sacred thoughts.
0: దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి భావాలు మనలో ఆవిర్భవించాలి.
2: You should have novel divine thoughts in you.
0: కనుక ధ్రువ, నీవు ఈనాడు ఈ లోకములకు చాలా చాటవలసినటువంటిది ఎంతనో ఉంటుండాలి.
2: ధ్రువ, యూ హ్యావ్ టు టీచ్ టు ది వరల్డ్ ఎ లాట్.
0: నారాయణ యొక్క నామహిమను నీవు లోకానికి చాటాలి.
2: యూ హ్యావ్ టు టీచ్ టు ది ఎంటైర్ వరల్డ్ ద గ్లోరీ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: ఇదిగో నేను నీలో ప్రవేశిస్తున్నాను.
2: ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు యూ
0: అని తన నుంచి ఒక జ్యోతి వెళ్లి ఆ ధ్రువునిలో చేరిపోయింది.
2: ఏ లైట్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ధ్రువ.
0: ఇంతకాలము బలహీనంగా ఉండినటువంటి ఆ ధ్రువుని యందు అనంతమైనటువంటి శక్తి ఆవిర్భవించింది.
2: ధ్రువ సో వీక్ సో లాంగ్, నౌ హి హస్ బికమ్ వెరీ స్ట్రాంగ్.
0: ఎగిరి దుంకాడు ధ్రువుడు.
2: ధ్రువ గాట్ అప్ అండ్ జంప్డ్ అట్ వన్.
0: దుంపి నమస్కారం చేసినాడు. నారాయణుడు అంతర్ధానమయ్యాడు.
2: As he paid his respects, Narayana disappeared.
0: అంతే కాకుండా అశరీరవాణిగా మరి చెప్తూ వచ్చాడు.
2: Not only that, the ethereal voice.
0: ధ్రువ, నీవు చక్రవర్తిగా అనేక సంవత్సరములు నీవు పరిపాలన సలపాలి.
2: ధ్రువ, లెట్ యు రూల్ యాజ్ ఎ కింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: నీ తండ్రి ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు.
2: యువర్ ఫాదర్ ఇస్ రిపెంటింగ్.
0: నీ నిమిత్తమై క్షణ క్షణము కూడా నువ్వు కాచుకుని ఉంటున్నాడు.
2: హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యు ఎవరీ మినిట్.
0: అన్నపానాదులు వదలి నీ రాకకై నిరీక్షిస్తున్నాడు.
2: హీ సాక్రిఫైస్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ వెయిటింగ్ ఫర్ యు.
0: వెళ్ళు, వెళ్ళు.
2: గో బ్యాక్, గో బ్యాక్.
0: తరువాత ఈ రాజ్య పరిపాలన జరిగిన తర్వాత నీకు ఉన్నతమైనటువంటి స్థానం నేను ఏర్పరిచినాను.
2: అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ రెజీమ్ ఐ హావ్ గివెన్ యు ఎగ్జాల్టెడ్ ప్లేస్.
0: సప్తఋషులకు మధ్య సూర్యచంద్రాదులకు మధ్య వీరందరూ నిన్ను ప్రదీక్షం చేసేదిగా నీకు ధ్రువ నక్షత్రంగా నీకు స్థానం నందించానన్నాడు.
2: In the midst of seven sages, in the midst of sun and moon, I have given you a place there and all God.
0: నక్షత్రములైనా మారవచ్చును కాని నీవు మారడానికి వీలు కాదు. నీవు అమృత స్వరూపుడు.
2: The stars might change.
0: అమర స్వరూపుడు.
2: But you are immortal.
0: ఆనంద స్వరూపుడిగా జీవిస్తావు అన్నాడు.
2: You will be there permanently.
0: చూసారా భగవంతుని యొక్క అనుగ్రహము. ఆ ఆజ్ఞను శిరసావహించడం చేత ఎంతటి అనుగ్రహమైనా కూడాను ఉప్పొంగిపోతుంది.
2: బికాస్ హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద గాడ్ హీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: కానీ అలాంటి ధ్రువుల్లో ఈనాడు వెయ్యింటి ఒక భాగమైనా కూడాను అట్టి సద్భావం కలిగినటువంటి వ్యక్తులు కనిపించటం లేదు.
2: బట్ టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీ వన్ విత్ 1000
0: భాగవతమునకు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పురుషులు ఇందులో ఆవిర్భవించటం చేతనే ఈ భాగవతం ఇంతటి ఘనత ఎక్కిపోయింది.
2: బికాస్ ఆఫ్ సచ్ స్టోరీస్ ఆర్ దేర్ ఇన్ భాగవత ఇట్ ఇస్ సో సీక్రెట్.
0: కానీ భాగవతమును అనేక మంది అనేక రకములైనటువంటి మాటల చేత దాన్ని తిరస్కరించుతున్నారు.
2: పీపుల్ నెగ్లెక్ట్ ఇట్ ఇన్ వేరియస్ వేస్.
0: కేవలం అలక్ష్యం గావిస్తున్నారు.
2: దే నెగ్లెక్ట్ ఇట్.
0: అసహ్యంగా భావిస్తున్నారు.
2: దే మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఇది చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భాగవతంలో సర్వము భగవంతుని యొక్క ప్రేమతత్వమే.
2: భాగవత ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడీ టు అండర్స్టాండ్ లవ్.
0: ఈనాడు లోకంలో పండితులు చెప్పేటువంటి ప్రబోధనలు కూడాను చాలా అసహ్యకరంగా ఉంటుంటాయి.
2: The teachings of pandits today in this world are ridiculous.
0: గోపికలతో ఆడటము, గోపాలతో తిరగటము, ఇదంతా ఏ వయస్సు?
2: Playing with cowherd boys and girls at what age?
0: 5వ సంవత్సరం పిల్లవాడు.
2: Is aged 5. At the age of 5, didn't you play with your sisters? They caress you.
0: అవుతుందా?
2: Can it be bad?
0: ఇది పాపం అవుతుందా?
2: Can it be sin?
0: ఇది అసహ్యం అవుతుందా?
2: ఇది
0: జారత్వం అవుతుందా? ఇది చోరత్వం అవుతుందా? కానే కాదు.
2: Can it be adultery or theft in any way?
0: నిజముగా కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విశ్వాసమే ఉండినటువంటి వారికి ఈ తుచ్చమైన భావాలు రావడానికి అవకాశమే ఉండదు.
2: If you have strong feeling that Krishna is God, you will never entertain such funny thoughts.
0: కేవలం సామాన్యమైన మానవునిగా తరించినప్పుడే ఈ విధమైనటువంటి దుర్భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
2: When you take him that ordinary human being, you will entertain bad thoughts.
0: ఈ దుర్భావాలకు మన హృదయమే మూల కారణం కానీ దైవం కాదు.
2: For these bad thoughts, your heart is responsible, but not God.
0: అది ఏ సుకుడు కూడాను పరీక్షిత్ మహారాజునికి చెప్పాడు.
2: The same thing is taught by Sukudu to Parikshit.
0: Sukha Maharshi. Krishnudu guna karanamto vyamoha karanamto gopikalato aadukuntu paadukuntu undinadata.
2: Sukha Maharshi, Krishna is playing and dancing because of attachment with gopikas.
0: Gunatitamainatunti variki kada moksha prapti.
2: The one will have liberation if you are attributeless.
0: ఈ గోపికలతో ఆడుకోవటం గుణంతో చేరినటువంటిదే కదా.
2: Playing with his gopikas is it not one of quality?
0: అని ప్రశ్నించినప్పుడు సుకుడు చక్కగా సూటిగా మాట చెప్పాడు.
2: Sukha replied directly.
0: సుకుడు మహాబ్రహ్మచారి.
2: Sukha is a brahmachari, celibate.
0: అలాంటి వాడు కృష్ణుడి యొక్క రచనలంతా కూడాను ఆనందంగా ఉంటున్నాయని వర్ణించడము ఎంత ఆశ్చర్యం.
2: What a surprise it is, being a brahmachari, he was describing all rasalila.
0: అప్పుడు చెప్పాడు, నీవు కృష్ణుడు భగవంతుడని భావిస్తున్నావా, సామాన్యమైన వ్యక్తిగా భావిస్తున్నావా?
2: Do you consider Krishna as God or as an ordinary human?
0: భగవంతుడిగా నీవు భావించినప్పుడు ఈ తుచ్చ భావం నీ నుంచి రావడానికి అవకాశం లేదు.
2: If you take him as God, you cannot entertain
0: such bad thoughts. నీలో ఉండినటువంటి తుచ్చ భావం లేవి.
2: They're only your own mean ideas.
0: Reflection, reaction, resound.
2: The mean ideas in you will come as reaction, reflection, resound.
0: భగవంతుని లోపల చేరినప్పుడు ఎలాంటి మాలిన్యమైన కూడాను పరిశుద్ధమైపోతుంది.
2: ఎనీ డర్ట్ వెన్ వన్స్ ఇట్ ఇస్ ద గాడ్ ఇట్ విల్ ప్యూరిఫై.
0: గోపికలకు ఉండవచ్చును గుణ కారణము, వ్యామోహ కారణం.
2: దేర్ మే బి ది లవ్ అండ్ అటాచ్మెంట్.
0: కానీ కృష్ణునికి లేవు.
2: బట్ కృష్ణ హాస్ నా.
0: గుణాతీతుడు భగవంతుడు.
2: గాడ్ ఇస్ బియాండ్
0: నిత్యానందం. నిత్యానందం,
2: ఎటర్నల్ బ్లెస్,
0: పరమ సుఖదం,
2: కేవలం
0: జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, జగత సదృశ్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వది సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. త్రిగుణరహితమైనటువంటి భగవంతునికు ఈ గుణములు కల్పించడం ఏమిటి?
2: When God has no three attributes, how do you attribute these attributes?
0: భగవంతుడు పెద్ద అగాధమైన సముద్రం వంటి వాడు.
2: God is a mighty ocean beyond all depths.
0: ఈ భక్తుని యొక్క ప్రేమలు, భక్తుని యొక్క భావములు, భక్తుని యొక్క గుణములు అల్పమైన చీలి కాలువలు వంటివి.
2: After all the feelings and the devotion of a devotee is just equal to a stream.
0: ఈ కాలువలు సముద్రంలో చేరినప్పుడు కాలువలు కూడా పవిత్రమైపోతాయి, కానీ సముద్రం అపవిత్రం కాదు.
2: When these streams join the ocean, they become sacred, and the ocean will be unsacred. A small example.
0: 10 కప్స్ వాటర్ లోపల,
2: in 10 కప్స్ ఆఫ్ వాటర్
0: ఒక కప్ మిల్క్,
2: వన్ కప్ ఆఫ్ మిల్క్,
0: అది చేస్తే మిల్క్ కు చాలా విలువ ఉంటుండాలి.
2: మిల్క్ హెస్ వాల్యూ,
0: కానీ వాటర్ కు విలువ లేదు.
2: వాటర్ హెస్ నో వాల్యూ.
0: కనుక ఈ విలువైనటువంటి ఒక మిల్క్ విలువలేనటువంటి వాటర్ లో చేరినప్పుడు వాటర్ కూడాను మిల్క్ కూడాను వాటర్ విలువ చెడిపోతుంది.
2: When the valuable milk is mixed with valueless water, it will lose its value.
0: ఇంకా 10 కప్పులు పాల లోపల ఒక్క కప్పు నీరు చేరిందంటే ఈ కప్పుకు విలువలేనటువంటి నీటికి కూడాను పాల విలువ దానికి వచ్చేసేస్తుంది.
2: In 10 cups of milk, if you mix 1 cup of water, the water also will have value then.
0: కనుక రెండు పదార్థముల యొక్క ఏకత్వం లోపల ఏది పవిత్రమైనదో, ఏది ఎక్కువ విలువైనటువంటిదో, ఏది ఘనమైనటువంటిదో, దాని స్వరూపాన్ని రెండో పదార్థం పొందిపోతుంది.
2: Therefore, when two materials are mixed, that which is more valuable, that the other one also will have it.
0: కనుక భగవంతుడు గుణాతీతమైనటువంటి వాడు.
2: So God is beyond all attributes.
0: ఈ గోపికలు ఏ విధమైన కారణమైనా కావచ్చు, కానీ గోపికలు కూడాను అలాంటి చెడు భావం లేదు.
2: Gopikas didn't have any bad.
0: వారి చిత్తములు కూడాను చాలా పవిత్రమైనటువంటివి.
2: Their hearts are pure and sacred.
0: నిర్మలమైనటువంటివి.
2: They are pure and clean.
0: కానీ ఈ రాసే గ్రంథములు, చెప్పే పాండిత్యములు, ఇవన్నీ కూడాను ఈ యొక్క భాగవతాన్ని చాలా మాలిన్యపరుస్తూ వస్తున్నాయి.
2: But the texts and all the teachings by scholars, they have polluted it.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను శుద్ధ విద్యముడు.
2: God is pure.
0: నిర్మల నిశ్చల చిత్తుడు.
2: He is one of pure heart.
0: నిస్వార్థపరుడు.
2: Selfless.
0: ఇలాంటి దైవత్వాన్ని ఆ రకంగా భావించుకోవటం ఈ గ్రంథములు చేసినటువంటి మోసము.
2: టు కన్సిడర్ గాడ్ ఇన్ అదర్ వే, నెగటివ్ వే, ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ది టెక్స్ట్.
0: కనుకనే సో ఈ లేత హృదయుడైనటువంటి యొక్క ధ్రువుని యొక్క చిత్తము,
2: ద హార్ట్ ఆఫ్ ది టెండర్ హార్టెడ్ ధ్రువ,
0: ఇన్ని విధములుగా కూడాను జగత్తునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
2: హస్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: తిరిగి ధ్రువుడు అరణ్యం నుంచి బయలుదేరాడు.
2: ధ్రువ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్.
0: ధ్రువుడు వస్తున్నాడనేటువంటి విషయము ఉత్తానపాదునికి తెలిసింది.
2: ఉత్తానపాద హ్యాస్
0: అనగా తండ్రికి,
2: ద ఫాదర్ హ్యాస్ కమ్ టు నో ఆఫ్ ది న్యూస్.
0: తెలిసేటప్పటికీ చాలా ఆనందభరితుడైపోయి పల్లకీని తీసుకుని ఒకవైపున సుమితిని, ఒకవైపున సురుచిని కూర్చోబెట్టుకుని ఉత్తముడు అనగా తన కుమారుడు అతన్ని కూడా ఆ పల్లకీలో కూర్చోబెట్టుకుని అతన్ని వీడుకొల్పులు చేయటానికి అనగా వెల్కమ్ చేయడానికి వెళ్తున్నారు.
2: The father was very happy.
0: He
2: sent the palanquin, he sent Uttamudu the other son to receive him, welcome him. And he was seated with Sunita and Surichi.
0: Aa tejovantamainatundi dhruvudu aa adavi daramlo nadustu vastunte edo oka pedda nakshatram nadichi vachinattuga kanipistundali.
2: As Dhruva started walking in the midst of the forest, it appears as though the star is walking.
0: Aa pillavani tejasunu veernanta mirumittlu galuputundali.
2: The effulgence of the boy is much more than
0: 5 samvatsaram pillavadu.
2: Is aged 5.
0: Bucchi nadakala topa, chirunavulu topala, chinnu droktu vastunnadu gramaniki.
2: He started approaching the village dancing.
0: Okka turi tandri ratham nunchi dumikadu.
2: Father got up, jumped out of the chariot.
0: Nayana Dhruva ani velli karchukunnadu.
2: So saying, son Dhruva, he hugged him.
0: Ettukoni vachadu.
2: He lifted him.
0: Naa paapamunu chaminchu.
2: Pardon me.
0: Naa doshamunu chaminchu.
2: పాడన్ మై మిస్టేక్.
0: నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
2: యు ఆర్ వెరీ నారాయణ.
0: కానీ నేను ఈ వ్యామోహంలో పడి,
2: బికాస్ ఆఫ్ మై టాక్,
0: నిన్ను అనేక విధములుగా అవమానం పరిచాను.
2: ఐ హావ్ పుట్ యు టు
0: షేమ్. నీ తల్లిని బాధించాను.
2: ఐ హర్ట్ యు మదర్.
0: అని చాలా బాధపడుతూ,
2: హి ఫెల్ సో సాడ్.
0: అతని క్షమాపణ కోరుతూ వచ్చాడు తండ్రి.
2: హి సాట్ హిస్ పార్డన్.
0: కుమారుడు చెప్తున్నాడు, నేనెవరు?
2: సన్ సెడ్, హూ యామ్ ఐ?
0: నీవెవరు?
2: హూ ఆర్ యు?
0: నీవు తండ్రి కాదు, నేను కుమారుడు కాదు.
2: యు ఆర్ నాట్ ద ఫాదర్, ఐ యామ్ నాట్.
0: నీవు భగవత్స్వరూపుడే, నేను భగవత్స్వరూపుడే.
2: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నీవు నారాయణుడే, నేను నారాయణుడే.
2: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, సో యామ్ ఐ.
0: ఏకత్వమైనటువంటి బాట చేత తండ్రి హృదయాన్ని కరిగిస్తూ వచ్చింది.
2: యు ఆర్ నారాయణ, ఐ యామ్ ఆల్సో నారాయణ.
0: తండ్రి కూడాను జ్ఞానబోధ చేశాడు.
2: హీ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ మెల్టెడ్. దిస్ టీచింగ్ ఇస్ గివెన్ టు ఫాదర్.
0: ఇంకా నాకు చాలు.
2: హి సెడ్, ఎనఫ్.
0: నీ వచ్చి రథం పైన కూర్చో.
2: యు సిట్ ఇన్ ద చారియట్.
0: అని నీ అభిష్టం నెరవేర్చాలని చెప్పని తండ్రి రథం పైన కూర్చొని ఒక తోడ పైన ధ్రువుణ్ణి, ఒక తన పైన ఉత్తానపాదు ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకుని ఆనందంగా గ్రామం చేరాడు.
2: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్, హీ మేడ్ ధ్రువ సిట్ ఆన్ వన్ ల్యాప్, ఉత్తముడు ఆన్ అదర్ ల్యాప్, దేర్ ఆన్ ద చారియట్.
0: ఈ దృశ్యాన్ని చూచింది సునీతి.
2: ది సునీతి సా ఆల్ ది సీన్.
0: ఇంతకు పూర్వం చాలా బాధపడుతూ వచ్చేది.
2: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బిఫోర్.
0: భర్తకు దూరమైంది.
2: షీ ఇస్ అవే ఫ్రమ్ హర్.
0: కుమారుడు ఇంటిలో లేడు.
2: సన్ వాస్ నాట్ ఎట్ హోమ్.
0: చాలా బాధపడుతూ వచ్చింది.
2: ఏమని? వాట్?
0: బట్ ఇస్

0: Can any mother, can any woman live apart from the husband and the son?
1: Ye papa phalambu naku itapamu kaluga jesi.
0: This misery is because the consequence of some sin committed.
1: Pati sutulaku duramaina padati bratuku adela.
0: What for is the life of a woman away from the
1: nirutsahamto nispruhato nirashato krungipinatuvanti yokka suniti aayinaadu uppangipothuntundadi.
0: Suniti was full of depression, disappointment and frustration. She was ecstatic on the day.
1: Naaru tirigi chudagaligaanu.
0: I could see my son
1: ani cheppi
0: so say
1: aame kudanu ettaadi etti muddaadi intiki teeskellaru.
0: She also lifted the baby. Boy and caress.
1: ఎప్పుడు ఈ ధ్రువునికి పట్టాభిషేకం కట్టారు?
0: When was Dhruva coronated?
1: ఎక్కువ కాలం కూడా లేదు.
0: Not much time.
1: భగవంతునే సాధించినటువంటి ఈ ధ్రువుడు లోక పరిపాలన లోపల విజయాన్ని సాధించలేడా అని ఉత్తానపాదుడు గుర్తించాడు.
0: The one who could please God, can't he rule the kingdom? That was recognized by father.
1: 6వ సంవత్సరం నుండే అతనికి పట్టాభిషేకం చేశాడు, రాజ్య పట్టాభిషేకం.
0: He was coronated when he was 6 years.
1: తమ్ముడు ఉత్తముడు
0: బ్రదర్ ఉత్తముడు
1: గొడుగు పట్టాడు.
0: హి వాస్ హోల్డింగ్ దిస్ అంబ్రెలా.
1: కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను అటువైపు ఇటువైపు కూర్చున్నారు.
0: మదర్ అండ్ ఫాదర్ సాట్ ఆన్ ఐదర్ సైడ్.
1: నాయన ఇంక నీ బాధ్యత నీ వహించు.
0: సన్ యు టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: ఇంకా మేము అడకు వెళ్లిపోతాము.
0: విల్ గో టు ద ఫారెస్ట్
1: అని ఈ లేత హృదయుడైనటువంటి ధ్రువుడే భగవత్ సాక్షాత్కారాన్ని గావించుకున్నప్పుడు మేము మాత్రం ఎందుకు ఈ కాలంను వ్యర్థం చేసుకోవాలి?
0: వెన్ యూ కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్.
1: మానవ జీవితం కేవలం తిని బ్రతికి నిమిత్తం కాదు.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్
1: భోగభాగ్యం నిమిత్తం కాదు.
0: ఇస్ నాట్ ఫర్ వెల్త్ అండ్ కంఫర్ట్.
1: కేవలం విలాసాల నిమిత్తం కాదు.
0: ఇస్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: దైవ నిమిత్తమై ఈ జీవితం వచ్చింది.
0: ద లైఫ్ ఇస్ గిఫ్టెడ్ ఫర్ గాడ్.
1: కనుకనే ఆనాడు గుర్తించాడు ఉత్తానపాదుడు.
0: ఉత్తానపాదర్ రికగ్నైజ్డ్ ద డే.
1: మనుజ అంటే ఏమిటి అని ఆనాడు గుర్తించాడు.
0: హీ హాస్ నోన్ ద మీనింగ్ ఆఫ్ మనుజ.
1: మనువు నుంచి పుట్టినటువంటి వారు మనుజులు. మను చక్రవర్తి తన తండ్రి.
0: ద ఎంపరర్ మను ఈజ్ హిస్ ఫాదర్.
1: అతని సంతతి మనుజులు అయిపోయారు.
0: హీ బిలాంగ్స్ టు దట్ క్లాన్.
1: మను జా. జా అంటే పుట్టటము.
0: జా ద బోర్న్.
1: మనువు నుంచి పుట్టినటువంటి వారు కాబట్టి అందరికి మనుషులు అని పేరు వచ్చింది.
0: ద వన్ హూ ఇస్ బాన్ టు దట్ మను ఎంపరర్ మనుజ.
1: కనుకనే మనుషులందరూ కూడా ఏ విధంగా ఉండాలి? మను యొక్క భావాన్ని మనం పొందాలి.
0: సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ హ్యావ్ థాట్స్ ఆఫ్ మను.
1: అతను చాలా గొప్పవాడు.
0: ఇస్ వెరీ గ్రేట్ సో.
1: మను ధర్మమును ఆచరించినటువంటి వాడు.
0: మను ఇస్ ఆఫ్
1: న్యాయాన్ని బోధించినటువంటి వాడు.
0: టాట్ జ్ఞాన.
1: ఈనాడు ప్రతి కోర్టు నందు కూడాను మను యొక్క శాస్త్రమే ఆచరణిస్తున్నారు.
0: ఎవ్రీ కోర్ట్ ఫాలోస్ దాట్ ఆఫ్ మను శాస్త్రం.
1: న్యాయ శాస్త్రం మను చక్రవర్తి.
0: ద లా ఇస్ ఆఫ్ మను.
1: ధర్మం మను చక్రవర్తిది.
0: ధర్మ ఇస్ ఆఫ్ మను.
1: కనుకనే ఆ ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం నిర్వహించాడు.
0: ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు ఫాలో దిస్ జస్టిస్ అండ్ ధర్మ ఆఫ్ మను.
1: తల్లిదండ్రులు ఆనాడే తన రాజ్యమును వదిలి
0: ఫాదర్ అండ్ మదర్ లెఫ్ట్ దట్ కింగ్డమ్.
1: శబరాశ్రమ అనగా స్కందాశ్రమానికి వెళ్లారు.
0: దే వెంట్ టు స్కందాశ్రమ.
1: అక్కడికి వెళ్లి
0: హావింగ్ గాన్ దేర్
1: భగవంతుని చింతతో కాలము గడుపుతూ వచ్చారు.
0: దే స్పెంట్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: కొంతకాలము ధ్రువుడంతా కూడా రాజ్యమును పాలించి
0: ధ్రువ రూల్ ద కింగ్డమ్ ఫర్ సమ్
1: ప్రజల మన్ననలను అందుకొని
0: హి వన్ ద ప్రైజ్ ఆఫ్
1: ప్రజల ఆనందాన్ని రుచి చూచి
0: హి టేస్టెడ్ ద లవ్ ఆఫ్ పీపుల్.
1: కట్టకడపటికి తాను కూడాను భగవంతుడు చెప్పాడు తిరిగి నా దగ్గరికి వస్తావు అని. ఆ నిమిత్తమై క్షణ క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటున్నాడు.
0: God said then that he will come back. In fact, he was waiting for that moment.
1: తిరిగి ఒకానొక సమయం లోపల
0: at one time
1: ఒక అనగా రథం వచ్చి దిగింది.
0: A chariot came down.
1: భగవంతుడు పంపినటువంటి ఒక రథం అన్నారు.
0: It is sent by God.
1: ఎక్కడికి పోవాలి?
0: Where should he go?
1: ఎక్కడికి పోనక్కర్లేదు.
0: హీ నీడ్ నాట్ గో ఎనీవేర్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి రావాలి?
0: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ షుడ్ యూ గో?
1: కనుక ఈ సమయాన్ని భగవంతుడు పంపించాడని రథము చెప్పినప్పటికీ
0: దో ఇట్ ఈస్ సెడ్ దట్ సెండ్ బై గాడ్
1: ఆ రథము తెచ్చినటువంటి వాడిని కూడా నువ్వు జ్ఞానబోధ చేశాడు.
0: హీ స్టార్టెడ్ టీచింగ్ ఈవెన్ టు దట్ చారిటీ.
1: నేను రథములో కూర్చోవటం ఎక్కడికో దైవం దగ్గరికి పోవటం అని భావిస్తున్నారు, మీరు పిచ్చివారన్నాడు.
0: You are all mad caps thinking that I would sit in the chariot that you will take me to God.
1: ఎక్కడ చూసినా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is everywhere.
1: సర్వత పాణిపాదం తస్సర్వతో చేశిరోముఖం సర్వత శృతిమలోకి సర్వమా వృత్తిస్తతి. ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, నేను ఇప్పుడే వెళుతున్నాను అనుకోవాలి.
0: Where should he go?
1: ఎక్కడికి పోనక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ గో ఎనీవేర్.
1: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి రావాలి?
0: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, వేర్ షుడ్ యూ గో?
1: కనుక ఈ

0: సర్వతోచి శిరోముఖం సర్వత శ్రుతిమల్లోకి సర్వమా వృత్తి స్థతి. ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, నేను ఇప్పుడే వెళుతున్నానన్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టు నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాడు. ఆ జ్యోతి నారాయణ నుంచి వెళ్ళినటువంటి జ్యోతి తిరిగి నారాయణలోకి పోయి చేరిపోయింది.
1: He sat there where he was, he declaring that God is everywhere. At that spot also he repeated Om Namo Bhagavate Vasudevaya.
0: Kanuka Bhagavatam yokka
1: light came out of him.
0: Charitranu chakkaga manu lotunu digi vicharisthe
1: when you
0: inta madhuramainatuntivi inta gnanamayamainatuntivi inta aanandamayamainatuntivi inta dharmamayamainatuntivi ekkada kuda nu kanipinchavu.
1: The story is described in Bhagavata or sweet, fully sweet and one of wisdom that
0: నిన్న దుర్వాసునికి చెప్పినట్టుగా భక్తి శక్తి దగ్గర దైవశక్తి చాలా అల్పంగా ఉంటుంటాయి.
1: In front of the power of the devotee, the power of the Lord is just a fraction.
0: భక్తులకు నేను పరాధీనుడైనాను కానీ భక్తులు నా ఆధీనుడు కాదు.
1: I submit myself to a devotee and not a devotee to me.
0: నేను భక్తులకు దాసుడను.
1: He said, I am a servant to my devotee.
0: భక్తుల యొక్క పూజ గృహమునందు సింహద్వారం దగ్గర నేను కాచుకొని ఉంటున్నాను.
1: I am waiting at the doorstep of a devotee.
0: ఎందుకోసం కాచుకున్నాను?
1: Why do I wait?
0: ఆ దేవాలయం లోపల నా భక్తుడు ఏమి కోరుతాడో ఆ కోరినటువంటి దాన్ని నెరవేర్చే నిమిత్తం కోసం నేను దాసుని వలె ఉంటున్నాను.
1: I am waiting at the main gate of the temple in order to listen to the prayer of the devotee.
0: పూజా మందిరం దగ్గర ద్వారపాలకుడిని వలె ఉంటున్నాను.
1: And there is a watchman.
0: నేను అధికారి కాదు.
1: I am not one of position.
0: సర్వాధికారి భక్తుడే.
1: His only devotee is one of position.
0: నిచ్చినటువంటిది మరొకటి లేదు అని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు భగవంతుడు.
1: God has proved here there is nothing greater than devotion.
0: కనుక భక్తి అనేటువంటిది
1: so devotion
0: ఏదో ఒక అల్పంగా భావించుకొని సామాన్యమైనటువంటి ఈనాడు లోకంలో జరిపేటువంటి యొక్క సాధనలుగా మనం భావించరాదు.
1: You should not take it in any little sense, but you should not take it as an
0: ordinary way. అనురక్తి భక్తి.
1: Love for God is devotion.
0: ఈ భక్తి లోపల అన్ని కూడా మనకు చేరి ఉంటుంటాయి.
1: In devotion you find all.
0: రక్తి విరక్తి అనురక్తి భుక్తి యుక్తి ముక్తి అన్ని కూడా అందులో చేరి ఉంటున్నాయి. భక్తి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది?
1: What is the etymology, the origin of this word devotion, bhakti?
0: అనేక మంది ఒక పండితులు కూడాను భక్ అనేటువంటి పదం నుంచి వచ్చింది భక్తి అంటారు. కానీ అది కాదు. మానవునికి మొట్టమొదట కావలసినటువంటిది భుక్తి.
1: What man needs is bhukti, food.
0: ఆహారం కావాలి.
1: Food is needed.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. కర్మను ఆచరించి ఆచరింపచేసేదానికి ఆహారం ఒకటి ఉండాలి.
1: Body is gifted to perform action for which food is needed.
0: కనుక భుక్తి
1: bhukti food.
0: భుక్తిలో టీ ఇది ప్రధానమైనది.
1: In bhukti food tea is there.
0: తర్వాత రక్తి కోరిక కావాలి.
1: రక్తి ఇస్ ది డిజైర్.
0: ఈ రక్తిలో కూడా టీ ప్రధానమైనటువంటిది.
1: In this word rakti tea is important.
0: తర్వాత రక్తి అయిన తర్వాత యుక్తి.
1: ద నెక్స్ట్ వన్ యుక్తి.
0: ఈ ప్రపంచంలో ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి యుక్తిని కూడా మనం పొందాలి.
1: యూ షుడ్ నో ద ప్రొసీజర్ యాజ్ టు హౌ టు లీడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: తర్వాత అనురక్తి.
1: దెన్ అనురక్తి.
0: అందరినీ ప్రేమించాలి. అందులో కూడా తి ప్రధానమైనటువంటిది.
1: యూ షుడ్ లవ్ ఆల్. తి ఇస్ ఇంపార్టెంట్ దేర్.
0: తర్వాత విరక్తి.
1: నెక్స్ట్ విరక్తి.
0: విరక్తిలో కూడా రక్తి.
1: ఇన్ దట్ విరక్తి ఇస్ ఆల్సో దేర్ ఇస్ రక్తి.
0: తి
1: T is common.
0: తర్వాత ముక్తి.
1: నెక్స్ట్ ముక్తి లిబరేషన్.
0: ముక్తి కూడా ముక్తినే ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ముక్తి లిబరేషన్
0: కాబట్టి భగవంతుతో చేరినటువంటి టీ కనుకనే భక్తి అని ఒకటిగా చేర్చేశారు.
1: సిన్స్ టీ ఈస్ దేర్ విత్ భగవాన్ గాడ్ భా
0: భగవంతుల్లో ఉన్నటువంటి భా ఈ అన్నింటిలో ఉన్నటువంటి టీ రెండు చేరితే భక్తి అయిపోయింది.
1: ఇన్ దిస్ వర్డ్ భగవాన్ భా అండ్ టీ హియర్ టుగెదర్
0: భగవంతుడు ఏమిటి? నీకు అనురక్తి రక్తి విరక్తి భుక్తి యుక్తి శక్తి అన్నింటినీ అందించేటువంటి వాడు భగవంతుడు.
1: ఓన్లీ గాడ్ గివ్స్ యూ దిస్ ఫుడ్ ది అటాచ్మెంట్ అండ్ ఆల్సో లిబరేషన్ టీ కామన్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
0: భక్తి అనగా కేవలం పూజలు చేయటము హారతిని ఇవ్వటము ఇంత మాత్రమే కాదు.
1: భక్తి డజంట్ మీన్ ఆఫరింగ్ వర్షిప్ అండ్ గివింగ్ హారతి.
0: భగవంతునికి అర్పితం కావాలి.
1: వన్ హ్యాస్ టు సరెండర్ హింసెల్ఫ్.
0: ఆ ప్రేమతత్వాన్ని చక్కగా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చెల్లింపు చేసుకోకుండా.
1: యువర్ లవ్ షుడ్ నెవర్ వేవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: ధ్రువుడు ఎంతటి పరీక్షలకంతా కూడా నెగ్గాడు.
1: ధ్రువ విత్స్టుడ్ ఆల్ టెస్ట్ ఆఫ్ టైం.
0: 5 సంవత్సరాల పిల్లవాడు మా ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ లో చేరుతాడు.
1: ధ్రువ ఈజ్ ఏజ్డ్ 5 ఇయర్స్ ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్.
0: ఫస్ట్ స్టాండర్డ్ లో ఉండేటువంటి ఈ యొక్క ధ్రువులకు ఇంతటి ఏకాగ్రత ఇంతటి దీక్ష ఇంతటి పటుత్వము ఇంతటి ఒక విధమైనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
1: At this age of 5, he has got full concentration, determination, strength. How could he have it?
0: నేను సాధించాలి.
1: That determination, I must accomplish.

0: ఈ లోక సంబంధమైనటువంటి నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ వరల్డ్లీ థింగ్స్.
0: దైవాన్ని సాధించాలి.
1: ఐ షుడ్ అకంప్లిష్ గాడ్.
0: ఈ డిటర్మినేషన్ చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడా.
1: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ దట్ డిటర్మినేషన్.
0: ఈ డిటర్మినేషన్ కి ఎన్ని విధమైనటువంటి ఆటంకములు వచ్చినా కూడా మనం ఏమాత్రము చెల్లించకూడదు.
1: యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: అప్పుడే ఈ భక్తికి సరి అయినటువంటి ఒక శక్తి లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ పవర్ ఫర్ దిస్ డివోషన్.
0: ఈ అన్నింటికి నిర్మలమైనటువంటి ప్రేమనే.
1: ఫర్ ఆల్ దిస్ ప్యూర్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రేమనే లేకపోతే
1: విదౌట్ లవ్
0: మానవుడే కాదు.
1: ఈజ్ నో హ్యూమన్ ఎట్ ఆల్.
0: ప్రేమ లేకపోతే బిడ్డనెట్ట ప్రేమిస్తున్నాడు, తల్లినెట్ట ప్రేమిస్తున్నాడు, భార్యనెట్ట ప్రేమిస్తున్నాడు, భక్తుల నెట్ట అనేక రకాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ అనేటువంటిదే దీనికి మూలాధారం.
1: If you have no love, how do you love your father, mother, daughter, everyone? The love is the basis.
0: అదే రామకృష్ణుడు చెప్పినటువంటిది.
1: That's what Ramakrishna said.
0: అయ్యా భగవంతుని మేము ఎట్ట చూచేది అని ప్రశ్నించారు.
1: They asked him, how do we see God?
0: ఒరే పిచ్చివాడా,
1: madman,
0: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు,
1: you cry for
0: ధనం కోసం ఏడుస్తున్నావు, బిడ్డల కోసం ఏడుస్తున్నావు, రాజ్యం కోసం ఏడుస్తున్నావు, బిజినెస్ కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పరీక్షలో పాస్ కావాలని ఏడుస్తున్నావు, భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
1: Oh madman, you are crying for your family, the father and your wife and the property, for the job and business. Do you ever cry for God?
0: నీవు భగవంతుని కోసం ఏడిస్తే భగవంతుడు నీకు ప్రత్యక్షం అవుతాడు.
1: ఇఫ్ యు రియల్లీ క్రై ఫర్ గాడ్, గాడ్ విల్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: నీవు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకంతా ఏడుస్తున్నావు.
1: బట్ యు క్రై ఫర్ సెన్సిబుల్ ప్లేస్.
0: ఏంటి ఈ ఏడుపు?
1: దిస్ ఇస్ క్రై.
0: ఎందుకోసం ఏడ్చినావు?
1: వై డు యు క్రై?
0: ఏడుపు కోసం ఏడ్చినావా?
1: డు యు క్రై ఫర్ క్రైయింగ్ సేక్?
0: ఈ ఏడుపు వ్యర్థం అన్నాడు.
1: ఇట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: పుట్టినప్పుడు ఏడ్చినావు.
1: You cried at time of birth.
0: ఇప్పుడు ఏడ్చినావు.
1: At time of death.
0: మధ్యమంది ఎన్నో విధాలకు విషయాలకు ఏడ్చినావు.
1: You have cried in between for several
0: reasons. ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినావా?
1: Did you ever cry for dharma re-establishment?
0: ఎందుకోసం ఏడ్చినావు?
1: Why have you cried?
0: ఏడుపు కోసం ఏడ్చినావా?
1: Have you cried?
0: వ్యర్థం ఈ ఏడుపు.
1: It's all a waste.
0: దైవం కోసం ఏడ్చు, అదే నిజమైన.
1: You should pine for the Lord. That's
0: కనుకనే ఈ ఏడుపు విషయంలో కూడా నువ్వు భాగవతం చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
1: భాగవత్ ఆల్సో సెడ్ హౌ టు క్రై ఇన్ క్లియర్ వే.
0: కంటిదారలు కారుస్తుంటారు.
1: పీపుల్ షెడ్ టియర్స్.
0: కంటిదారలు కార్చడం అనేటువంటిది నమ్మవద్దు అన్నాడు.
1: నెవర్ బిలీవ్ దోస్ హూ షెడ్ టియర్స్.
0: ఎందుకోసము?
1: వై?
0: ఇదంతా కేవలము ఒక అనురాగముతో వచ్చేటువంటి యొక్క బిందువులే ఇవన్నీ.
1: దేర్ ఆల్ ది టియర్స్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: నిజముగా కంటిలో నీరు కార్చవలసింది దేనికోసం?
1: వై షుడ్ యూ షెడ్ ఎ టియర్?
0: నారములు. నారములు అనగా నీరు.
1: నారము మీన్స్ వాటర్.
0: నయనములు కన్నులు.
1: నయన ఐ.
0: కన్నుల లోపల నీరు రావాలంటే నారా ప్లస్ నయనములు నారాయణములు. నారాయణ కోసం నీవు నయనములు విడిచాలి.
1: ఇఫ్ యు షెడ్ ఎ టియర్, యు షుడ్ షెడ్ ఎ టియర్ ఫర్ నారాయణ.
0: అనగా నారా నీరు.
1: నారా వాటర్.
0: నయనములు కన్నులు.
1: నయనములు ఐ.
0: కాబట్టి నారా ప్లస్ నయనములు నారాయణం. నారాయణ కోసము నయనము నుంచి దారులు వచ్చాలి.
1: నారా ప్లస్ నయన ఇస్ నారాయణ.
0: అంతేకాదు లోకం కోసం ఏడ్చకూడదు.
1: నాట్ ఫర్ ద వరల్డ్.
0: ఆస్తిపాస్తుల కోసం ఏడ్చకూడదు.
1: నాట్ ఫర్ ద ప్రాపర్టీ.
0: ఇంకే ధనకాదిక విస్తు వాహనాల కోసం ఏడ్చకూడదు.
1: నాట్ ఫర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: నారాయణ కోసం ఏడ్చాలి, భగవంతుని కోసం ఏడ్చాలి.
1: షుడ్ క్రై ఫర్ ద లార్డ్.
0: అది నిజమైనటువంటి ఏడుపు.
1: దాట్స్ ట్రూ యర్నింగ్.
0: అది ఏడుపు కాదు.
1: It's not mere cry.
0: ఆనంద తన్మయత్వంతో మునిగినటువంటి యొక్క ఆనంద బిందువుడు.
1: It's all the forgetfulness. Tears of joy.
0: శోక భాష్మములు మనకు ఏమాత్రము విలువనివ్వదు.
1: We should not attach value to the tears of sorrow.
0: ఆనంద భాష్మములే.
1: Tears of joy.
0: ఆనందమయ కోశములో చేరుస్తాయి.
1: That will take you the sheath of bliss.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దేహం అనేటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, దీన్ని దాటి ఆనందమయ కోసంలో ప్రవేశించాలి.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ పాస్ త్రూ ఆల్ ది షీట్స్ ఆఫ్ ఫుడ్, ద లైఫ్, ద మైండ్ అండ్ విజ్డమ్, అండ్ షుడ్ స్టెప్ ఇన్ టు ద షీత్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందమయం కోసం చేరడానికి మనం ఈనాటి నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రీచ్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
0: దైవానుగ్రహమే మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ గాడ్స్
0: గ్రేస్ మూలాధారము.
1: దట్ ఇస్ ద బేసిస్.
0: ఆ అనుగ్రహాన్ని పొందండి.
1: ఎర్న్ గాడ్స్ గ్రేస్.

0: With this, we have come to the end of the first part of the 6-part series on the Satya Sai Aarti. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. Dear listeners, do tell us what you feel about this program. Your feedback is immensely valuable for us. As always, you can write to listener@radiosai.org. With a heart full of gratitude, we offer this endeavor at the lotus feet of our most beautiful, beloved Bhagwan.
1: You were listening to an episode of our program, Radio Sai Bhajan Classroom. This episode was first aired on 12th May 2016. As part of Thursday Live from Prashanthi Nilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se nirupit karte hain, jo pratyek sadhak ke liye atyant upyogi hai. Ab aap भगवान बाबा द्वारा दिनांक 20 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे.
4: भूमिका. मानव का जीवन में अनेक प्रकार के कार्य करते हुए उनमें प्रायः असफल होने के कारणों को रेखांकित करते हुए भगवान बाबा अपने इस मधुर प्रवचन में सफलता प्राप्त करने के उपायों को सप्रेम सुझाते हैं. कार्य में सफलता की कुंजी मानसिक शक्ति है, परंतु हृदय के अज्ञान से भरे रहने के कारण मानव अपने यथार्थ सामर्थ्य से अपरिचित सा रह गया है. जगत की नश्वरता और बाह्य मानव संबंधों की क्षणभंगुरता से अपरिचित रहना ही अज्ञान है. इसी अज्ञान और मानसिक दुर्बलता को भगवद गीता में अर्जुन को दिए गए उपदेश के माध्यम से दूर करना ही श्री कृष्ण का लक्ष्य है. अर्जुन और धृतराष्ट्र जैसे शब्दों में अंतर्निहित गूढ़ तत्वों को अत्यंत सरल शब्दों में विश्लेषित करते हुए स्वामी सबको अपने कर्तव्यों का निर्वाह धैर्य एवं निष्काम भावना से करने का उपदेश देते हैं. स्वामी का स्पष्ट कथन है कि धीरता का मार्ग ही व्यक्ति को सफलता के शिखर तक पहुंचाता है. ईश्वर की शरण में जाकर ही व्यक्ति इस धीरता को प्राप्त कर सकता है.
5: क्षुद्रम हृदय दौर्बल्यम
6: अर्जुना,
5: ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు, ధైర్యముగా ఈ యుద్ధభూమినందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు. హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మభావం. ఈ దేహాత్మభావమునకు అజ్ఞాన ప్రభావమే కారణం.
4: క్షుద్రం హృదయ దౌర్బల్యం. శ్రీకృష్ణ ఆదేశ దియా, హే అర్జున్, अत्यंत निम्न इस हृदय की दुर्बलता को भगाओ. पूरे धैर्य के साथ इस युद्ध भूमि में खड़े रहो. हृदय की इस दुर्बलता का मूल कारण देहात्म भावना ही है. अज्ञान का प्रभाव ही इस देहात्म भावना का कारण है.
5: ये अज्ञान प्रभाव चेत देहात्म भावना पेंचुकोनी तद्वारा మానసిక దౌర్బల్యుడు అవుతున్నాడు. మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు. కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు స్నాయమాత్మ బలహీనేన లభ్యః అని హృదయ దౌర్భాగ్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
4: స్థూల రూపమే అజ్ఞాన్ కే కారణ మానవ దేహాత్మ భావనకు బఢాకర్ మానసిక రూపమే దుర్బల్ హో రహా హై. మానసిక స్తర పర్ దుర్బల్ వ్యక్తి కోయి ఛోటా సా కార్య భీ నహీ కర్ సక్తా హై. అతః గీతాచార్య నే బీచ్ బీచ్ మే నాయమాత్మా బలహీనేన లభ్యః కహకర్ నిరూపిత్ కియా కి హృదయ స్తర పర్ దుర్బల్ ఔర్ కమజోర్ వ్యక్తి కిసీ భీ ప్రకార్ కా కార్య నహీ కర్ సక్తా హై.
5: మానసిక దౌర్బల్యము కలిగినటువంటి వ్యక్తికి దుఃఖ మోహములు వెంటాడుతుంటాయి. దుఃఖం ముందా లేక మోహం ముందా అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహం ఉండినప్పుడే దుఃఖం మోహము వెంటాడుతుంది. మోహమే లేకుండినా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు. మోహము బింబము, దుఃఖము ప్రతిబింబము. ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
4: దుఃఖ్ ఔర్ మోహ్ మానసిక స్తర్ పర్ దుర్బల్ వ్యక్తి కా పీచా కర్తే రహతే హై. ఇస్ పర్ విచార్ కర్నే పర్ కి పహలే దుఃఖ్ హోతా హై యా మోహ్, తో జ్ఞాత హోతా హై కి మోహ్ కే హోనే పర్ హీ దుఃఖ్ ఉస్కా పీచా కర్తా హై. మోహ్ కే నా హోనే పర్ దుఃఖ్ నహీ హోగా. మోహ్ బింబ హై తో దుఃఖ్ ప్రతిబింబ. ये बिंब प्रतिबिंब ही मानव के प्रधान शत्रु हैं.
5: ये मोह दुख मलो मानव ने कुंग देश चुनने नादी नेन नावारो अनेक कुंतले वो का मोह. सो यंत्र काल में न पटकने नादी नावारो अनेक कुंत भावों उन्हें यंत्र वर्क करनो ये दुख मने कुंतले वाणी ने वेंटार पने उठूंगा जी कनक प्रति मानव ने करनो నేను నాది నావారు అనేటువంటి స్థానం నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
4: ఏ మోహ్ ఔర్ దుఃఖ్ మానవ్ కో బహుత్ నిరాశ కర్ రహే హై. మేరా మై మేరే అప్నే హీ ఏక్ మోహ్ హై. చాహే జితనా భీ సమయ క్యో నా బీతే పరంతు జబ్ తక్ యే మేరా और मेरे अपने की भावना होगी तब तक दुख पीछा करता ही रहेगा. अतः प्रत्येक व्यक्ति को मैं मेरा मेरे अपने के स्थान से हम और हमारे अपने के स्थान की यात्रा करनी चाहिए.
5: ఈ స్వార్థం అనేటువంటిది బంధన. క్రమక్రమేణా ఈ స్వార్థం నుండి పరాత్మనకు మనం ప్రయాణం కావాలి. విద్యార్థులు చక్కగా గుర్తించేటువంటి విషయము ఒక ఎస్ఎస్ఎల్సీ అని అనుకోండి లేక టెన్త్ క్లాస్ అనుకోండి, ఎగ్జామినేషన్ అయిన తర్వాత వారి రిజల్ట్స్ అంతా పేపర్లో వస్తుంటాయి. న్యూస్ పేపర్ లోపల ఒక రెండు పేజీలంతా కూడాను ఈ రిజల్ట్ నంబరే ఉంటుంటాయి. కొన్ని లక్షల మంది ఈ నంబర్స్ అంతా ఉంటుంటాయి అక్కడ.
4: మే మేరా మేరే అప్నే యే నితాంత స్వార్థ పరక్ హై. యహ స్వార్థ ఏక్ బంధన్ హై. ధీరే ధీరే కర్ హమే ఇస్ స్వార్థ సే పరార్థ కీ యాత్రా కర్నీ చాహియే. छात्र इसे अच्छी तरह समझ सकते हैं. एसएसएलसी अथवा टेंथ क्लास की परीक्षाओं के बाद उनके परीक्षा परिणाम समाचार पत्र में आते हैं. न्यूज़पेपर में पूरे दो पन्ने ये नंबर ही रहते हैं. लाखों लोगों के नंबर होते हैं.
5: आईटी विद्यार्थी चूचे भी ये अन्य नंबर से चूड़ा दो తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు. ఇన్ని నంబర్స్ వచ్చినాయే, నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విచార భావం ఈ విద్యార్థిలో రాదు. పూర్తి స్వార్థపరుడు కావటం చేత ఒక్క నంబర్ కోసమే తాను ఆ పేజీలంతా వెతుకుతూ ఉంటాడు. ఇదే స్వార్థం. ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యములను దుంచుకొని పరాత్మను కూడా అనుభవించుటకు ప్రయత్నించాలి.
4: ఏక్ ఛాత్ర సభీ నంబర్ నహీ దేఖ్తా హై, అప్నే హీ నంబర్ పర్ దృష్టి జమాతా హై. इतने नंबर आए हैं, मेरे कितने ही मित्र उत्तीर्ण हुए होंगे, ऐसी विशाल भावना इस छात्र में नहीं आती है। निरा स्वार्थी होने के कारण केवल एक ही नंबर के लिए सारे पन्ने ढूंढता रहता है, यही स्वार्थ है। अतः स्वार्थ को वश में रखते हुए परार्थ के लिए प्रयत्न करना चाहिए।
5: स्मरक उदाहरण, 10 मंदिर मित्र चेरी ఒక ఫోటో తీసుకున్నారు, ఈ ఫోటోలో 10 మంది వచ్చారని నా ముఖం ఎక్కుంది, నా ముఖం ఎక్కుంది, ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు. సింకుడను కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి, ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖము కూడా చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మనది, మనము, మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడా చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం.
4: ఏక ఔర్ ఉదాహరణ, 10 మిత్ర మిల్కర్ ఫోటో ఖించవాయ్, ఉన్మే సే హర్ ఏక్ యే నహీ దేఖ్తా కి సభీ ఫోటో మే ఆయే హై యా నహీ, मेरा चेहरा कहां है, मेरा चेहरा कहां है, पहले यही देखता है। यह भी एक प्रकार की स्वार्थ परक दृष्टि है। यह भी देखना चाहिए कि दूसरों के चेहरे अच्छी तरह से आए हैं या नहीं। हम, हमारा, हमारे अपने की भावना में मानसिकता सबके कुशल क्षेम को देखती है।
5: पूर्वम अर्जुनुडु खांडव वनमु दहिंचाडु, ఇంకా ఇంకా ఎన్నెన్నో యుద్ధములు గావించాడు. ఆ పరిస్థితి యందు తనకు ఈ విధమైనటువంటి యొక్క మమకారం కాని శోకము కాని రాలేదు. అయితే ఈ మహాభారత యుద్ధం నందు మధ్యస్థానంలో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను, మిత్రులను, పుత్రులను, తిరతండ్రులను, తాతలను, గురువులను, నావారు అనుకునేటువంటి వారిని ఇక్కడ నావారు అనే
4: మానసికత సబకే కుశల్ క్షేమ కో దేఖ్తీ హై.
5: పూర్వము అర్జునుడు ఖాండవ వనము దహించాడు, ఇంకా ఇంకా

0: తిరుతండ్రులను, తాతలను, గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు. ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వం, ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడా కొంత మోహమునకు కట్టుబడి అజ్ఞానముకు ఉరి అవుతూ వచ్చాడు.
1: పహలే అర్జున్ నే ఖాండవ వన్ కో దాహ దియా ఔర్ భీ కై యుద్ధ కియే పరంతు ఐసీ పరిస్థితియో మే ఉన్హే కిసీ ప్రకార కా మమత్వ యా శోక్ నహీ హువా. మహాభారత్ మే యుద్ధ క్షేత్ర కే బీచో బీచ్ ఖడే అర్జున్ నే బంధువో, మిత్రో, పుత్రో, చాచాఓ, నానాఓ, గురువో ఔర్ జిన్హే వహ అప్నా సమజ్ రహే థే సబ్కో దేఖా. యహాన్ మేరే అప్నే కీ మమత్వ ఔర్ మోహ భావనా కే ఆనే కే కారణ వహ మోహ కే ప్రభావ సే అజ్ఞానీ హో గయే.
0: రాయబారములకు పంపే సమయమునందు అర్జునుడు, కృష్ణుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుపుతూ వచ్చాడు అర్జునుడు. రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధము కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
1: శ్రీకృష్ణకు దూత్ కే రూప్ మే భేజ్తే సమయ అర్జున్ విచారనే లగే కి శ్రీకృష్ణ దేరీ కర్తే జా రహే హై, తురంత యుద్ధ హోనా చాహియే. ఫిర్ వహ శ్రీకృష్ణ కో ఉక్సానే లగే. శ్రీకృష్ణ కే దూత్ బన్కర్ జాతే సమయ అర్జున్ నే బడే ధైర్య కే సాథ్ కహా, హే కృష్ణ, బాతోం సే కుచ్ హోనే వాలా నహీ హై, యుద్ధ కే లియే తయ్యార్ హోనా హీ అచ్చా హై.
0: కౌరవులు రాయబారం కుదిరేటువంటి వారు కాదు. ఎట్లనగా, కాలకూటమున అమృతము తుజింపదీలా భయదావాగ్నిలో మల్లె పూల

0: ని మాటలిక గోపాల కురచ బుద్ధులా కౌరవులర భర తొరగి మన పొత్తు కొద్దురా.
1: కౌరవ్ బాతో సే మాన్నే వాలే నహీ హై. కైసే భయంకర హాలాహల్ సే క్యా అమృత ఉత్పన్న హో సక్తా హై? మానో యహ తో భయంకర దావానల్ మే చమేలీ కే ఫూల్ డాలనా హీ హై. ఏక్ దుష్ట కే సమ్ముఖ్ హితకారీ వచన క్యో కహే? హే గోపాల్, సంకుచిత బుద్ధి వాలే యే కౌరవ్ భేద భావనాయే భులాకర్ క్యా సంధి కే లియే హమారే పాస్ ఆయేంగే?
0: చాలిక ఉత్తర దక్షిణ ద్రోములు కలియున యుద్ధము సిద్ధ మనక కాలహరణమిక ఏల. పాండవులు ఉత్తర దిశ అందున్నారు, కౌరవులు దక్షిణ దిశ అందున్నారు. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడవరు, ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది. కనుక వీరు కలవాలంటే ఇంక పైన్నే కలవాలి, కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు. కనుక ఈ విధంగా ఆలస్యం చేయించినటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: ఏ ఉత్తర్ ఆర్ దక్షిణ ధ్రువ కేసే మిల్ పాయేంగే? యుద్ధ కే లియే తయార్ న హోతే హువే సమయ క్యో వ్యర్థ మే గమాయే? అర్జున్ నే అత్యంత దృఢ స్వర మే కహా, పాండవ ఉత్తర దిశా మే హై, కౌరవ దక్షిణ దిశా మే హై. ఇన్కే మిల్నే మే ఉధర్ పశ్చిమ యా ఇధర్ పూరబ్ దిశాయే ఆడే ఆ రహీ హై. హమ్ మిల్ సక్తే హై తో స్వర్గ మే హీ, ధర్తీ పర్ మిల్నా అసంభవ హై. ఇస్ ప్రకార్ జరా విలంబ కర్ రహే శ్రీకృష్ణ కో అర్జున్ నే అనేక ప్రకార్ సే శీఘ్రతా కే లియే ఉక్సాయా.
0: కారణమేమి? తన బంధువులను, తన మిత్రులను, తన యొక్క గురువులను, తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు. దృష్టి కొంతవరకును వికసించక పూర్వము ఇది విశాలమైన భావంగా ఉండినది అర్జునుడు. యుద్ధ భూమిలో మధ్య భాగంలో నిలిచిన సమయం లోపల అందరినీ దృష్టిని ప్రసరించాడు. ఆనాడు యుద్ధములకు పురుకల్పినటువంటి యొక్క అర్జునుడే ఈ మధ్యస్థానం నందు నిలిచి, కృష్ణ, ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల జంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడపక కదలు మిట్టికి.
1: కారణ క్యా థా? తబ్ అర్జున్ నే అప్నే బంధువో మిత్రో గురువో నానాకు

0: नहीं देखा था। दृष्टि के विकसित होने से पूर्व अर्जुन विशाल भावना के साथ थे। युद्ध भूमि के बीचों बीच उन्होंने सबकी ओर नजर दौड़ाकर देखा। उस दिन युद्ध के लिए उकसाने वाले अर्जुन ने ही कहा, हे कृष्ण, इतने सारे बंधु, मित्र, गुरु, पुत्रों को मारकर मैं कैसे सह सकता हूं? मेरी आंखें चकरा रही हैं। समय बर्बाद न करते हुए घर चलेंगे।
1: ఈ మాటలు విన్న తక్షణమే అర్జును చూచి కృష్ణుడు మండిపడ్డాడు. క్షుద్రం, హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని. ఈ విధమైనటువంటి పిరికి పంద యుద్ధములకు సిద్ధం ఎందుకు కావాలి? కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు. ఇలాంటి శోకములతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు. కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
0: ఏ బాతే సుంతే హీ అర్జున్ కో దేఖకర్ శ్రీకృష్ణ ఆగ్ బబూలా హో ఉఠే. క్షుద్రం హృదయ దౌర్బల్యం కహకర్ శ్రీకృష్ణ నే అర్జున్ కి నిందా భీ కీ. శ్రీకృష్ణ నే కహా, ఏసే డర్పోక్ హో तो युद्ध के लिए तैयार क्यों हुए हो? धीर के रूप में नाम अर्जित कर अब दीन होकर व्यथित हो रहे हो? शोक से व्यथित ऐसा व्यक्ति चिकित्सकों का शिष्य हो सकता है, योगियों का शिष्य नहीं। तुम जैसे को अपना शिष्य कहते हुए मुझे शर्म हो रही है।
1: युद्धों अपड़क मुट्टी पड़ने की मूड नीन रायबार ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను. బంధువులకు, స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల ఈ ఛాత్రధర్మం నిర్మూలం చేసుకుంటున్నావు. నీవు దౌర్బన్యుడు, దౌర్భాగ్యుడవు. అంతేకాదు నీవు పిరికి పందవు అన్నాడు.
0: యుద్ధ అచానక్ ఘటిత్ నహీ హువా హై. इससे संबंधित दूत कार्य 3 महीनों से हो रहा है। यदि तब ही ऐसी भीरुता दर्शाते तो मैं इसमें कतई भाग नहीं लेता। बंधुओं, मित्रों को अनेक प्रकार से पत्र लिखकर उनकी अनुमति प्राप्त करने के बाद, सब लोगों के एकत्रित होने के बाद तुम अपने छात्र धर्म को विनष्ट कर रहे हो। तुम दुर्बल हो, तुम निर्भाग्य हो, तुम भीरु हो।
1: నీబోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు, కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుందన్నాడు. నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు. అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి? ఈ అర్జున అనగా పవిత్రము అని, నిర్మలము అని దీనికి అర్థం. ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము, ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది? దీనికంటే ఆ మూల కారణము అజ్ఞానము.
0: ఇత్నా హీ నహీ, శ్రీకృష్ణ నే కహా, ఆనే వాలీ పీఢియా తుమ్హారే పోతే, పుత్ర సభీ తుమ్హారే పరాక్రమ పర హసేంగే. నామ్ తో అర్జున్ కా ధారణ కియే హో. శబ్ద అర్జున్ కా అర్థ క్యా హై? అర్జున్ కా అర్థ పవిత్ర ఔర్ నిర్మల హై. ऐसे निर्मल निश्चल अर्जुन को ऐसी मलिनता और दुर्भाग्य कैसे संक्रमित हुए? इसका मूल कारण अज्ञान ही है।
1: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సను పూనుకుంటున్నాడు. భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము, ఏ ధర్మయోగము, ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగం కూడా బోధించవచ్చు. అసలు కృష్ణుడు మాట్లాడడానికి ప్రారంభించడమే 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం అంతా కూడాను అర్జున్ యొక్క గొడవ ఏడ్చుకోవటంలోనే సరిపోయింది. కృష్ణుడు ఏ మాత్రమూ అందులో కొంచిత్తు కించిత్తు మాట అయినా కూడాను తాను ఉపయోగపెట్టలేదు.
0: ఇస్ రోగ్ సే అచ్చి తరహ అవగత హోనే కే కారణ నారాయణ ఇస్కే నిదాన్ కే లియే తయారీ కర్ రహే హై. భగవద్గీత కో ఆరంభ కర్తే హీ वे किसी कर्मयोग, धर्मयोग या निष्काम कर्म या भक्ति योग का उपदेश दे सकते थे। यथार्थ में श्री कृष्ण ने उपदेश आरंभ किया ही 2वें अध्याय में। पहला अध्याय पूरा अर्जुन के रोने धोने में ही बीत गया। इसमें श्री कृष्ण ने एक भी शब्द नहीं कहा।
1: रेंडव अध्याय प्रारंभించింది 11వ శ్లోకం అంతవరకు ఓపిక పట్టుకున్నాడు కృష్ణుడు. అయ్యా నీ సరుకు ఇంక అయిపోయిందా అని ప్రశ్నించాడు. ఉన్న సరుకు అంతా తలలో నింపుకునేదంతా కూడాను పిల్లలు ఎగ్జామినేషన్ హాల్లో పోయి పేపర్లో చూసినట్టుగా ఎంటీ హెడ్ అయిపోయింది అర్జునుకి. అక్కడ ప్రారంభించాడు కృష్ణుడు, నీ ఎందుకు కార్పణ్య దోషం ప్రవేశించింది, దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను పూనుకున్నాడు.
0: ఉన్నోనే దూసరే అధ్యాయకే 11వ శ్లోక్ మే आरंभ किया, तब तक श्री कृष्ण ने संयम बरता। श्री कृष्ण ने पूछा, क्यों जी तुम्हारा माल समाप्त हो गया? जिस प्रकार छात्र सर में भरे हुए माल को परीक्षा हॉल में खाली कर देते हैं, उसी प्रकार अर्जुन का भी एम्प्टी हेड हो गया। श्री कृष्ण ने कहा, तुम में कार्पण्य दोष प्रवेश कर गया है, इसके लिए आवश्यक चिकित्सा करता हूं।
1: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు ఈ శోకమునకు కారణమని గుర్తించాడు. అప్పుడే సాంఖ్య యోగమును ప్రారంభించాడు. సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం, అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
0: శ్రీకృష్ణనే జబ్ పహచానా कि इस अज्ञान का मूल कारण मोह और शोक ही हैं, तब उन्होंने सांख्य योग को आरंभ किया। सांख्य योग आत्मा और अनात्मा से संबंधित तत्वों से युक्त है। अज्ञान में पड़े व्यक्ति को ये आत्मा अनात्मा कैसे समझ में आएंगे?
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ, రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి, తదుపరి తగినటువంటి ఉపచారము చేయాలి. మొదలు ప్రమాదము ముంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు. కనుక మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు నువ్వు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
0: ఇస్కే లియే ఏక్ సుందర్ ఉదాహరణ, రోగ్ సే పీడిత్ और खतरे में पड़े व्यक्ति को डॉक्टर द्वारा सबसे पहले उस खतरे से बचाने के मेडिसिन्स देने चाहिए, इसके बाद आवश्यक उपचार करना चाहिए। जब संकट हमें डुबो रहा हो तभी उपचार करने से खतरा तो टलेगा नहीं, अतः पहले खतरे से बचाकर बाद में उपचार करना चाहिए।
1: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి. వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయడానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు. అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు, కనుక మొదలు శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి. ఆ బలహీనతలో ఉండినటువంటి వాడికి దైవ్య శాసనం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజెక్షన్స్ ఇచ్చాడు కృష్ణుడు.
0: డూబనే వాళ్ళకు పహలే నికాల్ కర్ तत्पश्चात उपचार करने चाहिए। डूबने वाले को वहीं उपचार आरंभ करें तो वह डूबकर मर जाएगा। इसी प्रकार अर्जुन अब शोक और मोह में डूबे जा रहे हैं, अतः पहले शोक और मोह के लिए आवश्यक ट्रीटमेंट करना चाहिए। वैसी दुर्बलता में पड़े अर्जुन को श्री कृष्ण ने धैर्य और साहस के स्ट्रांग इंजेक्शंस दिए।
1: ఈ ఐక్య సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు అర్జున. భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము, కనుక నీవు ధైర్యంతో నిలిచాలి, ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి. బీ ఫియర్లెస్, నీ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యములను కూడా నేను సాధిస్తాను.
0: धैर्य और साहस का उपदेश देने के लिए श्री कृष्ण ने आत्मा और अनात्मा का उपदेश आरंभ किया। हे अर्जुन, भय और भ्रांति के कारण हम कोई छोटा सा कार्य भी नहीं कर सकते हैं, अतः तुम्हें सधैर्य रहना चाहिए, किसी भी प्रकार के भय को अवसर नहीं देना चाहिए। बी फियरलेस, यदि तुम ऐसे रहोगे तो तुमसे कार्य जैसे भी क्यों न हो మే కరాంగా.
1: కృష్ణుడు ఆసనందుకుడు నవ్వుతూనే ఉంటున్నాడు, అర్జునుడు ఏడుస్తూనే ఉన్నాడు. నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అని. ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని. ఈ జ్ఞానాజ్ఞానం అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి. ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో కృష్ణుడు ఆత్మ, ఇంకా అర్జునుడు అనాత్మ.
0: ఉస్ సమయ భీ శ్రీకృష్ణ ముస్కురాతే రహే ఔర్ అర్జున్ రోతే హీ రహే. ఇసిలియే కహా గయా కి ముస్కురానే వాలా నారాయణ హై తో రోనే వాలా నర హై, రోనే వాలా జ్ఞానీ హై తో ముస్కురానే వాలా జ్ఞానీ హై. ఇస్ జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ మే హీ ఆత్మా ఔర్ అనాత్మా కే విభాగ్ దీఖ్ పడతే హై. శ్రీకృష్ణ ఆత్మా హై ఔర్ అర్జున్ అనాత్మా.
1: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు. నేను నీవు కావాలా, నీవు నేను కావాలా? నేను నీవు కావాలనుకుంటే నేను ఒక దౌర్బల్యుడు కావాలి. నాకు ఇట్టి దౌర్బల్యం నాలో ఏమాత్రం కూడా ప్రవేశించదు. నీకు నీవు నేను కావాలని ఆశిస్తున్నావా, నన్ను ఫాలో చేయి. అప్పుడే కరిష్యే వచనం తవా అన్నాడు అర్జునుడు. స్వామి, నీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
0: శ్రీకృష్ణునే కహా, అబ్ తుమ్హారా మేరా సే సంబంధిత్ బాతే సమ్జాఊంగా. మేరా తుమ్ హోనా చాహతే హో యా తుమ్హారా మే హోనా చాహతే హో? యది మేరా తుమ్ హోనా హై తో ముఝే భీ దుర్బల్ హోనా చాహియే, పరంతు ముజ్మే ఐసీ దుర్బల్తా కదాపి ప్రవేశ్ నహీ కర్ సక్తీ హై. యది తుమ్హారా మే హోనా చాహతే హో తో మేరా అనుసరణ కరో. తబ్ అర్జున్ నే కహా, కరిష్యే వచనం తవ. స్వామి, ఆప్కీ ఆజ్ఞా కా పాలన్ కరుంగా.
1: ఈ విధముగా ముందు అతనికి దైవ్య సాహసములను అందించి కార్యములందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు. ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహ యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు. అర్జున, నీవు చూచినటువంటి వారందరూ నీ బంధువులని, నీ మిత్రులని నీవు భావిస్తున్నావు. ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు? ఎవరు దేహి, ఎవరు దేహము? దేహములంతా కూడాను కేవలం నీటి బుడగల వంటివి. నీ బంధువులు, నీ మిత్రులు, చర్ములు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు, చేరినటువంటి వారు కాదు. అనేక జన్మల నుండి వారు, నీవు, నేను కూడాను వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
0: ఇస్ ప్రకార్ శ్రీకృష్ణనే ఉన్నే ధీర్తా ఔర్ సాహస్ ప్రదాన్ కర్తే హువే కార్యమే ఆగే బఢనే కే లియే ప్రోత్సాహిత్ కియా. ఇస్ సాంఖ్య యోగ్ మే సబ్సే పహలే దేహ తత్వ కే బారే మే ఉపదేశ్ దియా. హే అర్జున్, తుమ్ జిన్ సభీ కో దేఖ్ కర్ అప్నే బంధు ఔర్ మిత్ర మాన్ రహే హో, పరంతు కౌన్ బంధు హై, కౌన్ మిత్ర హై, కౌన్ దేహ హై, కౌన్ దేహీ హై? సభీ దేహ పానీ కే బుల్బులో కే సమాన్ హై. తుమ్హారే బంధు, తుమ్హారే మిత్ర మాత్ర ఆజ్ కే నహీ హై, అనేక జన్మో సే వే, తుమ్ ఔర్ మే ఆ రహే హై ఔర్ జా రహే హై. దేహ, ఇంద్రియ, మన్, బుద్ధి యే మానవ కీ ఉపాధియా మాత్ర హై.
1: ఇవి ఉపాధి అనగా మనము ధరించినటువంటివి, వస్త్రములు వంటివి. ఇవి మనము ధరించి ఇవి జడములైనటువంటివి. ఈ జడములైనటువంటి దానికోసం సంబంధ బాంధవ్యులను నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహములకు గురి కావద్దు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. నీ బంధువులకు, నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చు. అయితే ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. ఒకరు ఎదురు పార్టీ, రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ. ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి. కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వసలడానికి పెండింగు కావు అని చెప్పి చెప్పాడు.
0: ఏ ఉపాధియా హమారే ద్వారా పహనే గే వస్త్ర కే సమాన్ హై. ఏ సబ్ జడ హై. ఇన్ జడ తత్వం కే లియే సంబంధ ఔర్ బంధుత్వ కో బఢాకర్ శోక్ ఔర్ మోహ కే వశీభూత్ మత హో. अपने कर्तव्य का पालन करो. अपने बंधु और मित्रों का आदर सत्कार अवश्य कर सकते हो, परंतु इस युद्ध भूमि में कोई नाते रिश्ते नहीं होते हैं। एक सामने की पार्टी है तो दूसरी उसका सामना करने वाली पार्टी है। यहां मात्र दो ही लक्ष्य होने चाहिए। यहां किसी प्रकार के नाते रिश्ते नहीं होते हैं। नाते रिश्ते पूछने के लिए ये कोई विवाह का मंडप नहीं है।
1: कनुक नीव युद्धभूमि उन्नावा लेक भद्रभूमि उन्नावा కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు. దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత ఉత్సవ మామక పాండవశివ కింపుర్వత సంజయ అన్నాడు. సంజయుని చూచి ధర్మక్షేత్రి కురుక్షేత్రి ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు యజ్ఞయాగాది క్రతములు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది. గురునందనులు ఆడుకున్నటువంటి ప్రదేశం కనుక దీనికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది. కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములో ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటి.
0: తుమ్ యుద్ధ భూమి మే హో యా భద్ర భూమి మే హో, యుద్ధ కర్నే ఆయే హో తో యుద్ధ కరో. కురుక్షేత్ర హీ ధర్మ క్షేత్ర హై. इसी के आधार पर संजय से धृतराष्ट्र ने कहा, धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सव मामकाः पांडवाश्चैव किं कुर्वत संजय. धर्म क्षेत्रे कुरुक्षेत्रे ये दो नहीं हैं, कुरुक्षेत्र जो धर्म का क्षेत्र है, यज्ञ यागादि क्रतुओं के करने के कारण वह धर्म क्षेत्र में परिवर्तित हो गया. कुरुनंदनों के क्रीड़ा करने के कारण इसका नाम कुरुक्षेत्र पड़ा. अतः कुरुक्षेत्र जो धर्म का क्षेत्र है, इस धर्म क्षेत्र का अर्थ क्या है? स्वार्थ रहित, पवित्र, दिव्य, नव्य एवं भव्य भावनाओं से युक्त क्षेत्र ही धर्म क्षेत्र है.
1: అనగా దీనికి మన దేహమునే ప్రమాణంగా తీసుకుందాం. పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటుంది. యక్తి కామక్రోధ రోగమోహమైనటువంటి ఈ అరిషద్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిస కాదు. నిరంతరము ఆనందముతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటాయి తంటి బిడ్డ.
0: ఇస్కే లియే హమ్ అప్నీ దేహ కో హీ ప్రమాణ స్వరూప్ లేంగే. జనం కే సమయ యహ నిర్మల్ నిశ్చల్ निस्वार्थ रूप में छोटे से शिशु के रूप में होती है. किसी प्रकार के काम, क्रोध, लोभ, मद, मात्सर्य आदि षड शत्रुओं का दास नहीं होती है. यह शिशु निरंतर सानंद मुस्कुराता ही रहता है.
1: ఒక ఆకలికి మాత్రం ఏడుస్తుంది గాని అన్య భావనలకు ఏమాత్రము తాను యోచన చేయదు. దొంగ వచ్చి చూచినా నవ్వుతుంది, దొర వచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ. కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దు ఎత్తడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
0: కేవల్ భూఖ్ లగ్నే పర్ హీ రోతా హై, కిసీ అన్య ప్రకార్ కే కష్టో కో తర్జీహ్ నహీ దేతా హై. చోర్ కే ఆనే పర్ భీ శిశు ముస్కురాతా హై ఔర్ సాహబ్ కే ఆనే పర్ భీ. मारने के लिए आने वाले को देखकर मुस्कुराता है और चूमने के लिए आने वाले को भी देखकर मुस्कुराता है.
1: అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటాడు కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహం. అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి. ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, పాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది. కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
0: ఛోటా సా శిశు అత్యంత నిర్మల్ హోతా హై, అతః ఉస్కీ దేహ ధర్మక్షేత్ర హై. కిసీ భీ ప్రకార్ కే గుణ సే సంబద్ధ న హోనే కే కారణ यह धर्म क्षेत्र है. इसके शनय शनय बढ़ते रहने के साथ इसमें अनेक गुण भी बढ़ते जाते हैं. ईर्ष्या, जलन, मद, अहंकार, भोग, ताप और मोह जैसे गुणों के इसमें बढ़ जाने पर यह कुरुक्षेत्र में बदल जाता है। अतः धर्म क्षेत्र भी यही है और कुरुक्षेत्र भी यही है।
1: ఈ మంచి చెడ్డలు రెండు కుటుంబములు కురుక్షేత్రంలో ఉంటున్నాయి. పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది. ఈ మంచి చెడ్డల యొక్క గుణముల యుద్ధము జీవితం అంతా జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక ఎండ్ అనేటువంటిది అంత్యం అనేటువంటిది లేదు. కనుకనే అతను ఆ దృష్టి అందించుకుని ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక పాండవాశ్చైవ సమవేత యుచ్చవ కిమకుర్వత్ సంజయ. ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు. ఈ మమత్వంతో కూడినటువంటిదే ఈ రజో తమో గుణములు. మామక పాండవాశ్చైవ, పాండవ అనగా ఏంటి, ప్యూర్ అది సాత్వికమైనటువంటి యొక్క గుణములు. తెల్లదనమునకు నిర్మలత్వానికి పాండవత్వము అని పేరు.
0: అచ్చాయి ఆర్ బురాయి ఈ దోనో హమారే హృదయ క్షేత్రమే హీ హై. పాండవో और कौरवों का युद्ध मात्र 18 दिनों तक हुआ, परंतु इस अच्छाई और बुराई का युद्ध जीवन पर्यंत होता रहता है। इसका कोई एंड या अंत ही नहीं है। अतः इसी को दृष्टि में रखते हुए धृतराष्ट्र ने कहा, धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पांडवाश्चैव किम कुरुवत संजय। कुरुक्षेत्र जो धर्म क्षेत्र है, इसमें पांडव और कौरव अर्थात मेरे अपने क्या कर रहे हैं, यह मेरे अपने ही ममत्व है। यह ममत्व रजस्तमो गुण युक्त है। मामकाह पांडवाश्चैव, पांडव का अर्थ क्या है, प्योर अर्थात सात्विक गुण है। ధవలతా ఆర్ నిర్మలతా అన్య నామ హీ పాండవత్వ హై.
1: ఎవరికైనా తెల్ల జబ్బు వచ్చినట్టు పాండు రోగం ఉంటారు. పాండు అనగా ఏమిటి, తెల్ల జబ్బు అని, తెల్లగా ఉండేటువంటి పాండురాజుకు అదే జబ్బు. అతని పేరు కూడాను పాండు, కనుక అతని పుత్రులు అయినటువంటి వారు కాబట్టి ఇతను పరిశుద్ధమైనటువంటి యొక్క వారు పాండవులు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి, రజోగుణ తమోగుణములకు సాత్వికమునకు యుద్ధం ప్రారంభమైంది.
0: కిసికో चरक का रोग हो जाता है तो कहते हैं कि पांडु रोग हो गया है। पांडु का अर्थ ही चरक रोग है जो सफेद होता है। पांडुराज को भी यही रोग था, उनका नाम भी पांडु ही था। उनके पुत्र जो विशुद्ध थे पांडव कहलाए। इसका तात्पर्य क्या है, रज तम और सात्विक गुणों में युद्ध आरंभ हुआ।
1: ఈ ఇరువురు చేరి కిమకుర్వత్ సంజయ ఏం చేస్తున్నారప్పా అని అడిగాడు. ఏమైనా అర్థముందా, యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడతా కూర్చుంటారా, యుద్ధమే చేస్తారు. ఈ ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి. ఏమిటనగా, అది ధర్మక్షేత్రం, నా కుమారుడు దుష్టులు దుర్మార్గులే, అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు. ఈ పరివర్తన జరగటం నిశ్చేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకి ఏమైనా కుదిరినారో ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
0: ఈ దోనో మిల్కర్ కిమ్ కుర్వత సంజయ, ధృతరాష్ట్ర నే పూచా క్యా కర్ రహే హై, ఐసా పూచనే మే క్యా కోయి మత్లబ్ హై, యుద్ధ కర్నే కే లియే గయే లోగ్ युद्ध ही करेंगे, फुटबॉल तो नहीं खेलेंगे। धृतराष्ट्र के इस प्रश्न पूछने में एक आंतरिक अर्थ है, वह धर्म क्षेत्र है। मेरे पुत्र दुष्ट और बुरे मार्ग पर चलने वाले हैं, परंतु उस धर्म क्षेत्र में प्रवेश करते ही शायद उनमें मानसिक परिवर्तन घटित हुआ होगा। इस परिवर्तन से शायद वे किसी कंप्रोमाइज या किसी सहमति पर पहुंचे होंगे। ऐसा विचार करके धृतराष्ट्र ने यह प्रश्न किया।
1: యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడు యుద్ధమే చేస్తారు, గాని ఇంకే విధమైన పనులు చేయడానికి వీలు లేదు. అయితే అడిగిన వాడు ఎవడు, అతనే ధృతరాష్ట్రుడు. ఇదనే ధృతం రాష్ట్రం, ఇది ధృతరాష్ట్రము అని. ధృతరాష్ట్రుడు అనగా ఎవరంటే తనది కానటువంటి దానిని తనదిగా భావించుకునేవాడు ధృతరాష్ట్రుడు.
0: యుద్ధ కర్నే కే లియే జో గయే హై, उनके युद्ध के अलावा और कुछ करने की संभावना ही नहीं है। प्रश्न किसने किया, वही धृतराष्ट्र थे। అర్థాత్ ధృతం ఇతి రాష్ట్రం ధృతరాష్ట్రం, అర్థాత్ జో అప్నా నహీ హై ఉసే అప్నా మాన్నే వాలా హీ ధృతరాష్ట్ర హై.
1: దేహము తాను కాదు, తాను కానటువంటి దేహము తాను అని భావిస్తున్నాడు. ఇంద్రియములు తాను కాదు, తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు. అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. కనుక ఎవరు ధృతరాష్ట్రులు అనగా అందరూ ధృతరాష్ట్రులే. తనది కాని దేహాన్ని తనదిగా భావించుకుంటున్నారు, తనది కాని ఇంద్రియాన్ని తనదిగా భావించుకుంటున్నారు.
0: వహ్ దేహ నహీ హై పరంతు దేహ నా హోతే హువే భీ స్వయం కో దేహ మాన్ రహా హై. వహ్ ఇంద్రియ నహీ హై జో ఇంద్రియ నహీ హై ఫిర్ భీ స్వయం కో ఇంద్రియ మాన్ కర్ ఘమండ్ కర్ రహా హై. రాజ్య జో అప్నా నహీ హై పరంతు ఉస్ రాజ్య కో అప్నా మాన్నే వాలా హీ ధృతరాష్ట్ర హై. అతః కౌన్ ధృతరాష్ట్ర హై? సభీ లోగ్ ధృతరాష్ట్ర హై జో స్వయం దేహ నహీ హై లేకిన్ స్వయం కో దేహ మాన్ రహే హై. జో స్వయం ఇంద్రియ నహీ హై లేకిన్ స్వయం కో ఇంద్రియ మాన్ రహే హై.
1: దాని నిమిత్తమై అనేక విధమైన సోహము అహములకు గురి అవుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు ధృతరాష్ట్రుడి. ఆ ధృతరాష్ట్రుడైనటువంటి అంతర్ధృతరాష్ట్రునికి ఆధారం చేసుకుని ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధముగా భావించుకుంటూ వచ్చారు. కనుక ఇక్కడ విన్నటువంటి వాడెవడు? అర్జునుడు.
0: ఇస్కే కారణ అనేక ప్రకారసే శోక్ ఆర్ మోహసే త్రస్త హో రహే హై. అతః ప్రత్యేక వ్యక్తి ధృతరాష్ట్ర హీ హై. ఇస్ ప్రకార ఆంతరిక ధృతరాష్ట్ర కో ఆధార్ బనాకర్ హృదయ క్షేత్ర మే అచ్చాయి ఔర్ బురాయి కే మధ్య హోనే వాలే యుద్ధ కో హీ మహాభారత్ మానా గయా హై. యహాం సున్నే వాలా కౌన్ హై? వహ అర్జున్ హై.
1: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు. ధర్మజుడికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు? అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి. పూరి భుజబలము బుద్ధిబలము గదబలం ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా, భీముడికి కూడా ఎందుకు బోధించకుండకూడదు? అయితే అర్జునికి మాత్రమే ఎందుకు బోధించాలి?
0: పాండవమే ఏక్ ఏక్ అత్యంత మహాన్ హై. ధర్మకి సాకార మూర్తి సాక్షాత్ యుధిష్ఠిర్ హై. యుధిష్ఠిర్ కో ఇతని పవిత్ర గీతా కా ఉపదేశ క్యో నహీ దియా గయా? उनके पास अनेक शक्तियां थीं, भुजबल बुद्धिबल और गदा का बल देखा जाए तो भीम है, उन्हें भी उपदेश दिया जा सकता था, तो फिर केवल अर्जुन को ही क्यों उपदेश दिया गया?
1: దీని కర్మ మనం గీతలో మొట్టమొదట కొంచెం గుర్తించాలి. ధర్మజుడు మంచివాడి, ధర్మమూర్తి, అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపం ఉంది. అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. ఇది జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు. ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు. తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి ఉన్నతోనే పోట్లాటానికి సిద్ధమవుతాడు, కానీ బుద్ధిబలము తక్కువ.
0: గీతాకే సందర్భమే హమే ఇసే జరా సమజనా చాహియే. యుధిష్ఠిర్ సజ్జన్ హీ హై, ధర్మ కి సాకార మూర్తి హై, పరంతు ఉన్హే పూర్వ తాప్ నహీ హై, కేవల్ పశ్చాత్తాప్ హై. అర్థాత్ హోనే వాలే కే బారే మే వహ కదాపి చింతిత్ నహీ హోతే హై. కేవల్ బాద్ మే హీ హాయ్ ఐసే హో గయా కర్కే చింతిత్ హోతే హై. ఇస్కే బాద్ భీమ్ హై. భీమ్ కే పాస్ భుజబల్ హై, గదాబల్ హై, బాహుబల్ హై, పరంతు బుద్ధిబల్ నహీ హై. యది ఉన్హే క్రోధ ఆతా హై తో తురంత్ కిసీ బడే సే పేడ్ కో జడ్ సే ఉఖాడ్ కర్ లడనే కే లియే తయ్యార్ హో జాతే హై, పరంతు బుద్ధిబల్ కమ్ హై.
1: అర్జున్ కి ఏ బలం ఉంటుండాలి అంటే పూర్వతాపమే ఉంటుండాలి. అర్జునుడు చెప్పాడు యుద్ధములకు పూర్వమే, కృష్ణ ఇంతమంది బంధువులందరినీ మిత్రులందరినీ చంపి ఈ రక్తపు కూడు భుజించుట కంటే నేను బిచ్చమెత్తడానికైనా వెళ్తాను, నేను యుద్ధము చేయనన్నాడు. ముందుగాని పూర్వతాపమే తాను అనుభవించాడు.
0: అర్జున్ కో దేఖా జాయ్ తో ఉన్హే పూర్వతాప హీ హై. इसीलिए अर्जुन ने युद्ध से पहले ही श्री कृष्ण से कहा, हे कृष्ण, इतने बंधुओं इतने मित्रों को मारकर उनके खून से सने भोजन खाने के बदले मैं भीख मांगकर गुजारा करूंगा, युद्ध नहीं करूंगा। उन्होंने पहले ही पूर्व ताप का अनुभव प्राप्त किया।
1: धर्मराजु అట్ట చేయలేదు, యుద్ధం అంతా అయిన తర్వాత విశ్రాంతిగా ఇంటిలో కూర్చొని ఇవి నా బంధువులందరూ పోయిరే, నా వారందరూ వెళ్లిరే, ఇంక నేను ఇలాంటి రాజ్యం ఏలి ప్రయోజనం ఏమిటి అని అప్పుడు విచారిస్తూ వచ్చాడు పాపం. అందుకని సమరుసేయంగవని కార్యమును గుర్చి మంచి చింతలు చంకగా పొందుపరచి చేయి తప్పునుగా కట్టి చింతలేక వేగిరించలతో నాది విషం యగును అన్నాడు.
0: యుధిష్ఠిరన ఎసా నహి కియా, యుద్ధ కే సమాప్త హో జానే కే బాద్ आराम से घर में बैठकर, हाय मेरे सभी बंधु चले गए, मेरे अपने सारे गुजर गए, अब ऐसे राज्य पर शासन करने में प्रयोजन ही क्या है, इस प्रकार बेचारे चिंतित होते आए। इसीलिए कहा गया, जिस कार्य से है निपटना भले बुरे का विचार कर, करते हैं सदा निश्चिंत हो, होती सुधा विष शीघ्रता से।
1: ఇది దశరథ మహారాజు యొక్క స్వభావం. తానేదో దేవాసులు యుద్ధమునందు తాను వారిని జయించుటకై రథమునెక్కి తన యొక్క మూడో భార్య అయినటువంటి కైకను తీసుకుని వెళ్లాడు. కైకేయి కేకేయి రాజపుత్రి, అనగా కాశ్మీర్ దేశం రాజు యొక్క పుత్రి. ఆమెకు అష్టశస్త్ర విద్యములు చాలా గొప్పగా తెలిసినటువంటిది. అసలు రామునకంతా కూడా అష్టశస్త్ర విద్యలంతా నేర్పించింది కైకేయిని. కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అష్టశస్త్ర విద్యంలో ఆరితేరినటువంటి వారు.
0: మహారాజా దశరథ కా భీ యహీ స్వభావ థా, దేవాసుర సంగ్రామ్ మే భాగ్ లేనే కే లియే రథ పర్ సవార్ హోకర్ साथ में अपनी तीसरी पत्नी कैकेयी को लेकर गए। यह कैकेय की राजपुत्री थी, अर्थात कश्मीर के राजा की पुत्री थी। इन्हें शस्त्रास्त्र विद्याओं की अच्छी जानकारी थी। कैकेयी ने ही श्री राम को शस्त्रास्त्र विद्याओं का प्रशिक्षण दिया था। कृष्णावतार के समय सत्यभामा और रामावतार के समय कैकेयी इन शस्त्रास्त्र विद्याओं में अत्यंत कुशल थी।
1: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శిల ఉంటుంటుంది, అది ఊడిపోయింది పాప. అది ఊడిపోయిందంటే చక్రం క్రింద పడిపోతుంది. ఆ సమయంలో తన భర్తకి ఏమైనా కూడా అపజయం కలుగుతుందో ఏమోని తన వేలుని ఆ యొక్క దిండిలో పెట్టి ఆ యొక్క యుద్ధం లోపల కాపాడింది. ఈ విజయాన్ని సాధించిన తరువాత కూచాడు దశరథ మహారాజు. రక్తం కారిపోతుంటుండాలి కైకేయి చేయి నుంచి.
0: कैकेयी को दशरथ जब रथ में ले गए और जब युद्ध हो रहा था तो रथ के पहिए का धुरा उखड़ गया। धुरा उखड़ गया तो पहिया नीचे गिर जाएगा। ऐसी स्थिति में अपने पति के पराजय की आशंका से कैकेयी ने धुरे के बदले अपनी उंगली को रखकर पति की रक्षा की। युद्ध में विजयी होने के बाद दशरथ ने देखा तो कैकेयी के हाथ से खून बह रहा था।
1: ఈ విషయమును చూచి కైక, నీ వల్ల నేను విజయం సాధించగలిగాను, కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు. అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు. నీకు ఇష్టమొచ్చిన సమయంలో ఇష్టమొచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు. ఒక కాలమైనా నిర్ణయం చేయాలి, కోరికలైనా నిర్ణయం చేయాలి.
0: దశరథ్ నే జబ్ యహ్ దేఖా तो कहा, कैका मैं तुम्हारे कारण विजयी हुआ हूं, इसलिए मैं तुम्हें दो वर देता हूं। उन्होंने न समय ही निर्धारित किया न वर के बारे में कुछ कहा। अपनी इच्छा के अनुसार इच्छित समय में वर मांगने का अवसर उन्हें ही दे दिया। कम से कम समय को निश्चित करना चाहिए था अथवा वर को।
1: వెనుక యోచించకుండా వరం ఇచ్చేసేసినాడు. ఆమెకు ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన కోరికలే కోరుకుని అప్పుడు ఎవరు తప్పు? కైక తప్ప, దశరథం తప్ప. దశరథం తప్పు కనుకనే వేగిరించినతోనది విషం యగును అన్నాడు. తొందరపట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
0: ఆగే పిచే విచారే బినా హీ వర్ దే దియా, ఇస్లియే కైకేయి నే अपने इच्छित समय पर इच्छित वर मांगे। भूल किसकी थी, कैकेयी की या दशरथ की? भूल दशरथ की ही थी। जैसे कि कहा गया है, होती सुधा विष शीघ्रता से, जल्दबाजी करने पर कुछ विषयों में खतरा होता है।
1: అదే విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత, ప్రేమ చేత అర్జును యొక్క తత్వాన్ని కూడాను ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రం పనిచేయలేదు. కనుక అర్జును యొక్క ముందు వెనుకలు యోచించి తదుపరి ఈ విధంగా తాను యుద్ధములకు సిద్ధమయ్యాడు అర్జునుడు. ముందు వెనుక యోచించి అనగా యుద్ధము లోపల ఎంతమంది బంధుమిత్రులు పోతారో, ఇదంతా జరిగిన తర్వాత నేను ఎవరి కోసం యుద్ధం చెయ్యాలి, ప్రజలే లేనప్పుడు నా యొక్క రాజ్యమేమిటి అని ఈ విధంగా కూడా ముందు రాబోయేటువంటి విషయాన్ని యోచిస్తూ వచ్చాడు. కనుక పశ్చాత్తాపం కాకుండా పూర్వతాపంతో నిండినటువంటి వాడు అర్జునుడు.
0: ఇసీ ప్రకార అర్జున్ కే ప్రతి నిహిత ప్రేమ కే కారణ శ్రీకృష్ణ బినా సోచే విచారే కుచ్ భీ నహీ కియా. అర్జున్ భీ అచ్చీ తరహ సే सोच विचार कर ही युद्ध के लिए तैयार हुए। घटने वाले विषयों के बारे में उन्होंने पहले ही विचारा कि युद्ध में कितने सारे बंधु और मित्र मारे जाएंगे, यह सब कुछ हो जाने के बाद मुझे किसके लिए युद्ध करना है, जब जनता ही नहीं होगी तो फिर राज्य कैसा। अतः अर्जुन पश्चाताप से नहीं प्रत्युत పూర్వ తాపసే భరే హువే వ్యక్తి హై.
1: ఈ పూర్వతాపం ఎలాంటి వారికి వస్తుందంటే పరిశుద్ధ హృదయం కలిగినటువంటి వారికే వస్తుంది. అందువలనే అర్జున అనగానే పవిత్రము, ఒక పరిశుద్ధము అనేటువంటి హృదయం కలవాడు అని అర్థం. శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి. అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి. ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏమి, వీరి అర్థం ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు. మల్లిక అర్జున అనగా మల్లి అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
0: జో లోగ్ విశుద్ధ హృదయ వాలే హోంగే ఉన్హీ కో యహ పూర్వతాప్ హోతా హై. అతః పవిత్ర ఏవం విశుద్ధ హృదయ వాలా హీ అర్జున్ శబ్ద కే అర్థ హై. శ్రీశైలం యహాన్ సే బహుత్ నికట్ మే హీ హై. వహాన్ మల్లికార్జున్ ఔర్ భ్రమరాంబా హై. मल्लिकार्जुन और भ्रमरांबा का अर्थ क्या है? लोग इन्हें पार्वती परमेश्वर कहते हैं। मल्ली का अर्थ जैस्मिन अर्थात चमेली है।
1: जैस्मिन एलांटी मल्लेपू अदि अर्जुन तेल्लटी मल्लेपू, तेल्लटी मल्लेपू वंटि वाडु ई मल्लिकार्जुन అతనే ఈశ్వరుడు. భ్రమర అంబ, అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము ఒక తుమ్మెదట, ఆ అమ్మ అయినటువంటి భ్రమరము తెల్లటి మల్ల లోపల చేరి ఆ మల్ల యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు భ్రమరము కమనికి భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్ల పువ్వులో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు. కనుక ఈ మల్లె పువ్వులో ఉండేటువంటి మకరందాన్ని కోనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి, ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి. దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
0: కేసీ చమేలీ అర్జున్ కే సమాన్ సఫేద్ చమేలీ, యహ మల్లికార్జున్ సఫేద్ చమేలీ కే సమాన్ హై, వహీ శంకర్ హై, భ్రమరాంబా అర్థాత్ పార్వతీ హై. पार्वती कौन है? वह एक भंवरा है। यह भंवरा उस सफेद चमेली में प्रवेश कर उसके मधु को ग्रहण करता है। इस पार्वती ने मल्लिकार्जुन के ईश्वरत्व में प्रवेश किया। भ्रमरांबा पार्वती हैं। सफेद चमेली का मकरंद ही ईश्वर है। चमेली के मकरंद का आस्वादन करने के कारण उसे आधे भाग पर अधिकार है। इसी के आधार पर श्रीशैलम में पार्वती और परमेश्वर का नामकरण मल्लिकार्जुन और भ्रमरांबा के रूप में हुआ।
1: ये तरह अर्जुन अनगेमती पवित्रमु నిర్మలము అని అర్థం. అలాంటి నిర్మల పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకనే ఆనాటి నుండి యుద్ధభూమి వరకు కూడాను, అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసిమెలిసి ఉంటున్నారు కృష్ణార్జునుడు. 75 సంవత్సరమంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడాను భగవద్గీత బోధించలేదు. కారణమేమిటి? అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు, అనగా దేహాత్మభావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
0: అత స్థూల్ రూప్ మే అర్జున్ కా అర్థ పవిత్ర ఔర్ నిర్మల్ హై. ఐసా పవిత్ర ఏవం నిర్మల్ హృదయ వాలా హోనే కే కారణ హి తబ్ సే యుద్ధ భూమి మే పహుంచనే తక్ అర్థాత్ 75 వర్షో తక్ శ్రీ కృష్ణ ఔర్ అర్జున్ సాథ్ సాథ్ రహే. 75 వర్షో తక్ సాథ్ సాథ్ రహనే పర్ భీ శ్రీ కృష్ణ నే కభీ భగవద్గీతా కా ఉపదేశ్ నహీ దియా. कारण क्या था? इतने वर्षों तक मात्र एक बंधुत्व को निभाते रहे, मात्र देहात्म भावना से ही जीवन बिता रहे थे.
1: ये नाड़ नेनु नीकु शरण जच्चेटुवंटि वाणिनि अनि शरणागति पोंदिनाडु. अप्पुडु कृष्णुडु गुरु अयिनाडु, अर्जुनुडु शिष्युडु अय्याडु. आ समयमलोने गीतनु बोधिंचडानिकि प्रयत्निंचाडु. अनगा ओक विधमैनटुवंटि पवित्रमैनटुवंटि ज्ञानमुनु मनं पडेयवलनन्न गुरु शिष्य संबंधम रावाली.
0: परंतु जब अर्जुन ने कहा मैं तुम्हारी शरण में आया हूं, तब श्री कृष्ण गुरु हुए और अर्जुन शिष्य बने, तभी गीता का उपदेश देने को तैयार हुए. एक पवित्र ज्ञान को प्राप्त करना है तो गुरु शिष्य का संबंध का होना आवश्यक है.
1: उद्धारकुडु महाज्ञानी अदरि कुमारुन नचिकेतुडु, कानी ఉద్దానకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు. కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు. తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి. అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము, అతనికి తండ్రి భావము వస్తుంది, కాని శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్యభావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకు అంటదు అన్నాడు.
0: ఉద్దాలక్ మహాజ్ఞాని థా, ఉస్కా పుత్ర నచికేతా థా. ఉద్దాలక్ महान विद्यावान था, परंतु पढ़ाई के लिए उसने नचिकेता को दूसरे के पास भेजा. पिता ही पुत्र को पढ़ा सकता है ना, उसने विचारा ऐसा करने पर मुझे पुत्र वात्सल्य और उसे पितृ भावना आएगी, शिष्य भावना और गुरु भावना नहीं आएंगी. गुरु शिष्य भावना के बिना ज्ञान की प्राप्ति नहीं होगी.
1: వారకు మనము భావాభావమర్తులుగా ఉండినంత వరకు కూడాను ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం. నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మభావాన్ని దూరం చేసి పరమాత్మభావంలో నీవు ప్రవేశించమన్నాడు. కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన మనాభావమత్మక్తో మధ్యాధీమా నమస్కరి మామే వైశ్యసి సత్యంతే ప్రత్యానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడు, ఇప్పుడు నా బాలవు కాదు. కనుక ఈ శరణాగతి తత్వానికి తెప్పించుకునేటువంటి యొక్క యుక్తి ఉపయోగపెట్టాడు సాంఖ్యయోగంలో. ఇన్నీ చేసి అర్జునుడికి దేహాత్మభావాన్ని దూరం గావించాడు. ఇది మొట్టమొదటి ఈ మందు చేసిన పని.
0: जब तक हम जीजाशाला बनकर रहेंगे तब तक इस बाह्य जगत से ही संबद्ध रह जाएंगे. श्री कृष्ण ने कहा इसलिए तुम इस भावना को त्याग कर, देहात्म भावना को त्याग कर परमात्मा भावना में प्रवेश करो. इस प्रकार अर्जुन द्वारा शरणागत होने के बाद ही श्री कृष्ण भगवद गीता का उपदेश देने को तैयार हुए. त्वमेव माताच पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणम त्वमेव, त्वमेव सर्वम मम देव देव. ऐसी स्थिति को पहुंचने के बाद ही श्री कृष्ण ने मन मना भव मद भक्तो मद्याजी मा नमस्कुरु मामे वैश्यसि सत्यम ते
2: प्रति जाने प्रियोसि मे.
0: इस प्रकार अर्जुन को शरणागत भावना में लाने की युक्ति को सांख्य योग में उपयोग में लाते हुए श्री कृष्ण ने कहा अब तुम मेरे भक्त हो, जीजा नहीं। इतना कुछ करने के द्वारा अर्जुन की देहात्म भावना को दूर किया, सबसे पहले यही किया।
1: నిజంగా దేహాత్మ భావం ఉండినంత వరకు నువ్వు ఈ కర్మ మార్గమో ధర్మ మార్గమో భక్తి మార్గములో హృదయంలో ప్రవేశించదు. ఈ శోక దుఃఖములు అనగా మోహములు హృదయంలో నిండిపోయినాయి. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? తలబుర్రది ఖాళీ కాక వీళ్ళ సుకృతము నింపనగునా? ఒక టమ్మర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది? నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి. కనుక అర్జున, నీ శోకం మోహంలో చేత నీ హృదయాన్ని నింపుకున్నావు, వీటిని ముందు పారవే. తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క నీళ్ళ రసమును దాన్ని నింపుతానన్నాడు.
0: యథార్థమే इस देहात्म भावना के रहने तक ये कर्म मार्ग, धर्म मार्ग और भक्ति मार्ग हृदय में प्रवेश नहीं कर पाएंगे। शोक दुख अर्थात मोह हृदय में भर गए थे, अतः डाला जा सकता है कुछ भी खाली खोपड़ी में? खाली कैसे हो सकती सब कुछ भरी खोपड़ी? खाली किए बगैर इस भरी खोपड़ी को भरी जा सकती कैसे अच्छी अच्छी बातों से? एक टम्बलर में पूरा पानी भरकर उसमें दूध डालना चाहें तो वह कैसे संभव है? पहले पानी को फेंक देना चाहिए और तब दूध डालना चाहिए। अतः श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम अपने हृदय को शोक एवं मोह से भर चुके हो, पहले उन्हें फेंक दो, तभी मैं ज्ञान रूपी रस से उसे भर दूंगा।
1: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహమును దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం. అర్జున, ఈనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటగా చేశావు. ఇంకా గోసంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు. ఈనాడు నీవు ఈ దుఃఖములకు కారణం లేకపోలేదు. నీకి ఈ అజ్ఞానమే మూల కారణం. ధర్మమునకు దైవమునకు నీవు ఏడ్చినావా? ఏనాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే. సో ఆ నిమిత్తమై నీవు ఏడు, అప్పుడు అది యోగంగా మారిపోతుంది. నీ విషాద యోగంగా వచ్చింది.
0: జ్ఞానామృత్ సే భర్నే కే లియే ఔర్ శోక్ ఏవం మోహ్ కో దూర్ కర్నే హేతు ప్రయత్న కియా గయా యోగ్ హీ సాంఖ్య యోగ్ హై. श्री कृष्ण ने कहा, हे अर्जुन, विगत में खांडव वन को बड़ी निर्ममता और बिना किसी संकोच के तुमने दाह दिया। इतना ही नहीं, गो संरक्षण करते समय भी तुमने किसी प्रकार का शोक नहीं दर्शाया। तुम्हारे दुख का कारण अज्ञान ही है। क्या तुमने कभी धर्म के लिए और दैव के लिए शोक किया? जिस दिन तुम धर्म और दैव के लिए रोगे, उस दिन वह योग में बदल जाएगा। तब तक तुम्हारे लिए यह शोक अनिवार्य है। मेरे लिए तुम रो, वह योग में बदल जाएगा। यही अर्जुन विषाद योग है।
1: చచ్చినప్పుడు ఏడ్చుతారు, మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య విషయాలకు ఎందెందుకు ఏడ్చుతారు? ధర్మజ్ఞాని కరుగుచుండ ఉద్ధరింప ఏడ్చున్నారా? మనం ధర్మజ్ఞాని నిమిత్తమై దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడుపులు మనలో రావాలి. కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు. ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
0: జనంతే సమయ రోతే హే, మర్తే సమయ రోతే హే, బీచ్ బీచ్ మే అనేక విషయం కే లియే రోతే హే. ధర్మ కీ గ్లాని హోనే పర్ క్యా కభీ రోయా హే? ధర్మ కీ గ్లాని హోనే పర్ ఉస్కా ఉద్ధార్ కర్నే హేతు హమ్మే ఆవశ్యక్ శోక్ ఆనా చాహియే. యది హమే కుచ్ పానా హే तो पूरे धैर्य एवं साहस के साथ अपने हृदय को बढ़ाना चाहिए, इस तुच्छ मानसिक दुर्बलता को नहीं बढ़ाना चाहिए। इस दुर्बलता को दूर करने पर ही सच्चा दैव बल उसमें प्रवेश करेगा।
1: कनुक मनमु मुट्टमोट एनानिकि कानी बलहीनतकु कानी भयानिकि कानी एमात्रं कूडा अवकाशं इव्वकूडदु. దైత్యమనేటువంటి యొక్క ఆయుధాన్ని మనం ధరించాలి. ఒక కర్ర చేతులు లేకపోతే గొర్రెనే బెదిరిస్తుందట. కనుక మనం ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు. దాన్ని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి. పరిగెత్తుతూ పోతుంటే కోతి కూడా తరుముకొని వస్తుంది. ఇది జీవితంలో తగినటువంటి అనుభూతులే. తెలుసుకుని కర్ర తీసుకుంటే అది పరిగెత్తిపోతుంది.
0: అత హమే సబ్సే పెహలే కిసీ ప్రకార్ కే భయ యా కమ్జోరీ కో అవసర్ నహీ దేనా చాహియే. హమే ధైర్య కే హథియార్ కో ధారణ కర్నా చాహియే. యది హాథ్ మే డండా న హో తో భేడ్ భీ హమే డరానే లగేగీ. ధైర్య కే న హోనే పర్ సభీ లోగ్ హమే ధమకానే లగేంగే. ఇస్లియే సామనా కర్నే కే సాహస్ కో హమ్ మే బఢానా చాహియే. భాగనే లగేంగే తో బందర్ భీ పీఛా కర్నే లగేగా. యే సబ్ దైనందిన్ జీవన్ మే హోనే వాలే అనుభవ్ హీ హై. డండా లేనే పర్ వహ్ భాగ్ జాయేగా.
1: కనుక మనము వెన్ను చూపకూడదు, ఈ ముఖాన్ని చూపాలి. అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం. దీనిని వివేకానంద కూడా చెప్పాడు, బీ ఫియర్లెస్ అన్నాడు. ధైర్యంతోనే మనం దేన్నైనా సాధించడం. ధైర్యం సర్వసాధకం అన్నారు. కనుక విద్యార్థులైనటువంటి మీరు ఈ పవిత్రమైన విద్యను అభ్యసించి సాధించే నిమిత్తమై ధైర్యంతో ఉత్సాహంతో, కేవలం ధైర్యం ఉంటే ప్రయోజనం లేదు, ఉత్సాహం కూడా ఉంటుండాలి. కేవలం ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు, దానికి విచారణ శక్తితో కూడినటువంటి ధైర్యం ఉండాలి. ఏ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి. కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
0: కభీ పీఠ నహీ దిఖానీ చాహియే, హమేషా మూహ్ హీ దిఖానా చాహియే, తభీ తుమ్ ఇసే పానే కే యోగ్య బనోగే. వివేకానంద నే భీ బీ ఫియర్లెస్ కహా, ధైర్య కే సహారే హీ హమ్ సబ్ కుచ్ కర్ సక్తే హై. ఇసీలియే ధైర్యం సర్వ సాధకం కహా గయా హై. అతః తుమ్ జో విద్యార్థీ హో, ఇస్ పవిత్ర శిక్షా కో గ్రహణ కర్తే సమయ తుమ్ మే ధైర్య హోనా చాహియే. మాత్ర ధైర్య హీ నహీ, ఉత్సాహ భీ హోనా చాహియే. పరంతు ఏక్ మూర్ఖతా పూర్ణ ధైర్య నహీ, బల్కి వైచారిక శక్తి సే యుక్త ధైర్య హోనా చాహియే. కిస్ సమయ హమే కిస్ ప్రకార్ సే వ్యవహార్ కర్నా చాహియే, ఇస్కీ భీ వివేక్ బుద్ధి హోనీ చాహియే. అతః చాహే యహాం హో యా జహాం భీ, పరంతు సంకల్ప కియే గయే విషయం కో ప్రాప్త కర్నే కే లియే ధైర్య కే సాథ్ ప్రయత్న కర్నే చాహియే. ఉపసంహార్. జిస్ ప్రకార్ ద్వాపర్ యుగ్ మే భగవాన్ శ్రీకృష్ణ నే గీతా కే మాధ్యమ్ సే అర్జున్ కో కర్తవ్య బోధ కరాయా, ఉసీ ప్రకార్ ఇస్ యుగ్ మే భగవాన్ బాబా అప్నే మధుర్ ప్రవచనో కే మాధ్యమ్ సే సబ్కా మార్గ నిర్దేశన్ కర్ రహే హై. ఇస్ ప్రవచన్ మే స్వామి నే స్పష్ట కియా కే మానసిక దుర్బలతా పర్ విజయ ప్రాప్త కియే బినా కోయి కార్య సంభవ నహీ హై. విశేషతః మానవ్ కీ దేహాత్మ భావనా హీ ఉస్కీ సబ్సే బడీ దుర్బలతా హై. ఇసీలియే స్వామీ నే ఇస్ భావనా సే త్రస్త సబ్కో ధృతరాష్ట్ర కహా హై. భగవాన్ బాబా అపేక్షా కర్తే హై కి సబ్కో అర్జున్ కీ భాంతి పూర్వతాప హోనా చాహియే, జిస్సే కోయి భీ బురే కార్య న కర్ సకే, తథా గీతా కే నిచోడ్ కో జీవన్ మే అపనా కర్ మానవ జన్మ కో సార్థక్ కరే. స్వామి నే స్పష్ట కియా కే అచ్చాయి ఔర్ బురాయి కే మధ్య హృదయ క్షేత్ర మే నిరంతర మహాభారత్ కా సంగ్రామ్ చల్తా రహతా హై. ఇస్మే విజయీ హోనే కే లియే ప్రథమతః వ్యక్తి కో ఈశ్వర్ కీ శరణ గ్రహణ కర్నీ చాహియే, జిస్కే పశ్చాత్ ఈశ్వర్ హీ సబ్ కుచ్ సంభాల్ లేగా. అతః ఐసా విశ్వాస్ సబ్ మే వికసిత్ హోనా చాహియే. అస్తు.
3: అభీ ఆప్నే భగవాన్ బాబా ద్వారా శ్రీమద్ భగవద్ గీత పర్ దినాంక 20 అగస్త్ 1984 కు దియా గయా ప్రవచన్ సునా.
4: యు ఆర్ ట్యూన్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
5: Sairam, dear listeners, and welcome once more to our Musings program, presented by Professor G. Venkatraman. As you are aware, currently we are featuring Valmiki's Ramayana in this series, and today, Professor, who is now narrating the Yuddha Kanda, would continue from where he left off last time. Over now to Professor Venkatraman.
6: At the outset, I would like to offer my humble...
5: Sairam, dear listeners, and welcome once more to our Musings program, presented by Professor G. Venkatraman.

0: Ça bu.
1: Without truth, righteousness, love and peace, all the education one acquires is useless. Without truth, righteousness, love and peace, the exalted positions that one might occupy, they are nothing and useless. Without truth, righteousness, peace and love, all the acts of charity will be of no value at all. And in fact, these values are the very foundation of this mansion of humanity. What more is to be communicated to you, to this August Assembly?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నడు పొందు మతం.
1: With all the education, after all, one dies without realizing its value. A fool does not know his own innate nature, though he is educated.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి తన్నెరుగడు మందమతుడు.
1: He is a great intellectual with all the acquisition of the knowledge, but he does not know his true self.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి ప్రతి ఒక్క విషయమునకు విరుద్ధమైనటువంటి యొక్క మాటలు ఆడుతుంటాడు.
1: Being an intellectual, highly educated, how does he spend his time in conflict, difference of opinion and argumentation?
0: MA-lu, BA-lu, MA-lu, BA-lu.
1: You may have the postgraduate degrees, MA, undergraduate degrees, BAs.
0: ఇది చదివినను ఇందులో ఏమాత్రం కూడాను సారం తెలియదు.
1: యు మే హ్యావ్ దీస్ డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బట్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ గెట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్.
0: ఇవన్నీ కూడాను భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అసత్యమైన విద్యలు.
1: All the education that you receive is transitory, ephemeral, worldly, ever-changing and secular.
0: ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు?
1: In this world, there are crores and crores of students.
0: స్టూడెంట్స్ కాదు విద్యావంతులు కూడాను ఎన్నో కోట్లు ఉన్నారు.
1: Not merely students, there are crores and crores of educated people also in this world.
0: వారు ABCD మొదలుకొని జెడ్ వరకు డిగ్రీస్ తీసుకున్నారు.
1: They have degrees, all kinds of degrees, right from A to Z, running to sentences.
0: కానీ ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ వాడు ప్రపంచానికి ఏం చేస్తున్నారు?
1: విత్ ఆల్ ది డిగ్రీస్ దే అక్వైర్ దే పొజెస్, వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ దే ఎక్స్టెండ్ టు ద సొసైటీ?
0: పేద పడిన వారికి, కష్టాలు చెందేటువంటి వారికి ఏమైనా కించిత్ సహాయం చేస్తున్నారా?
1: Are they extending even a fraction of help, a helping hand, to the poor and needy and to those who are in difficulties?
0: కోట్లకు సంపాదిస్తున్నారు.
1: They earn crores and crores of money.
0: కాయ చేతి నుంచి ఒక కాసు అయితే కూడా ఒకరికి ఇవ్వరు.
1: But they don't take out even a single pie in charity for others.
0: వాడు అంత సంపాదించినప్పటికీ డిజైర్స్ ఏమాత్రము కంట్రోల్ చేయరు.
1: దో

0: has earned lots of money, he has no check or control over his desires.
1: Desires control vadiki entaina cheyaru.
0: In fact, if he wants to do that, he can do to any extent.
1: Enta vachina ikka takkuve takkuve takkuve ani vicharistunnadu.
0: With all the money that he has, he feels shortage, dearth, still in want of money.
1: Na karmana, na prajaya, dhaninat, tyageneke, amatattva manasu.
0: No wealth, no possession, no occupation of authority, nothing whatsoever would grant you the state of immortality other than sacrifice.
1: Immortality ye matram kodalu prayatnam kodalu cheyaru.
0: They don't make any attempt to attain the state of immortality.
1: Eppudu chusina swarthamu swarthamu swarthamu.
0: They have drowned themselves in selfishness.
1: Attivaru inni chadulu em prayojanam.
0: Such selfish people, what for is all their education?
1: ఎడ్యుకేషన్ అనేటువంటిది చేసింది కానీ ఎంతవరకు లౌకికమైన జీవితంలో లౌకికమైన ప్రపంచంలో కొన్ని కర్మలు మేము ఆచరించవలసింది.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్ టు లివ్ ఇన్ దిస్ లైఫ్ ఫర్ అవర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఆహారములు, బట్టలు, ఇండు ఇవన్నీ కట్టుకోవాల్సింది.
0: Education is necessary to have the housing facility for our food, for our shelter and raiment.
1: ఇవన్నీ కూడాను తన నిమిత్తమే తాను చేసుకుంటున్నారు కాదు పరుల నిమిత్తం కాదు.
0: In fact, all these things are required only for his own self, for his own sake, not for anybody.
1: ఈ యొక్క చదువులంతా కూడాను కేవలము స్వార్థమైనటువంటివి.
0: Ultimately it comes down to selfishness only.
1: ఇది ఐదు.
0: This is all worldly comforts and conveniences.
1: దానికి కామ క్రోధ లోపము.
0: Adding to this, we also find other tendencies like anger, hatred, avarice, desire.
1: ఐదు పంచగుణములు కూడా భౌతికమైనటువంటి ప్రపంచంలో జీవితానికి సుఖమిస్తుంది.
0: అండ్ హీ ఫైండ్స్ ఎ సార్ట్ ఆఫ్ ప్లెజర్ విత్ దీస్ క్వాలిటీస్ ఇన్ దిస్ లైఫ్ ఆన్ ఎర్త్.
1: కానీ అంతర్సుఖమునకు ప్రయత్నం చేయదు.
0: హీ డస్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దాట్ విచ్ ఇస్ విద్ ఇన్ ద సుప్రీం.
1: దీనికి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ భయముడు అంతర్ని అందిస్తుంది.
0: టు హ్యావ్ ది ఇన్నర్ బ్లెస్, వన్ షుడ్ హ్యావ్ దీస్ ఫైవ్ ఫండమెంటల్ వాల్యూస్ ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్. లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: ఈ ఐదు గుణములు కలిగిన వాడు ఎప్పటికీ సుఖంగానే ఉంటాడు.
0: The one with these fundamental five values will be in eternal blissful state.
1: Baita angamulu sukham isthunnayi, santosham isthunnayi, aanandanni andisthundi. Kaani lokamulu sukhamulu aanandanni maatrame andisthundi.
0: All that is in the exterior, outward, will give you the joy, pleasure and happiness. Whereas these five values will give eternal bliss within.
1: Kanuka baita ichchetundi indriyamulu, education.
0: Therefore, all that we get in the outer world is education.
1: Kani antarmukhamlo undatundi aanandanni chekurchetundi education.
0: That which confers the inner bliss is educare.
1: Education ku educare ku chala difference.
0: There's wide difference between education and educare.
1: ఎవరు రాసినటువంటి వాటిని చదవటము, ఎవరు చెప్పినటువంటి వాటిని వినటము, ఈ విధమైనటువంటి బాహ్యమైనటువంటి చర్యలతో జీవిస్తున్నారు.
0: Education consists of reading all the written matter by someone else, going through the books, listening to someone else.
1: కానీ ఎడ్యుకేర్ కు నో బుక్ నో లెటర్స్.
0: But educare is beyond the book, beyond the text, that which is outside. This is beyond the name and form.
1: Satyam.
0: Truth.
1: Satyam ki emi rupam.
0: What is the form of truth?
1: Chepadaniki veeru kaadu.
0: You cannot specify or decide.
1: Satyam vada dharmam chela.
0: Speak truth. Follow the path of righteousness.
1: Truth ko ye vidhamainatundi roopam ledu.
0: Truth is formless.
1: Cheppudu maatrame satyam ani cheppali.
0: The truth can only be verbal. It can be stated.
1: Dharmamu cheyavalsinde gaani cheppudu veedu kaadu.
0: Righteousness is reflected in action. It cannot be stated.
1: Action cheyavalsindaki shabdam upayogistunnaru.
0: But what is happening today? What is to be acted upon is put in words.
1: Kanuka cheppavalsindi nerthukoni chesi chupinchadu.
0: Therefore, instead of saying orally, one has to put it into action.
1: ఇటువంటి గుణములు భగవంతుడు ఎన్నియో సృష్టించాడు.
0: In fact, God has endowed many of these sacred qualities to everyone.
1: ఇందులో అందరి అందరూ కూడా సమానత్వంగా ఉన్నటువంటిది ప్రేమ ఒకటి.
0: The one quality which is uniform in everyone is love.
1: క్రిమికీటి కూడాను చీమలు దోమలు కూడాను తమ బిడ్డలతో ప్రేమిస్తుంటారు.
0: Right from the tiny creatures like insects, ants and mosquitoes also love their progeny.
1: కాబట్టి ప్రేమ అందరి యందు ఒకటి.
0: Therefore, love is one and uniform in everyone.
1: కనుక ఆ ప్రేమనే దైవము.
0: And that love is God.
1: ఆ ప్రేమ ఎవరి యందు ఉండునో వారి యందు దైవము సాక్షాత్కరిస్తాడు.
0: Whosoever may have this love within him, in his heart, will enjoy the manifestation of God.
1: Enni kashtamulu vachina, enni nashtamulu jarigina, enni pramadamulu vachina, aa prema okkati rakshinchu.
0: It's only the love that would come to our rescue and refuge when we are in danger, when we face accidents, when we face worries, problems and anxieties.
1: ఏ కష్టము ఇవ్వనటువంటిది ప్రేమ ఒక్కటి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద లవ్ దట్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్.
1: కనుక అట్టి దారిని ప్రేమించగా దేడొచ్చి రేపు వెళ్ళేటువంటి వారిని ప్రేమిస్తున్నాం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దట్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ బట్ వీ రన్ ఆఫ్టర్ ద పీపుల్ హూ కమ్ అండ్ గో.
1: కనుక లవ్ ఈజ్ గాడ్.
0: Bhagavan declares, love is God, God is love, live in love.
1: Prema lekundina edi undi kodano prayojanam ledu.
0: Without love, you may have all the rest. It is all useless.
1: Appadikappadiki matram aanandanni andistundi. Tulipari konni nimishamlone adi maaripothundi.
0: Anything else in this world may give you momentary happiness, but it would not stay for long.
1: Aa prema mana hrudayam nunchi aavirbhavinchali.
0: That love has to originate from within, out of our heart.
1: Kanuka itti premanu manamu pondali.
0: We should acquire, possess this kind of divine love.
1: ఏ పని చేసినా, ఏ చోట పోయినా, ఏ దేశం ఏగినా, ప్రేమను మాత్రము ఈ హృదయంలో ఎప్పుడు కూడా నేర్చుకోవాలి.
0: We may go anywhere. We may do anything. We may have many tasks to fulfill. But we should maintain, uphold, preserve this innate love.
1: కనుక అట్టి ప్రేమ కలిగినటువంటి అడవులు ఎందున్నా, ఆకాశమైన పట్టణం పల్లెలున్నా, కుట్ట మీద నట్టేటువంటి ఉన్నా, ఎక్కడ ఉండినా ఆ ప్రేమ ఒకటి ఉంటే అన్ని రక్షిస్తుంది.
0: Bhagavan clearly assures us that if we have this love, you may be in space, you may be on earth, you may be on the mountain top, you may be in the deep sea, that love will come to your rescue and help.
1: Kalugaati sarva vedala rakshinchi kapadetunti premanu manam pinchukovali.
0: Therefore it is this love that protects you all the time, in all the three periods of time, and you have to maintain and improve.
1: ఈ ప్రేమ అనేది కరిగేది కాదు, పెరిగేది కాదు.
0: Love neither increases nor diminishes.
1: ఎప్పటికీ ఏకత్వంగానే ఉంటుంది.
0: Love is always constant.
1: కలుగునే వేదమంతా కూడా ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: That's the reason why Veda clearly declares it is the only one without the second.
1: కనుక ఈ రామ కృష్ణ గోవింద అనిపించేటువంటివన్నీ కూడా మన ఇమాజినేషన్.
0: ఆల్ ద నేమ్స్ దట్ వీ సింగ్, దట్ వీ ఇమాజిన్, రామ కృష్ణ గోవింద, దే ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: కానీ పుట్టినటువంటిది, గిట్టినటువంటిది ఒకటే ఉంది.
0: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ విచ్ హెస్ నో బిగినింగ్, విచ్ హెస్ నో ఎండ్.
1: కనుక బిగినింగ్ ఎండింగ్ లేనటువంటిది ఆ ప్రేమ ఒక్కటి.
0: ద బిగినింగ్ లెస్, ది ఎండ్లెస్, ద ఓన్లీ వన్ ఈజ్ లవ్ అండ్ లవ్.
1: అది ఏ బ్రహ్మ.
0: అండ్ దట్ లవ్ ఈజ్ బ్రహ్మన్, గాడ్.
1: కనుకనే ఎవరైనా పోయి అయ్యా మీ పేరేమి అని ప్రశ్నిస్తే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యూ ద క్వశ్చన్ హూ ఆర్ యూ, the answer should be aham brahmasmi, I am brahman.
1: ఈ బ్రహ్మ తప్ప ఏది కూడాను మనకు సత్యమైనది నిత్యమైనది ఒకటి మనకు కనిపించు.
0: It is only brahman that is the reality, that is the truth, nothing else, all the rest is illusion.
1: కనుక అనిత్యమైనటువంటి వస్తువుల నిమిత్తము మనం ప్రాకుపడి కాలము వ్యర్థం చేయవద్దు.
0: We are wasting our time in trying to procure all that is temporary.
1: ఇలాంటి విషయంలో సంపాదించి ప్రయోజనం.
0: What is the gain that you will ultimately have out of these temporary objects?
1: ఇవాళ్ళ ఎడ్యుకేషన్ ఉండవలసింది.
0: However, worldly education is necessary.
1: కానీ హృదయంలో ఇంత టెంపరీ టెంపరీ అనేటువంటి భావం మాత్రం వదలకూడదు.
0: But in heart, we should have the constant feeling that all the worldly is temporary, is only momentary. We should not give up that idea. When this is there, the second cannot exist by its side.
1: ఈనాడు ఒకటి ఉంది, కానీ దాని పక్కన సంసారం అనేటువంటి.
0: Today, we do have that one. By its side is this zero, the family.
1: Two zero pedithe 100 avutundi.
0: And two zeros added to this one make 100.
1: Two zero pedithe 1000 avutundi.
0: One more extra zero, 1000.
1: Kaga ivanni kudanu zero ayyetundi velthi manam ee naadu pettukuntunnam.
0: But we go by adding zeros and zeros. That's what we are doing today.
1: కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డబ్బము ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు అనుకుంటారు.
0: వీ థింక్ దట్ దిస్ యాంగర్, జెలసీ, ఎన్వి, ప్రైడ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్ దట్ దర్ గివెన్ బై గాడ్ టు అస్. దట్స్ వాట్ వీ థింక్.
1: గాడ్ ఎవరికి ఏ విధమైనటువంటి ఇలాంటి భేదములు కలిగించారు.
0: గాడ్ విల్ నెవర్ గ్రాంట్ సచ్ థింగ్స్ లైక్ యాంగర్, ఎన్వి అండ్ ప్రైడ్.
1: అది మనం కల్పించుకున్నటువంటి.
0: దే ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: మన ఇష్టం నెరవేరినా ఇది గాడ్ ఇచ్చింది.
0: ఇఫ్ అవర్ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ వీ యాక్ట్ పాజిటివ్లీ దట్ గాడ్ ఈజ్ దేర్.
1: మన యాక్షన్ కొంచెం ఫెయిల్ అయిపోయినా దానికి విరుద్ధమైన అదంత భగవంతుడు చేసే పని.
0: బట్ వెన్ ఎనీథింగ్ ఈజ్ నెగటివ్, వెన్ అవర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్, వీ బ్లేమ్ గాడ్.
1: అన్నిటికీ సాక్షిభూతుడై ఉన్నాడు కానీ ఒకటి ఇచ్చేది ఒకటి పుచ్చుకునేది.
0: గాడ్ ఈజ్ అన్ ఎటర్నల్ విట్నెస్.
1: ఈ విట్నెస్ అనేటువంటి ఈ విధమైనటువంటి బిజినెస్ లేదు.
0: గాడ్ డస్ నాట్ ఇండల్జ్ ఇన్ బిజినెస్ by doing a favor to somebody by not favoring others. He does not grant rewards nor punish anybody.
1: Punishing kudanu oka manchi kosame.
0: Even the punishment if God gives is for our own good ultimately.
1: Mana kashtam kudanu manam techukunnatundi.
0: The difficulties we face are the consequences of our own actions.
1: Devari manam chesetundi manasu yokka pramalu అనేకంగా ఉన్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ మెనీ ఆఫ్ ది యాక్షన్స్ ప్రాంప్టెడ్ బై ద థాట్స్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: మన నుంచి వచ్చేటువంటి విశ్వాసములు అది
0: ద బ్రెత్, ది ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఇస్ విట్నెస్ బ్రహ్మ.
1: ఆ యొక్క దానములంతా చేరి ఒక ముద్దగా కట్టుంటాయి.
0: అండ్ ఆల్ ద జాయింట్ టుగెదర్ మేక్ ఎ లంప్ ఎ మాస్.
1: అదే మైండ్.
0: అండ్ దట్ మాస్ ఆఫ్ థాట్స్ ఇస్ ద మైండ్.
1: ఆ మైండ్ నుంచి వచ్చేటువంటి శబ్దమే వాక్.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ మైండ్ వీ స్పీక్ అవుట్ ద వర్డ్ ద స్పీచ్.
1: కాబట్టి స్పీచ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ నుంచి వస్తుంది.
0: ద స్పీచ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఆరిజిన్ ద మైండ్.
1: మైండ్ యొక్క విశ్వాసం నుంచి వస్తుంది.
0: Mind is the product of the breathing process, inhalation and exhalation.
1: Kabatti uchchas vishwasam ane brahma.
0: Therefore the breathing process, breathing in and breathing out, is brahma.
1: Anika korikalato cherukunnatundi vishnu, ade mind.
0: And the combination of so many desires is the mind.
1: Aa mind nunchi vachetundi orse prabhu.
0: And out of this mind, the words arise, which are expressed orally, verbally.
1: Mano moolam idam jagat.
0: It is the mind that is the cause for the whole of the universe.
1: Ucchetunti vakulanta kudanu shabda brahmamayi.
0: The words that we spell, we speak out, is a sound.
1: Chara charamayi.
0: One for mobility and immobility.
1: Dosarmayi.
0: And it's the one of light.
1: Vangmayi.
0: And the one of words.
1: Nityanandamayi.
0: Eternal bliss.
1: Paratparmayi.
0: And the one supreme.
1: Mayamayi.
0: One of illusion.
1: Srimayi.
0: And the one of wealth, plenty and prosperity.
1: Kabatti vakulanta kudanu idi kevalamu oka Shivudu.
0: And the words represent the deity Shiva.
1: Kabatti vak anetunte yokka శివుడు.
0: ద వర్డ్స్ రిప్రజెంట్ శివ.
1: అనేక విధమైనటువంటి ఒక దారం చేసుకునేటువంటి మైండ్ ఏ విష్ణు.
0: విష్ణు రిప్రజెంట్స్ ద మైండ్ కంప్రైజింగ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవన్ టుగెదర్.
1: వచ్చేటువంటి విశ్వాస విశ్వాసం బ్రహ్మ.
0: వై దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ద బ్రెత్ ఈజ్ బ్రహ్మన్.
1: కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బయట ఎక్కడో పోలేక.
0: దేర్ఫోర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ అవుట్ సైడ్.
1: మనలోనే ఉన్నాయి.
0: ఆల్ ద త్రీ ఆర్ విత్ ఇన్ అస్.
1: కాబట్టి యు ఆర్ గాడ్.
0: దేర్ఫోర్ భగవాన్ సేస్ యు ఆర్ గాడ్.
1: గాడ్ ని ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: దుఃఖములకు ఆనందములకు మనసే కారణం.
0: ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
1: కానీ పెయిన్ అండ్ ప్లెజర్ అంతా కూడాను మనసు కారణం.
0: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద ప్రైమ్ కాజ్ ఫర్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
1: వాకులు Shabda Brahmamayi.
0: And the words represent the sound, the Brahman.
1: Characharamayi.
0: That which is present, that moves all around but yet stable.
1: Jyotirmayi. Liquid. Jnanam karigincheti.
0: It is the light of knowledge, the light of wisdom expressed.
1: Vagmayi.
0: And that's what represented in the speech faculty.
1: Kavi danta kudanu. Manamu ekkarunchi vastunnayi. Emo vastunnayi. Anukuntam gaani. Ekkarunchi raavatam ledu. Anta mananunchi.
0: We think they are from the exterior, from the outer world. No. They are present within us, immanent and latent.
1: Kalga antikini niwe. Kalge vakati. Ekam sattva pravakata.
0: Therefore, for all, it is only one that is responsible, which expresses in the form of many the multiplicity.
1: Kaluga, yavakka mindrunchine, marini anubhavistunna.
0: Therefore, out of this one, we experience so many.
1: Kaluga, ye experience, na manasunchine vastunnayi, nene devudu, nene idi, ane aa viswasanni, dhrudham chesukunte, tappaka neevu,
0: therefore, out of these myriad experiences, we should establish stably, constantly, the feeling, the conviction that I am God, I am God. Then you are sure to be God. There will not be change whatsoever. If you think that you are so-and-so,
1: aneka vaipotham try.
0: Then you get multiplied.
1: Kanuka, ekku desires nu ekku cheyakoodu.
0: We should not have increase our desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Korikalu tagginchukondi.
0: We have to reduce our desires.
1: Korikalu vastuntayi swasamlo.
0: Reduce the desires. Do come.
1: Ee desire naaku manchidi, ee desire naaku chedadi ani vichara shakti sunyamaipothu.
0: Well, we should exercise our discrimination. Understand which desire is good, which desire is not bad.
1: Ee korikalanni nuvu kamakrodha roopamu achchavillanni kodalu manasu nunchi puttetundi.
0: All the traits such as anger, the greed, the lust, the avarice, they are all born out of the mind. When one gets married, he says that he loves his wife intensely. But if there's some kind of dislike, if she doesn't not act to his way, there he develops hatred towards her.
1: Anger vachetappudiki.
0: Because of the difference in the hatred.
1: Anger e bhartanu dooram chestundi.
0: And it's very anger that distances you from your better half.
1: Adooram chesin tarvata anni vidhalaga kashtamulu kalugutundi.
0: Because of this separation, one has to face many difficulties.
1: కనుక ఏ కోపము లేకుండా ఏ ఆంక్షలు లేకుండా ఏకంగా ఉంటే ఇద్దరు సుఖంగా ఉంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ విదౌట్ ఎనీ యాంగర్, విదౌట్ ఎనీ డిఫరెన్సెస్, విదౌట్ ఎనీ ప్రైడ్, ఇఫ్ దే లీడ్ దేర్ లైఫ్ దే విల్ రిమైన్ వన్ ఎంటిటీ ఇన్ యూనిటీ.
1: కనుక పిల్లలు కూడా అంతే, కొన్ని కోరికలు వస్తాయి.
0: సో ఆల్సో ద స్టూడెంట్స్ దే డూ హ్యావ్ సమ్ డిజైర్స్.
1: నేను MA చేయాలనుకుంటా.
0: You think that you should do your MA post graduation.
1: ఇద్దరు పిల్లలు చేసేటప్పటికి వాడు
0: And after this he wants to acquire another degree, MED.
1: ఇంకా కొంత కోపం అయిపోయినప్పటికీ నేను దీంట్లో ఏం ప్రయోజనం లేదు, ఇది ఏం చూసుకుంటున్నది అని MBBS అంటారు.
0: లేటర్ హీ వాంట్స్ టు హ్యావ్ MBBS.
1: ఇంకా బిఎస్ చేస్తారు.
0: ఎస్ హీ డస్ ఇట్.
1: ఆ చేసే కొద్ది వాడికి మరింత బలం ఎక్కువ.
0: విత్ ది ఎడిషన్ ఆఫ్ డిగ్రీస్ హీ ఫీల్స్ వెరీ స్ట్రాంగ్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
1: కానీ ఇది డిగ్రీస్ అధికమయ్యే కొద్దీ వాడికి అశాంతి కూడా అధికమవుతుంది.
0: బట్ విత్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్ హీ విల్ బి రెస్ట్లెస్.
1: సుఖమే ఉండదు.
0: దెర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కానీ ఏదైనా సరే చదివినది ఆచరణలో పెట్టాలి.
0: Therefore, whatever that is read must be put into practice.
1: ఆచరణలో పెట్టకుండా అనవసరంగా డిగ్రీస్ మాత్రం పెట్టుకుంటే అదంతా కూడా నీకు నష్టం కావిస్తుంది.
0: Without practice, that which is read and acquired, it will certainly harm you. It will never benefit you.
1: కనుక ఏది చదివినావో దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: Therefore, whatever you read must be put into practice.
1: Practice లేకపోతే అన్ని కూడా చెడిపోతాయి.
0: If you do not practice, you will be certainly met with a failure.
1: మీరు డ్రామా చేస్తున్నారు.
0: You present a drama.
1: ఈ డ్రామా ఎన్ని దినములు ప్రాక్టీస్ చేస్తారు?
0: You must have been practicing to present that drama quite a lot.
1: ఆ ప్రాక్టీస్ ఉన్నప్పుడే పాఠము వస్తుంది. మీరు యాక్షన్ కూడా చక్కగా ఉంటుంది.
0: In this practice, you not only learn, but yet you also know acting.
1: Practice lekapothe edi kodanu prayojanam ledu.
0: Therefore, without practice, everything else will be useless.
1: Pratyek ratalo practice undala.
0: Writing needs practice.
1: Kodaro practice undala.
0: And even in operation surgery, you need practice.
1: Prati okati kodanu practice lekapothe seyogi jnana abhyasat.
0: It is only the practice that makes you perfect. The knowledge can be acquired by practice.
1: Jnana jnana visheshate.
0: And it will only make you the expert, the constant practice.
1: Jnana karma paratyage.
0: And then the ultimate result has got to be sacrifice.
1: Jnana shanti antaram.
0: And you get that supreme experience of peace later.
1: Peace ekkada undi?
0: Where is peace?
1: Manalone undi.
0: The peace is within you.
1: Peace kosam nenu vetukutunnanu potam velithanam.
0: It is foolishness to be in search of peace in the outer world.
1: Man peace anta man daggarane undi.
0: The peace is within you.
1: ఆ పీస్ అనేటువంటి దాన్ని మనం సాధించాలంటే మనలో మనమే విచారణ చేయాలి.
0: Therefore, we should investigate, explore, to bring out that peace within us.
1: ఈ చదువు అంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు?
0: This education you have, where from you got it?
1: పుస్తకాల నుంచి వచ్చింది.
0: You got it out of books.
1: టీచర్స్ బోధించేటువంటి దాని నుంచి వచ్చింది.
0: Because you have learned from your teachers, the lessons taught to you.
1: అతను బోధించేదే నీకు సత్యము.
0: Whatever that is taught is truth to you.
1: నువ్వు చదివింది నిమిషంలో మర్చిపోతావు.
0: And what all that you read, you are bound to forget.
1: కనుక నువ్వు చదివినది, నువ్వు చెప్పినది విని చదువుకుంటే అది ప్రాక్టీస్ లో పెడితే ఎప్పటికైనా నిలుస్తుంది.
0: Therefore, whatever that you heard from your teachers, whatever that you have gone through in your books, if that's all put into practice, there lies the fulfillment of knowledge and education.
1: So the teachers cheppi prayojanam emti?
0: Then what is the fun of teachers teaching you if they are to be forgotten like this?
1: Ee pustakalu chadivi prayojanam emti?
0: What is the use out of book reading?
1: Ee pustakamu ee yokka mastakame.
0: And all that book gets into your book, the pustaka, gets into your head, mastaka.
1: Teacher cheppinatvidi vini nivu danni sthiramga nilabettukovali.
0: Therefore, whatever that you heard from your teachers, you should establish and you should preserve, remember it.
1: Kanuka ప్రతి దేనికి కూడాను అన్నిటికీ సమానమైనటువంటి డిస్టిల్డ్ వాటర్ ఉంటారు చూడండి. డిస్టిల్డ్ వాటర్
0: ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ద డిస్టిల్డ్ వాటర్
1: అది మలినం లేనటువంటిది.
0: ద డిస్టిల్డ్ వాటర్ ఈజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్.
1: వర్షం వచ్చే సమయంలో పాత్ర పెడితే పాత్రమైన పెడంతా ప్యూర్ గా ఉంటుంది.
0: వాట్ ఎవర్ ద వాటర్ దట్ ఇస్ కలెక్టెడ్ అవుట్ ఆఫ్ ద రెయిన్ ఇట్ ఈస్ ప్యూర్ వాటర్.
1: అప్పుడు నీవు తాగు ఏ జబ్బు ఉండదు.
0: When you drink this distilled pure water from the rain, then you will never fall sick.
1: ఆ వాటర్ ను వేరు వేరే మందుల్లో కలిపినప్పుడు అనేక రకములైనటువంటి పడతాం.
0: But when this water gets mixed with other pollutants, there lies the problem.
1: కనుక మనమే మనం ఇప్పుడు ఈ కోరికల చేత మన మనసును పొల్యూషన్ చేసుకుంటున్నాం.
0: Likewise, we are polluting our mind with all the pollutants of desire.
1: ఈ డిజైర్స్ వల్లనే మైండ్ అంతా కూడా చెడిపోతుంది.
0: It is the desire that pollutes the mind.
1: దాన్ని మీరు పొల్యూట్ చేయకూడదు.
0: We should not allow the mind to be polluted.
1: మైండ్ ఎప్పుడు కూడా ప్యూర్ గా పెట్టుకోవాలి.
0: We should maintain our mind always in a state of purity.
1: ఏ కోరిక వచ్చినా కూడా మైండ్ ను పాడు చేసి పెడుతుంది అని దాన్ని పక్కకు పెట్టాలి.
0: Whatever desire that arises, you should discriminate and come to understanding that this desire is going to spoil you and thus brush it aside.
1: కనుక మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి గ్రంథాలు ఎంత చదువుతున్నారో అటుని మన భ్రాంతిని కూడాను పొల్యూషన్ చేయాలి.
0: We read, no doubt, but we should understand that all our imaginations and thoughts are polluting our mind.
1: దాన్ని రాకుండా చూసుకోవాలి.
0: We should take every necessary step to prevent pollution of the mind.
1: మీరు దేవుని ఏ దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా,
0: whether you worship any god or not,
1: father, mother, ee reddre neeku moola kaaranam.
0: You should know that you owe your life to your father and mother.
1: Kaiga motta motta mother,
0: in the first place comes the mother.
1: Mother ku respect ivvala.
0: You should respect your mother.
1: Mother ni gauravinchali.
0: You should respect her, adore her.
1: మదర్ ను ఆనంద పెట్టాలి.
0: యూ షుడ్ ప్లీజ్ యువర్ మదర్.
1: ఆమె మనసు ఎంతనో ప్రేమగా ఉంటుంది.
0: ది హార్ట్ ఆఫ్ ద మదర్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఆమె ప్రేమను ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ మదర్స్ లవ్ ఇస్ అన్పారలల్డ్.
1: ఎవరు దాన్ని మాలిన్యం చేయలేరు.
0: నన్ కెన్ పొల్యూట్ ద మదర్స్ లవ్.
1: కనుక మదర్ యొక్క ప్రేమను నువ్వు సాధిస్తుంటే సర్వ డిగ్రీలు పొందినట్టు.
0: ఇఫ్ యు రియలీ డిజర్వ్ ఆల్ ద లవ్ దట్ యువర్ మదర్ హ్యాస్ టువర్డ్స్ యూ, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్వైరింగ్ ఆల్ ద డిగ్రీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకని మాత, పిత, గురు, దైవం ఈ నాలుగింటిని ఒక జోడుగా చేశారు.
0: Therefore, all these four, the mother, the father, the teacher, and the God, they come in this sequential order.
1: Kabatti mother the mother God.
0: In the first place, mother is God.
1: Rendavadi, I am help chestunnadu kaduka, father is God.
0: As we receive help from our father, the father is also divine.
1: Ee mother father cheppinatundi vatri bodhisthunnadu guru.
0: It is the teacher who teaches you all that was taught by your parents, mother and father.
1: దాని వల్లే మనకు గాడ్ చిక్కుతున్నాడు.
0: That will enable you to acquire God, experience the divine.
1: Mother foundation.
0: Mother is the foundation.
1: Father is wall.
0: Father is the wall.
1: Guru is top.
0: The teacher is the roof.
1: Life is God.
0: Life is God. Life is God.
1: అది రూపు.
0: Teacher is the roof.
1: కనుక దైవం కావాలి, దైవం కావాలి అనుకునేటువంటి వాడు మొట్టమొదటి మదర్ని ప్రేమించండి.
0: దేర్ఫోర్ హూసోఎవర్ ఎవర్ వాంట్స్ టు ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ మస్ట్ ప్లీజ్ ద మదర్, రెస్పెక్ట్ ద మదర్.
1: ఆమె సంతోషపడితే మీకు అన్ని సంతోషములు చెందుతాయి.
0: వెన్ వన్స్ ద మదర్ ఇస్ ప్లీజ్డ్ అండ్ హ్యాపీ, యుల్ కంటిన్యూ టు బి హ్యాపీ, యుల్ రిమైన్ హ్యాపీ.
1: మదర్ కొంచెం ఓల్డ్ అయిపోయింది ఏంటంటే ఎక్కడైనా ఓల్డ్ రూమ్ లో పడేసేస్తారు.
0: వెన్ వన్స్ ద మదర్ ఇస్ ఏజ్డ్, షీఈస్ అడ్మిటెడ్ టు ది ఏజ్డ్ ఫర్ హోమ్స్.
1: కనుక మదర్ ఎప్పుడు ఎలాంటి టైంలో కూడాను ఆమెను వదలకూడదు.
0: We should never forsake our mother any point of time.
1: అట్టి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
0: Therefore we should understand the Vedic dicta that mother is God, the father is God, the teacher is God, guest is God.
1: కనుక మదర్ మదర్ మొదలు పెడితే వాడు మనిషి కాదు.
0: ఇఫ్ ఎనీ వన్ ఫర్గెట్స్ ద మదర్, హీఈస్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్ బై ఎనీ స్టాండర్డ్.
1: ఎట్టి వయసు వచ్చినప్పటికీ నిన్ను సాకి పెంచి పెద్ద చేసి ఇంత స్థితికి తెప్పించింది ఆ మదర్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ యువర్ మదర్ హూ బ్రాట్ యూ అప్, హూ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ, హూ హాస్ ఫాండ్ల్డ్ యూ, హూ హాస్ పెయిడ్ ఆల్ హర్ అటెన్షన్ ఎనర్జీ టు ఫర్ యూ.
1: ఆమెకి ఎట్టి జబ్బు చేసినా కానీ సాధ్యమైనంత వరకు ఆమెకు సేవ చేయాలి.
0: ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ యువర్ మదర్ ఇఫ్ షీ ఫాల్స్ సిక్.
1: అవి ఏమి చెప్పినా నాకు రైటే అనేటువంటి భావంతో పోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ యువర్ మదర్ సేస్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్ ఓన్లీ.
1: కనుక ఆమె తిట్టింది అని అంపైర్ మనం కోప్పడకూడదు.
0: Because she said something against your taste, you should never be angry towards her.
1: మాట కూడాను ఈ మంచి కోసం.
0: వాట్ ఎవర్ షీ సేస్ యు నో దట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కుచేలుడు కృష్ణుడి దగ్గర చేరాడు.
0: కుచేల కేమ్ క్లోజ్ టు కృష్ణ.
1: కుచేల చాలా బీదవాడు.
0: కుచేల ఇస్ వెరీ పూర్.
1: కృష్ణ ఈజ్ ఎ కింగ్.
0: Krishna is a king.
1: అది దగ్గరికి పోతా ఉంటుంటే ఇవో రాజస్థాను రాజెవరు అది కొంచెం భయం వచ్చేసింది.
0: Kuchela was hesitating whether he would be permitted to go in, come close to Krishna or not.
1: కాని ఆ నిజమైనటువంటి దైవత్వము ఎవరిని వదలదు.
0: The divinity, the reality, God will never forsake anybody, will never distance anybody.
1: మరి తిరిగి పోయి చూసి నీకేం కావాలి కుచేల అని అడిగాడు.
0: లేటర్ కృష్ణ ఆస్క్ కుచేల, వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్?
1: నాకు ఏది వద్దు స్వామి, మీ యొక్క ప్రేమ ఒక్కటి ఉంటే అదే నాకు 10,000 తండ్రి.
0: అండ్ కుచేల రిప్లైస్, ఓ లార్డ్, I don't want anything in this world. It is enough if I am the recipient of your divine love.
1: Sare ethenu pointiki.
0: Then Krishna gave permission to Kuchela to leave.
1: Inti poi chuchetapudiki tana illu ledu.
0: By his time Kuchela returned, he didn't find his residence.
1: కానీ భార్య ఎక్కడుందో తెలీదు.
0: హీ డజంట్ నో వేర్ హిస్ వైఫ్ ఇస్.
1: బిడ్డలు ఎక్కడున్నారో తెలీదు.
0: హీ వాస్ మిస్సింగ్ హిస్ చిల్డ్రన్.
1: వాళ్ళంతా మంచి మంచి నగర వేసుకుని ఇంట్లో తిరుగుతున్నారు.
0: వాట్ ఈస్ దర్ ప్రెసెంట్ పొజిషన్ నౌ? ఆల్ చిల్డ్రన్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద విసినిటీ వేరింగ్ ఫుల్ ఆఫ్ జ్యువెల్స్.
1: వీళ్ళంతా నా బిడ్డలు ఎట్టవుతారు?
0: హీ కుడ్ నాట్ ఐడెంటిఫై హిస్ ఓన్ చిల్డ్రన్ బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ జ్యువెలరీ నౌ.
1: కాబట్టి అదంతా కూడాను దైవం యొక్క ప్రేమ చేత లభించినది.
0: ద ప్రజెంట్ స్టేటస్ ఈజ్ బికాస్ ఆఫ్ గాడ్.
1: గాడ్ యొక్క దైవం మనం సంపాదించుకుంటే అన్ని సాధించినట్టే.
0: వెన్ వన్స్ యూ రిసీవ్ గాడ్స్ గ్రేస్, డిజర్వ్, వర్క్ ఫర్ హిస్ మెర్సీ, ఆల్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటికలీ.
1: ఆ ప్రేమనేమొకటి లేకపోతే ఏది కూడా నీకు ఉండదు.
0: విదౌట్ దిస్ లవ్ ఫర్ గాడ్ you will not able to attain anything in this world.
1: Kaluga meeru దైవమును విశ్వాసమును దృఢంగా చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ స్ట్రెంగ్తెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మన ఊరికి కేవలము పాకిస్తాన్ వారి చైనా వారి మనం తిరగకూడదు.
0: వి షుడ్ నాట్ మూవ్ అబౌట్ లైక్ ద పీపుల్ లైక్ పాకిస్తానీ పీపుల్ ఆర్ చైనీస్.
1: వాళ్ళకి కావాల్సిన డబ్బు ఉంది.
0: దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: ఎంతైనా అప్పు చేస్తారు.
0: దే ఆర్ రెడీ టు టేక్ లోన్స్.
1: అన్ని చేసి కట్టేటప్పటికీ ఆ దుర్మార్గమనే కుటుంబం దూరం చేసుకోవాలి.
0: బట్ వాట్ విల్ హ్యాపన్? ద క్రూకెడ్నెస్, ద క్రూయల్టీ విద్ ఇన్ విల్ కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఆల్ ద బెనిఫిట్స్.
1: బ్యాడ్ క్వాలిటీస్,
0: ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఇతరులు ద్వేషిస్తూ నీవు ఎంత ధనవంతుడైనప్పటికీ ఆ ధనం నీకు.
0: వెన్ యూ హేట్ ఎవ్రీబడి, యువర్ మనీ, ద ప్లెంటీ, వాట్ ఎవర్ యూ మే హ్యావ్, ఇట్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
1: కనుక
0: సో
1: ధనం కాదు మనకు ముఖ్యము, గుణం కావాలి.
0: ఇట్స్ నాట్ ధనము ద మనీ దట్స్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ గుణము ద క్వాలిటీ వర్చ్యూ విచ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మీరు హ్యూమన్ క్వాలిటీస్ మీరు తప్పగా నిలుపుకోండి.
0: Therefore, we should uphold the human values.
1: నేను హ్యూమన్ హ్యూమన్ హ్యూమన్ అనుకుంటూ నువ్వు పని చేసుకుంటుంటే వాల్యూ లేకుండా పోతే హ్యూమన్ అంటారు.
0: Calling yourself a human being without human values, how do you claim to be a human being?
1: కనుక నువ్వు గుణాన్ని పెట్టుకున్నప్పుడే నువ్వు హ్యూమన్ అవుతాడు.
0: Therefore, when you have human values, you have every claim of a human being.
1: Human value ఉండేటువంటి వారికి దైవం ఎప్పుడు కూడాను నిరంతరము వెంటనే అంటనే ఇంటనే కంటనే ఉంటాడు.
0: If you have human values, God will always be with you, in you, around you, above you, below you.
1: కనుక మీరు మీ విలువను మీరు సంపాదించుకోండి.
0: Therefore, we should acquire basically the human values.
1: మనీ కోసమని మీరు ప్రాకురాడకండి.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ హార్డ్ ఫర్ మనీ.
1: ఇది వదిలి ఇంకోటి ఇంకోటి వదిలి ఇంకోటి ఏదో మారుతుంటారు.
0: అండ్ దెర్ విల్ బి చేంజెస్ కాన్స్టెంట్లీ ఎవ్రీ డే వన్ ఆఫ్టర్ అనదర్.
1: దాంట్లో ఎక్కువ జీతం ఇస్తారు, దీంట్లో ఎక్కువ జీతం ఇస్తారు. ఈ జీతాల కోసం మీరు పోతుంది.
0: బై షిఫ్టింగ్ యువర్ జాబ్స్ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ ఎక్స్ట్రా సాలరీ, వెల్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
1: అది నీకు మనీ కాదు.
0: ఇట్స్ నాట్ మనీ అట్ ఆల్.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: ఆ మొరాలిటీ మీరు పెంచుకోండి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ.
1: దీనికంతా దైవ ప్రీతి కావాలి.
0: వి షుడ్ హావ్ లవ్ ఫర్ గాడ్.
1: ప్రేమ వచ్చింది ఏంటంటే మీరు రాక్షస గుణము అందరూ నుంచి వెళ్ళిపోతాయి.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్, యూ విల్ గివ్ అప్ ఆల్ డెమోనిక్ నేచర్.
1: కానీ ఎప్పుడు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క ప్రీతి దూరం అవుతుందో,
0: వెన్ వన్స్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్,
1: సమాజం కూడా చక్కబడిపోతుంది.
0: You cannot expect a standard life in society, in community.
1: Aina manchivadra adan tappukundara adi kirti kuda vastundi.
0: And if you have love for God, you will earn good name, repute.
1: Kabatti good name ravalante,
0: if you want to have a good name,
1: manamu bhagavantuni ka prarthana manam nirayada,
0: you should spend your time in prayer.
1: ఎప్పుడు హృదయంలో ఆ ప్రేయర్ నిలవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ కీప్ దట్ ప్రేయర్ విద్ ఇన్ కాన్స్టెంట్లీ.
1: భగవత్ ప్రీతి,
0: లవ్ ఫర్ గాడ్,
1: పాప భీతి,
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
0: అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అప్పుడే నీకు మంచి మొరాలిటీ వస్తుంది.
0: దెన్ యూ విల్ గెట్ గుడ్ నేమ్. Then you will have that morality.
1: Good name vachinappudu andaru neeku goodbye goodbye anchu.
0: When once you have that good name, you will be respected wherever you go, wherever you are.
1: Kaduka meeru manchi peru techukondi.
0: So All of you should get a good name.
1: Good work.
0: And do good work.
1: Be good mind.
0: Bhagavan wants you to have good mind.
1: Itti bad thoughts unrakunnu.
0: Do not entertain bad thoughts whatsoever.
1: Ee vayasulo anni bad thoughts vastuntayi.
0: It is in this age you will have bad thoughts.
1: Adi age yokka pramanam.
0: It is the influence of the age.
1: Dani meeru em matram pettukogandi.
0: Don't go by the bad thoughts that you have at this age.
1: Ippudu nee boy kavasulo.
0: You may be a boy today.
1: Konni samasyalu nee old man avutavu.
0: After a couple of years, you are bound to be an old man. Then what happened to that boyhood?
1: Boy, man, grandfather.
0: Therefore, the child, boy, man, and old man, all the four, are one only. Only the body that undergoes change with the passage of time. But yet you are the only one.
1: Karuni ade ritigari daivamu ee roopamlo undinappudi ee roopa naamamulu maarutuntai.
0: The name and the form of God may be different, but God is only one.
1: Karuna ekam sadvipravavasti dani me putiyanam.
0: Therefore that one God, the oneness of divinity, we should have full faith in it.
1: ఎప్పుడు కూడాను నేను దైవ చింతనలోనే కాలం గడుపు.
0: We should spend time thinking of God, in constant thought of God.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: Then only you are bound to be good. You will prosper.
1: అందరూ సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు మీరు పెంచుకోండి.
0: భగవాన్ wants you to develop good behavior and to do good deeds and to cultivate virtues and to be good and to get a good name.
1: Chala santosham. Ana pillalu eppudu good boys.
0: Bhagavan is extremely happy and he tells that all our students are very good, very good.
1: Inniyo sinima dinamu sinima chuse vaadento undi. ఒక దినము మన పిల్లలు ఆటలు చూస్తే ఎంతో ఆనందిస్తుంది.
0: When once the devotees watch the presentation of our students, all are extremely happy, delighted.
1: అక్కడ కూర్చున్నంత వరకు ఆనందంలో ఉంటుంటారు.
0: They are seated in bliss.
1: ఎన్ని టికెట్స్ తీసుకుని ఎంత పై స్థానానికి పోయినప్పటికీ ఎంత సినిమా చూసినా వాడికి ఏమాత్రం తృప్తి ఉండదు.
0: We may go to any cinema or a movie, buying tickets at high price, you will not have that kind of bliss as you experienced yesterday.
1: ఈనాడు ఎక్కడ చూసినా కానీ సినిమాలు, ఎక్కడ చూసినా టీవీలు, ఎక్కడ చూసినా కానీ ఇది చిన్న చిన్న టేపులు, రికార్డ్స్, ఇవన్నీ రావటం చేత మనిషి యొక్క విలువనే పోయింది.
0: Today, wherever you go, you find cinemas, cheap books, cheap cassettes. That led to perversion, distortion of facts.
1: ఈ చిన్న క్యాసెట్స్ ఉంటాయి. ఆ క్యాసెట్స్ ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు. తెలియని వాళ్ళంతా ఫోన్ చేస్తుంటారు.
0: సెల్ ఫోన్స్. We make use of cell phones, get distant calls.
1: Kani aa call valla villu call chesaru.
0: With these calls, you lose your kaalu, the legs altogether. You become handicapped lame.
1: Kaluka ee gadgets pettukune vaallu manchi pani cheyaru.
0: Those who have cell phones, they don't do good acts.
1: Dani manchi deenikinda upayog pettandi.
0: Make use of the cell phones properly.
1: Dani evvariki aa number gani anedi gani meeru ivvandi.
0: Don't give those cell phone numbers to anybody.
1: దానివల్ల మీకు ఎంతవరకు ప్రమాదం కూడా జరుగుతుంది.
0: When once you reveal your cell phone numbers, you will be facing all kinds of difficulties and dangers.
1: కనుక సెల్ ఫోన్ ఎవరు తీసుకుందండి, తీసుకున్న దాని నంబర్స్ ఎవరు.
0: Therefore, better you don't have cell phones. Even if you are to have, don't reveal the number.
1: కొంతమంది ఎప్పుడు చెబుదగ్గరే పెట్టుకుని ఉంటారు.
0: Some people will have their cell phone hanging to the ear all the 24 hours.
1: తప్పు తప్పు.
0: It's quite bad.
1: పాపం కూడాను.
0: అని
1: దానివల్ల ఎంతో పాపం కూడా పెరుగుతుంది.
0: And you'll be committing a lot of sin.
1: ఎవరు తెలియని వాడికి ఇచ్చే వాడు చేస్తారు. ఓ వాడు నాకు ఫోన్ చేశాడు, మీద ఫోన్ వస్తుంటాయి.
0: యూ విల్ బి గెటింగ్ రిపీటెడ్ కాల్స్ ఫ్రమ్ అన్ఐడెంటిఫైడ్ అన్నోన్ పీపుల్.
1: అటంతా ఇవ్వకూడదు.
0: డోంట్ డూ లైక్ దాట్.
1: వాళ్ళంతా మీకు ఫ్రెండ్ అవుతారు.
0: అండ్ దే వాంట్ టు బి యువర్ ఫ్రెండ్స్ బై మేకింగ్ దిస్ కాల్స్.
1: ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు, నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తారు.
0: వాట్ డు దే సచ్ ఫ్రెండ్స్ హూ మేక్ దట్ దోస్ కాల్స్ వాట్ డు దే డూ? దే రూయిన్ యువర్ లైఫ్.
1: నిన్ను పెడవార్గంలో పట్టిస్తారు.
0: దే విల్ మిస్డైరెక్ట్ యువర్ లైఫ్.
1: ఫస్ట్ డే ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అంటారు.
0: ద ఫస్ట్ కాల్ దే సే ఐఎమ్ యువర్ ఫ్రెండ్.
1: ఆ ఫ్రెండ్ నుంచి రిలేషన్షిప్ చెప్పుకోబోతుంది.
0: ద ఫ్రెండ్షిప్ నెక్స్ట్ కాల్ టేక్స్ యూ టు రిలేషన్షిప్.
1: అది చాలా మోసం అవుతుంది.
0: యు ఆర్ గోయింగ్ టు బి చీటెడ్ దట్ వే.
1: కనుక మీరు ఇలాంటి దానికి పోకండి.
0: సో డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఎప్పుడు మీరు భగవత్ యొక్క నామం తలుచుకోండి.
0: రిపీట్ గాడ్స్ నేమ్ కాన్స్టెంట్లీ.
1: లేకపోతే మంచి బుక్స్ చదవండి.
0: ఆర్ రీడ్ గుడ్ బుక్స్.
1: ఈనాడు
0: టుడే ఇస్ ద కాన్వోకేషన్ డే.
1: ఇది సరి అయినటువంటి యొక్క కనెక్షన్ మంచిగా ఉంటుంది.
0: This demands that we should have proper relay, proper connections.
1: ఈ కాన్వకేషన్ తో చాలా మంది మార్పులు రావచ్చు.
0: అండ్ దిస్ కాన్వకేషన్ మే బ్రింగ్ అబౌట్ చేంజెస్.
1: గుడ్ నేమ్స్ కావాలా.
0: అండ్ దిస్ కాన్వకేషన్ షుడ్ మేక్ యూ టు డిటర్మిన్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
1: శాండ్వైజ్ చెప్పాడు.
0: డాక్టర్ శాండ్వైజ్ సెడ్.
1: ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎప్పుడు డివైన్ డివైన్ డివైన్ డివైన్.
0: డాక్టర్ శాండ్వైజ్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ హిస్ డివైన్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక ఈ పెద్ద చెప్పినటువంటి మాటలను మనం హృదయంలో హత్తుకొని పోవాలి.
0: దేర్ఫోర్ ఆల్ ద వర్డ్స్ ద లెక్చర్ దట్ యు హావ్ లిసన్ టు డాక్టర్ శాండ్వైజ్ బెటర్ ఇట్ బి రికాల్డ్ రికలెక్టెడ్.
1: ఎవరు చెప్పినా మంచి మాటలను హృదయంలో హత్తుకొని పోవాలి.
0: Whosoever that speaks in this way, you should always remember them.
1: Chala santosham.
0: Bhagavan is very, very happy.
1: Andar kuda pratyekanga maatladataniki veedu kaadu. Alvari andariki cheri nenu oka upanyasam ichchanu.
0: As it is not possible to speak individually, Bhagavan has chosen this occasion of convocation in this divine message delivered to us this morning.
1: కానీ మన పిల్లలు మిగతా కాలేజీ పిల్లల కంటే మన పిల్లలు ఎంతో మంచివారు.
0: When compared to students elsewhere, the students of Satya Sai University are very, very good.
1: Our good name nu sthiram cheskovali.
0: You should maintain that good name.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba at the convocation of the Satya Sai University on the 22nd of November 2009 in Prashanthi Nilayam. Baba said that those who yearn for God must love their mothers first. If we keep our mothers happy, God will certainly bless us with great happiness. Thank you and Sai Ram.

0: ఈశావాస్యం ఇదం జగత్తు. అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. The entire universe is divine. Every living creature, every living being is divine.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సం అనగా చిదానందము, ఆత్మానందము.
1: సం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: అనాది కాలమునుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైన దైవ ప్రేమ.
1: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గురువు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాకును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, హీస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: వాహే గురు,
1: ఓన్లీ వన్ గురు,
0: ఇద్దరు కాదు,
1: నాట్ టూ.
0: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు,
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురువు.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: ఏది? మన దేశమందన్నా మాతృభావం కన్నా మానేమేది?
1: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
0: ఆ మధురభావమైన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: He is really lucky one if he is the recipient of mother's love.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
1: వాట్ ఎవర్ యూ సీక్ ఆఫ్టర్, నెవర్ గివ్ అప్ దిస్ లవ్.